ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 14వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:53 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు రాత్రి 7 గంటలకు గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురుము గారు 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ప్రభాత ప్రసారంలోని మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో స్వార్థం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో కనకధారా స్తోత్రం శ్రీమహాలక్ష్మి అష్టకం వింటారు. పొలం పనులు కార్యక్రమం 6:35. ఈనాటి కార్యక్రమంలో పశువుల దానా తయారీ ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు అందించే వివరాలు వింటారు. 7 గంటలకు జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ, అనంతరం ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. 10:03 వందే భారతం ప్రత్యేక రూపకం వింటారు. రూపక రచన శ్రీ పివిజి సతీష్ గారు, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. 11:03 చివరి కోరిక నాటకం వింటారు. రచన పి ఇందిరా ప్రియదర్శిని గారు, నిర్వహణ శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. మధ్యాహ్నం 12:10 యువవాణి కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ దాస్యం గీతాభాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:30 బాల్ జగత్ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి విద్యార్థిని విద్యార్థులు సమర్పించే ప్రత్యేక హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు అందించే వివరాలు. 7:00 గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురుము గారు 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, 8:00 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురుము గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో ప్రసారం.
1: ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్. राष्ट्रपति द्रौपदी मुर्मू आज 80वें स्वतंत्रता दिवस की पूर्व संध्या पर राष्ट्र को संबोधित करेंगी. राष्ट्रपति का संबोधन शाम 7

0: సంపాదించబడిన ధనం మూడు విధాలుగా వినియోగం అవుతుంది. మొదటిది భోగము, ఆ తర్వాత దానము, మూడవది నాశనం. ఒకటి భోగం, తాను మరియు తన కుటుంబ సభ్యులతో కలిసి అనుభవించేది. రెండోది దానం, అవసరార్థులకు అర్హులైన వారికి దాన ధర్మాలు చేస్తే అది వారి హితానికి ప్రయోజనం చేకూరిస్తే ఆ ధనం ఫలవంతం అవుతుంది. మూడవది నాశనం, స్వార్థంతో కూడబెట్టిన ధనం నాశనం చేసి విపరీతమైన కష్టాలు కొని తెస్తుంది. ఒక మనిషి స్వార్థం కోసం ఇతరులకు హాని చేస్తే అది మితిమైన స్వార్థం, అది అన్యాయం కూడాను. ఏ సమాజంలోని పౌరులైనా దాన్ని సమర్థించరు, అలా చేయడం కూడా మహాపాపం, కలిసిరాదు. స్వార్థం కోసం ఇతరులకు అన్యాయం కానీ అధర్మం కానీ తలపెట్టవద్దు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, మనం సంపాదించిన డబ్బులకు మనం సొంత తరలం కాము, ధర్మకర్తలం మాత్రమే అని. ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక స్వార్థం గురించి వివేకానందుడు ఏమన్నాడంటే, స్వార్థం అంతా సంకోచమే, ప్రేమ అంటే విస్తరణ అని. స్వార్థం అనే పదానికి అర్థం కేవలం ధనం గురించి మాత్రమే ఆలోచించడం, శ్రద్ధ వహించడం మరియు ఇతరుల గురించి ఏమాత్రం శ్రద్ధ తీసుకుపోవడం, వారి కోసం ఆరట పడక కేవలం తన కోసమే ప్రోధి చేసుకోవడం అనే అర్థం తీసుకోవచ్చు. నాయకులు ప్రజల అవసరాల కంటే వారి పదవిని కుర్చీని కాపాడుకోవాలనేది మాత్రం చూసుకొని ప్రజల అవసరాలని వారికి మేలు కలగజేసే పనుల్ని చేయకపోవడం పచ్చి స్వార్థం. సత్యసాయిబాబా ప్రేమస్వరూపులైన మనుషులు స్వార్థపరత కలిగి ఉండరాదంటాడు. స్వార్థ జీవుల సంక్షేమం సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉందనే విశ్వాసాన్ని గ్రహించాలంటాడు. సామాజిక స్పృహను పెంపొందించుకోవాలంటాడు. మానవ జీవితంలోని మూడు విషయాలని ప్రస్తావిస్తూ, ఒకటి వ్యక్తి, రెండోది కుటుంబం, మూడోది సమాజం అంటాడు. ఈరోజు మనిషి ఏ పని చేసినా ప్రధానంగా తన వ్యక్తిగత ఆసక్తుల గురించి ఆలోచిస్తున్నాడు, అక్కడి నుండి కుటుంబ పోషణ. అయితే మొత్తం సమాజానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపడానికి కొంతమంది మట్టుకే శ్రద్ధ వహిస్తున్నారంటాడు. సమాజం మంచి స్థితిలో లేకపోతే వ్యక్తులు ఎలా బాగుపడతారు అని ప్రశ్నిస్తాడు. వ్యక్తిగత సంక్షేమం సామాజిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషిలో దైవాన్ని చూడాలి. ప్రేమ అనేది దేవుడు, ప్రేమలోనే జీవించాలి. మనుషులందరి జీవితాలు ప్రేమ ఆధారంగానే సాగాలి. మనిషికి స్వార్థం, స్వార్థం స్థానంలో ప్రేమ, సత్యం, సహనం మరియు కరుణ లాంటి లక్షణాలు ఉండాలంటాడు. స్వార్థం వదిలించుకుంటేనే దైవత్వం ప్రత్యక్షమవుతుందన్న వాస్తవం గ్రహించాలి. మనిషి స్వార్థపరుడిగా ఎలా మారుతాడంటే, తన మంచి కోసం కాకుండా తన ఇరుగు పొరుగు వారిని నిర్లక్ష్యం చేసినందుకు, సంఘాన్ని సమాజాన్ని పట్టించుకోకపోయినందుకు, ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించడం, హృదయపూర్వక శ్రద్ధ ప్రేమను కనబరచడం నిస్వార్థకు నిదర్శనంగా చెప్పుకోవాలి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అంటాడు గురజాడ. ప్రజలు నిస్వార్థ నాయకులనే, వారి సంక్షేమం కోరుకునే నమ్మకస్తులైన వారినే ఎన్నుకుంటారని చెప్పడం అతిశయోక్తి కాదు. కోరిక స్వార్థానికి మూలం. కోరిక నుంచి హృదయాన్ని దూరం చేసి నిస్వార్థంగా ఉండడమే అంతర్గత శాంతికి మూలం. స్వార్థ సేవను ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సందర్భంలో అయినా చేయవచ్చు. అటువంటి నిస్వార్థ సేవతో హృదయం విస్తరిస్తుంది. అటువంటి హృదయం ద్వారా ఆలోచించే సాధకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. అందువల్ల నిస్వార్థ వైఖరి తమను తాము శుద్ధి చేసుకోవడానికి శక్తివంతమైన సాధనం అని మన గ్రంథాలు చెబుతాయి.
1: స్వార్థం చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

80 ఏళ్ల స్వతంత్ర భారతం తన సమైక్య జీవన విధానంతో గత అనుభవాల పునాదులపై వర్తమాన భవిష్యత్తు విజయాలకు బాటలు వేసుకోవాలనే ఆలోచనను కలిగించే ప్రయత్నమే వందే భారతం ప్రత్యేక రూపకం. ఈ రూపకం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. రూపక రచన శ్రీ పివిజీ సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ వందే భారతం రూపకం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో కనకధారా స్తోత్రం, శ్రీమహాలక్ష్మి అష్టకం వింటారు.

సహోదరమిందిరాయ ఇష్టావిశిష్టమతయోపియయా దయార్ద్రదృష్ట్యా త్రివిష్ట పపదం సులభ

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కనకధారా స్తోత్రం శ్రీమహాలక్ష్మి అష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఇది మన చట్టం ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనుల కార్యక్రమం రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త

0: సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పశువుల దాణా తయారీ ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు రైతులకు అందించే వివరాలు వింటారు.
2: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు. నేను పశు వైద్య కళాశాల హైదరాబాద్ పశు పోషణ విభాగములో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నేను దాణా ఎందుకు వాడాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, పశువులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరంగా చెప్తానండి. ఇప్పుడు మనకి పశువులలో అవసరాన్ని బట్టి మేపు ఉంటుంది. ఒకటేమో నిర్వాహక మేపు, అంటే పశువు పాలు ఇస్తున్నా ఇవ్వకపోయినా పశువుకి మనము ఇవ్వాల్సిన మేపు, అంటే దీనివల్ల పశువుకి తమ జీవన ప్రక్రియ నిర్వహించుకునేందుకు అవసరమైన శక్తిని, తర్వాత బరువు తగ్గకుండా ఇవ్వవలసిన అవసరము, అంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి ఇవన్నీ కూడా ఇస్తాం. కానీ ఆ పైన ఒకవేళ పశువు ఎదుగుతున్నా లేదా పాలు ఇస్తున్నా ప్రత్యేక ఏదైతే ప్రయోజనాలు ఉంటాయో వాటిని పూరించడానికి మనము ఉత్పత్తి మేపు ఇస్తాం. ఇది చూడి పశువులకైతే గర్భంలో పెరిగే పిండానికి, వాటి యొక్క అభివృద్ధికి, ఒకవేళ పాలిచ్చే పశువులైతే వాటి పాల ఉత్పత్తికి, తర్వాత ఒకవేళ దూడలైతే అవి పెరగడానికి పనికొచ్చే విధంగా, అంటే కండరాలు, తర్వాత బోన్స్, స్కెల్టన్ మజిల్, స్కెల్టమ్ ఇవన్నీ పెరగడానికి ఈ ఉత్పత్తి మేపు అవసరం పడుతుంది. ఇప్పుడు పశువుని మనము పచ్చిగడ్డి ఎండుగడ్డితో మనము జీవనం చేసుకోవచ్చు, కాకపోతే పాలిచ్చే పశువు తనకి శరీరబరువు కోల్పోతున్నా అవసరం ఉన్నా లేకున్నా సరే తన పాల ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఎనర్జీ ఇవన్నీ కూడా కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అది 3 నుంచి 4 లీటర్ల వరకు పాలిస్తే సరిపోతుంది, అంటే ఇవన్నీ మనకి పచ్చిగడ్డి ఎండుగడ్డి ద్వారా మనము పూరించవచ్చు. కానీ తన కంటే అంటే ఎక్కువ 8 లీటర్లు 10 లీటర్ల వరకు పాలిస్తే మాత్రం ఖచ్చితంగా మనము దాణా ద్వారా శక్తిని, తర్వాత మాంసకృతులని మనం ఆ ఉత్పత్తి అవసరాన్ని తీర్చడానికి మనం ఇవ్వవలసిన అవసరం పడుతుందండి. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే కొన్ని ఆవులేమో 300 కేజీల వరకు ఉంటుంది, తర్వాత 3 లీటర్ వరకు పాలిస్తుంటాయి. కొన్నేమో 300 కేజీ ఉండి 5 లీటర్ వరకు పాలిస్తుంటాయి, కొన్నేమో 10 లీటర్ వరకు పాలిస్తుంటాయి. కాబట్టి వాటిని పాలు ఇచ్చే దిగుబడిని బట్టి మనము ఈ దాణాని వాటికి ఇవ్వాల్సిన అవసరం పడుతుందండి. ఈ దాణా మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాలో మనకి 70% వరకు శక్తి, తర్వాత 16 నుంచి 20% వరకు మాంసకృతులు కలిగి ఉండాలి. అంటే నేను ఒక జనరల్ ఫార్ములా ఇస్తాను దాణా చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మక్కలు, జొన్నలు ఇవన్నీ కూడా, అంటే సోర్గం, బాజ్రా, మెయిజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి 35 కేజీస్ లేదా 35 పాట, అంటే ప్రతి 100 కేజీలకి 35 కేజీలు గింజలు, తర్వాత కేక్స్ అంటారు, అంటే పత్తి చెక్క, చెక్కలు అంటారు, పత్తి చెక్క, వేరుశనగ చెక్క ఇవి ఒక 32 కేజీస్, లేదంటే ప్రొద్దుటి తిరుగు చెక్క అంటే సన్ఫ్లవర్ కేక్ ఇవన్నీ కూడా కేక్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ప్రతి 100 కేజీలకి 32 కేజీలు. తర్వాత తౌడు, తర్వాత మనకి ఇప్పుడు కందిపప్పు పొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఒక 30 కేజీస్. సో ఇది కాకుండా మనకి మినరల్ మిక్చర్ ఒక 2 కేజీలు, తర్వాత ఉప్పు 1 కేజీ. అంటే ఇదేంటంటే మనకి జనరల్గా మార్కెట్లో వెళ్ళి ఆ రోజు రేట్ ప్రకారంగా మనకున్న పశువుల యొక్క ఆధారంగా ఎంత అవసరం అంత తీసుకుని మనము ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇది తయారు చేసుకునే ముందు వాటిని పొడి కొట్టుకోవడం అనేది చేసుకోవాలి. తర్వాత చెప్పిన విధంగా ఇప్పుడు గింజలు 35%, చెక్కలు 35%, తర్వాత తౌడు, చున్నీలు అంటే పొట్టులు వచ్చేసి 30% కలుపుకుని, దీంతోపాటు ఖనిజ లవణ మిశ్రమం 2%, తర్వాత ఉప్పు 1% కలుపుకొని మనము మనకు కావాల్సిన దాణా మిశ్రాన్ని మనము తయారు చేసుకోవచ్చు. అదే ఏ విధంగా ఇవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ తయారు చేసుకున్న ఈ

0: దానాని, ఒకవేళ పశువు తన యొక్క బరువుని కోల్పోతుంది లేకపోతే ఎనర్జీ సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా ఈ దానాన్ని మనము పశువుకి మనము ఇవ్వవలసిన అవసరం పడుతుంది. ఇందుముందు చెప్పినట్టు ఒకవేళ అది 4 లీటర్ల వరకు పాలిస్తే మాత్రము మనము కేవలము పచ్చిగడ్డి ఎండుగడ్డితో సరిపోతుంది. కానీ 10 లీటర్లు పాలిచ్చే పశువులకు ఏదైతే ఈ కేవలము పచ్చిగడ్డి ఎండుగడ్డితో మనము సరిపెట్టలేము కాబట్టి ఖచ్చితంగా 2 నుంచి 3 కేజీల వరకు దానాన్ని అంటే ప్రతిరోజుకి ఎక్స్ట్రా ఇస్తే తన యొక్క బరువుని కోల్పోకుండా తర్వాత తన ఉత్పత్తిని ఏమంటారు మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ప్రతి 2 అంటే ఏదైతే దానా ఉంటుందో మన యొక్క పాల దిగుబడి బట్టి మనము 2 నుంచి 3 కిలోల వరకు పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనము దానాని, పశు యొక్క శక్తిని, తర్వాత పాల ఉత్పత్తిని చూసుకుంటూ మనము సొంతంగా దాన తయారు చేసుకుని ఆ దానాన్ని మనము ఎండుగడ్డి పచ్చిగడ్డితో పాటు పశువుకి ఇచ్చినట్లయితే పశువు ఆరోగ్యకరంగా ఉంటుంది, తన శరీర బరువు కోల్పోదు, తర్వాత క్రమపద్ధతిలో ఎదకొస్తుంది. అంటే ఈ పాల ఉత్పత్తి జరిగిన తర్వాత మళ్ళీ ఎదకొస్తుంది, మళ్ళీ కడుతుంది, తర్వాత మళ్ళీ అంతా సవ్యంగా ఉంటుంది. రైతు సోదరులు ఇదంతా కూడా మీరు దానా ప్రిపేర్ చేసుకుని సొంతంగా లాభపడతారని కోరుకుంటున్నాను.
1: పశువుల దానా తయారీ, వాటి ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు రైతు సోదరులకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. అలాగే 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలలో వచ్చే నీలి నాలుక గాలికుంటు వ్యాధి నివారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం ఉంటుంది.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.

0: ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్దతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆనాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవదానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: మూడు దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే

0: దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ని రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ
1: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈరోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్దరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. అశీతితమే స్వతంత్రతా దివసావసరే అద్య రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ రాష్ట్రాయ స్వకీయం సందేశం ప్రదాస్యతి. రాష్ట్రపతేః ఏతత్ సంబోధనం సాయం 7 వాదనే ఆకాశవాణ్యాః సమగ్రే రాష్ట్రీయ సంజాలే ప్రసారయిష్యతే. ఏతదతిరిచ్య దూరదర్శనస్య సర్వాసు వాహినీషు ప్రథమం హిందీ భాష

0: కిషన్ కుమార్ రెడ్డి సూచించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగి స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా కోరుట్ల, చెలగల్, తాటిపల్లి ప్రాంతాలకు చెందిన 189 మంది రైతుల కేసులను విచారించారు. సాగునీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువ పరిధిలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. గోదావరి తీరంలో పుష్కర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద నదీ తీరంలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టే పుష్కరఘాట్ బైపాస్ రహదారి నిర్మాణం పనులకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు జిల్లా సంక్షేమాధికారి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో 22 అంగన్వాడీ టీచర్, 16 మినీ అంగన్వాడీ టీచర్, 14 ఆయా, 12 క్రెచ్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రావడంతో అత్యవసర వైద్యం మెరుగుపడింది. 50 పడకల అత్యవసర వైద్య విభాగంలో ఐసీయు, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లతో పాటుగా ట్రయాజ్ విభాగాలను ఏర్పాటు చేశారు. మల్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మృతి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ, సంక్షేమాధికారి రాజ్ కుమార్, డీఈఓ రాము విచారణ జరిపారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నిర్వహణ, ఇతర అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ఈసీఎస్, ఐటీ 3వ సంవత్సరం విద్యార్థులకు టాస్క్, ఐబీఎం, ఎడ్యునెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంశాలపై 3 రోజులు నిర్వహించారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. 2022 నుంచి జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో 4971 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ప్రతి సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్నినో ప్రభావంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తీరాలని, సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గురువారం పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ స్వచ్ఛత లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పథకం ద్వారా శౌచాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 2333 శౌచాలయాల నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కో శౌచాలయానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటివరకు 844 శౌచాలయాల నిర్మాణం పూర్తికాగా మిగిలిన వాటి నిర్మాణాలను త్వరలో పూర్తి చేయాలని అధికారులు సూచించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన్ను పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు.
1: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేతరంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్

0: ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విడిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలని ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజావేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత్ సర్కార్ బడా రహీ, క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే, రోజగార్ మిలే లోగోం కు, దేశ్ కు ఏక్ మినరల్ సెక్యూరిటీ మిల్నా చాయే, ఉస్కె సాథ్ సాథ్ భారత్ సర్కార్ కా జో ఇంపోర్ట్ డిపెండెన్సీ కమ్ హై ఉస్కె లియే ప్రయాస్ కర్ రహీ హై. ఆజ్ నరేంద్ర మోదీ సర్కార్ జో రిఫార్మ్స్ లాయే హై, హోల్ ఆఫ్ మినరల్ రెవెన్యూ జనరేషన్ మే 65% థా 2014-15, ఆజ్ 85% షేర్ బడాయా, వైసా హీ లగ్భగ్ 23% స్టేట్స్ కా రెవెన్యూ.
0: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలోవ్ న్యాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్బంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంటులో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14వ తేదీని విభజన భయానక

0: పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు, అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యత స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృత శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథన్ క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. 22 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 మందిని టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 మంది గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావనకాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16 తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ. మనిషి తలుచుకుంటే ఏ రంగంలో అయినా రాణిస్తూనే ఉంటాడు తన ప్రతిభను నిరూపించుకుంటూ. మరి ఈనాటి కార్యక్రమంలో నాటక రంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గోపీశెట్టి గారి సంభాషణ విందాం.

0: కపథం ఆకాశవాణి సుపదం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు జడ్చర్ల ప్రాంతానికి చెందిన సంపంగి కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఊహించని విధంగా నాటక రంగానికి వారి ప్రవేశం ఎలా జరిగింది, మరి ఆ నాటక రంగంలో నారదమునిగా ప్రసిద్ధి చెందడం, ఎన్నో అవార్డులు బహుమతులు అందుకోవడం, వారి విజయగాథని వారి మాటలోనే విందాం. సంపంగి కృష్ణయ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: మా శ్రోతలకు ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?
2: సార్ తప్పకుండా సార్. మా అమ్మ పేరు సంపంగి అంజమ్మ, మా నాన్నగారి పేరు రాములు. వారికి 5 మంది కుమారులు, 1 కుమార్తె. వారిలో నేను 4వ సంతానం. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు యక్షగాన కళాకారులు. మాది మధ్యతరగతి కుటుంబం అనే కంటే నిజంగా పేద కుటుంబం అని చెప్పుకోవాలి. అక్కడి నుంచి నాకు కళల పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉండేది. మా ఊర్లో భజనలు, యక్షగానాలు అవి బాగా జరుగుతుండేవి. భజనల్లో పాల్గొనేవాడిని. బాగా మొట్టమొదట భజన గురువుగా మాకు మా ఊర్లో చిదంబరెడ్డి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన గురువుగా ఇలా పాడాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి అనేది మాది ఒక గ్రూప్ ఉండే. నేను, నాతో పాటు అంతిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇంకా కొందరు గ్రూపు ఉండేవారు. వీళ్ళందరినీ ఒకచోట చేర్చి చిదంబరెడ్డి గారు ఒక గురువుగా ఉండి మాకందరికీ భజనలు నేర్పించి, ఆ తర్వాత మేం చిన్నప్పుడే భజన పోటీలకనే ఒక దగ్గరికి భజన పోటీలకు పోయినాం, వనపర్తి. ఆ భజన పోటీల్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మా చుట్టుపక్కల విలేజ్లో పౌరాణిక నాటకాలు ప్రదర్శన చేసేవారు. ఆ పౌరాణిక నాటకాలను చూడడానికి వెళ్ళేవారేం కానీ మాకు ఆ నాటకాలంటే ఏంది, ఎట్లా ఆడతారు అనేది తెలియదు. తర్వాత చూడగా చూడగా మేము కూడా ఇట్లా అయితే ఎలా ఉంటుందనే అనుకొని, ఇప్పుడు ఒక సుదర్శన్ రాజు గారు అనే మాకు మొట్టమొదటి గురువు, ఆయనతో పద్య నాటకాలను ఆయనతో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటగా శ్రీకృష్ణ రాయబారం అనే నాటకం వేశాం. దానికంటే ముందుగా రామాంజన యుద్ధ నాటకంతో నా నాటక రంగ ప్రవేశం జరిగింది. ఆ నాటకంలో రాముడు పాత్ర వేశాను. తర్వాత పక్కపక్కల చిన్న చిన్న పాత్రలు ఇలాగే వేస్తూ ఉండేవాడిని. నా ఆసక్తిని గమనించిన మా ఊరి పెద్దలే ఈ రామాంజన యుద్ధం కాకుండా ఇంకా నాకు చిన్న చిన్న తోడ్పాటునిచ్చి, నువ్వు బాగా వాడతావు, తర్వాత ఇంకా కొంచెం మంచిగా వాడాలనేది ఒక, మేమందరం కలిసి మిడ్జిల్లో ఒక టీం పెట్టాం. మొట్టమొదటిగా మా మండలం మిడ్జిల్ టీంకు దాదాపు ఒక విలేజ్ నుంచి ఒకరు ఇద్దరు అందరం మంచి మంచి మెరికల్లా పాల్గొనే వారందరం కలిసి మొట్టమొదట మిడ్జిల్లో ఒక టీంను పెట్టాం. దానికి మాకంటే సీనియర్ అయిన మా పక్క గ్రామం వేమ్ల అనే ఊరైన నరసింహులు సార్ అనేట ఆయన అధ్యక్షులుగా ఉండి, మిడ్జిల్ గ్రామవాసి వెంకటేష్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆ టీంను అట్లా నడిపించుకుంటూ వచ్చాం. కొన్ని రోజుల తర్వాత సిరిసనగన్ల అని అక్కడ ఒక దేవుడి గుడి ఉంటుంది, రామాలయం. అక్కడ ఉదయం అయితే తేరు ఉంటుంది, రాత్రిపూట మేము అక్కడ పోయి నిద్ర చేసాం. అక్కడ ఒక మోహిని భస్మాసుర అనే నాటకాన్ని ప్రదర్శింపజేశారు. మేము ఆడుతున్న నాటకాలకు ఆ నాటకానికి డిఫరెన్స్ కనిపించింది మాకు. అక్కడ అసలు సినిమాలాగుంది, మనం కూడా ఇలాంటి నాటకాలు ఎందుకు ఆడకూడదు అనేది ఒక అది మైండ్లో ఉన్నది. నేను తెల్లవారు

నాటకాన్ని చూసిన ఆ హార్మోనియం వాయించే బ్రహ్మానందచారి గారని, ఆయన ఇప్పుడు స్వర్గస్థులైనారు, నిజంగా ఆయనను సంప్రదిస్తే మీ లోపల ఆ తపన ఉంది, మీకు కూడా నాకు నేర్పాలని ఉందని వచ్చిండు. అప్పుడు నేను, మా ఫ్రెండ్ దామోదర్, తర్వాత నరసింహ సారు, శ్రీని సార్ అనే, ఇంకా నిరంజన్, యాదగిరి అనే వాళ్ళం. ఆ పద్య నాటకంలో కేవలం 6 మంది మాత్రమే ఆర్టిస్టులు, ఇద్దరు లేడీ ఆర్టిస్టులు. ఆ నాటకాన్ని చేయాలంటే ఎవరెవరు ఉండాలి మెయిన్ మెయిన్ కోరుకునేది? కృష్ణుడు, శంకరుడు, నారదుడు, భస్మాసురుడు, ఇద్దరు చిక్కాసురుడు, దక్కాసురుడు అనే వాళ్ళు ఉంటారు. మామూలుగా లేడీ యాక్టర్లు బయట నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది సార్. ఇందులో లేడీ యాక్టర్స్ లేడీలే పోషించాలి, జెంట్స్ జెంట్స్ పాత్రలే పోషించాల్సి వస్తుంది సార్. అందుకని వాళ్ళను బయట నుంచి వస్తారు కాబట్టి మేము బాగా సాధన చేసినాం. మాకు తోడు ఆయన బ్రహ్మానందచారి గారు, మేము జడ్చర్లలో అప్పుడు టీం పెట్టినాం సార్. అన్ని విలేజ్లకి వెళ్ళి వచ్చి ఉండాలంటే జడ్చర్లకు అనుకూలం. ఆ జడ్చర్లలో

0: అందుకని వాళ్ళను బయట నుంచి వస్తారు కాబట్టి మేము బాగా సాధన చేసినాం. మాకు తోడు ఆయన బ్రహ్మానందచారి గారు, మేము జడ్చర్లలో అప్పుడు టీం పెట్టినాం సార్. అన్ని విలేజ్లకి వెళ్ళి వచ్చి ఉండాలంటే జడ్చర్లకు అనుకూలం. ఆ జడ్చర్లలో పెట్టాలంటే మాకు ప్లేస్ ఎక్కడ అనేది అంటే తెలంగాణ సంగీత తొలి అకాడమీ చైర్మన్ గారైన బాద్మి శివకుమార్ సార్ గారు, వాళ్ళ చంద్ర గార్డెన్స్ అనేది ఒక ఇది ఫంక్షన్ హాల్, ఫంక్షన్ హాల్లో ఒక రూమ్ను మాకు ఇచ్చి ఆ రూమ్లోనే రిహార్సల్స్ ఏర్పాటు చేసి మాకై ఒక బాక్స్ని కూడా కొనిచ్చింది సార్, హార్మోనియం బాక్స్ని. ఒక దాదాపు 70-80 వేల కాస్ట్ చేసే బాక్స్ని కొనిచ్చి
1: మీకు సపోర్ట్ చేయడానికి.
0: మాకు సపోర్ట్ టోటల్ సార్. ఇప్పటికీ ఆయన సపోర్ట్తోనే ప్రతి దాంట్లో పాల్గొంటున్నాం. ఆయన అభిరుచికి తగ్గట్టు మేము ఏదేది నేర్చుకోవాలి, ఎట్లా చేయాలంటే ప్రతిరోజు మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడైన ధ్రువ సార్ గారు కూడా మాకు ప్రతి దాంట్లో ఇది కావాలి సార్ అంటే ఖచ్చితంగా మీరు రండి, నేను ఏర్పాటు చేస్తా అని చెప్తారు. ప్రతి దాంట్లో ఆయన ప్రోత్సాహం ఉంటుంది.
1: కృష్ణయ్య గారు, మీరు అన్నట్టు కుటుంబంలో మీ నాన్నగారు యక్షగాయకులు అవడం వల్ల, బాల్యం నుంచి మీరు భజనలో పాల్గొనడం వల్ల మీకు ఆసక్తి కలిగింది, నాటకరంగం వైపు ప్రవేశించారు. మీ వృత్తి, మీరు మీ కుటుంబాన్ని పోషించడం కోసం ఏం చేసేవారు, ఏం చేస్తున్నారు?
0: సార్, నేను నా కుటుంబ పోషణ నిమిత్తం ఒక టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నా సార్. మా ఊర్లోనే నాకు ఒక టెంట్ హౌస్ ఉంది. వ్యవసాయం కూడా ఉంటుంది సార్, ఎక్కువ లేదు, ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటా, తర్వాత టెంట్ హౌస్ నడిపించుకుంటా సార్. ఇక్కడ ఒక్కటే ఒక్కటి సార్, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మా చుట్టాలు ఏమడుగుతారు సార్ అంటే, మీకు డ్రామాలకు పోతే డబ్బులు వస్తాయా, ఎందుకు పోతారు అని అడుగుతారు సార్. నిజంగా సార్, ఇప్పుడు మేము డ్రామా ఆడి మనస్తృప్తిగా ఉంటే నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టినా అంత మనశ్శాంతి దొరకదు సార్.
1: ఆర్థిక పరంగా ఈ నాటక రంగంలో నాటకాల మీద ఆసక్తి ఉంది, నాటకాలు వేస్తున్నారు, వేయిస్తున్నారు.
0: సార్,
1: కేవలం లాభ నష్టాలు మాత్రమే బేరీజు వేసుకుంటూ వెళ్తే ఆర్థికంగా మీకు నాటకాల పరంగా లాభం ఏమైనా వచ్చిందా?
0: అటువంటిది లాభం అనే దాన్ని మేము ఆశించాం సార్. ఇప్పుడు మనశ్శాంతికి చేసేది ఒకటి, తర్వాత రంగస్థలాన్ని నిలబెట్టాలనే ఒక ఉద్దేశం కూడా సార్. అంతరించిపోతుంది సార్ నిజానికి గుణంగా ఈ పద్య నాటకం.
1: చాలా మంచి మాట చెప్పారు కృష్ణ గారు. నిజంగా ఈ రంగము, ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇది లాభము లాభాపేక్ష చూసి చేయాల్సింది కాదు సార్. నిజంగా అంతరించిపోతున్న రంగస్థలాన్ని, నాటక రంగాన్ని నిలబెట్టాలి, ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా మంచి మాట. అయితే మరి మీకు కుటుంబ పరంగా మీ భార్యా పిల్లలు కానీ, మీ తల్లిదండ్రుల నుంచి కానీ, మీ తోబుట్టుల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం లభించింది?
0: సార్, మొట్టమొదటిగా నా భార్యకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. ఇంకా ఆమె సపోర్ట్ చేయలేకపోతే నేను ఇంతవరకు రాకపోతుంటి సార్, 100%. ఆ తర్వాత మా తపనను గమనించి ఈ పోటీ నాటకాలను పాల్గొనడానికి ముఖ్య కారణం మాకు మిర్యాలగూడ సాంస్కృతిక సంస్థ వారు సార్. మేము మొట్టమొదట మోహిని భస్మాసురం అక్కడ చూసి వచ్చి నాటక పోటీలు పడ్డాయంటే అప్లికేషన్ పెట్టుకున్నాం సార్ మిర్యాలగూడలో. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మోహిని భస్మాసురం అక్కడ ప్రదర్శన చేసినాం సార్. అందులో ఆ మిర్యాలగూడ సాంస్కృతిక కళా సంస్థలో ఉన్న రామచంద్రరావు సార్ గారు అనుకోండి, తర్వాత పులికృష్ణమూర్తి సార్ గారు అనుకోండి, లక్ష్మీనారాయణ శర్మ సార్ గారు అనుకోండి, వీళ్ళ ముగ్గురి ప్రోత్సాహం మాకు మామూలుగా ఉండదు సార్ ఇప్పటికీ సార్. మాకు ప్రతి ఏదన్నా అర్థం కాకపోతే సార్ వాళ్ళనే ఖచ్చితంగా అడుగుతాం. తర్వాత మేము మోహిని భస్మాసురం ప్రదర్శన చేసిన తర్వాత మేము ఇంకా మంచిగా ప్రదర్శించాలనే తపనను గుర్తించిన రామచంద్రరావు సారు మమ్మల్ని పిలిచి మైరావణ అనే ఒక పద్య నాటకం ఇచ్చింది సార్. ఒక పద్య నాటకం కంపోజ్ చేసుకోవడానికి 1 లక్ష 20 వేల దాకా అవుతుంది సార్. మా అదృష్టం కొద్దీ మా పక్కన ఉండే నా తోటి కళాకారులు కూడంగా వీళ్ళందరి ప్రోత్సాహం సార్. ఇప్పుడు ఈడ ఒక 10 వేలు ఖర్చు అవుతాయి అనుకుంటే మనిషికి ఒక 1000 రూపాయలు వేసుకుంటాం సార్. మాకు ఎటువంటి ఆర్థిక సహాయాలు అవి ఇవి అనేది తర్వాత డ్రామా ప్లే చేసేటప్పుడు ఎవరైనా దాతలు పిలిచి ఇస్తారు సార్, మేము అడుగుతాం వాళ్ళు ఇస్తారు సార్. కానీ నేర్చుకునేటప్పుడు దాదాపు 1 లక్ష రూపాయలు అవుతాయి సార్. ఆ 1 లక్ష రూపాయలకు గాను మేమే తలాయిని డబ్బులు వేసుకొని చేసుకున్నాం సార్. మా ఈ విజయయాత్రను గమనించిన కొందరు ఈ మధ్యన సార్ కళ్యాణ మండోదర్ అని మొన్న మొన్న ఒక నాటకం నేర్చినాం సార్.
1: కృష్ణ గారు, మీరు అన్నారు ఇందాక నాటకాలు వేయాల్సిన అవసరం కొద్దీ రకరకాల ఊర్లు ప్రదేశాలు తిరగాల్సి ఉంటుంది,
0: సార్
1: తిరుపతి, విజయవాడ మిర్యాలగూడ వెళ్ళారు. ఇలా మీకు నాటక రంగంలో మీరేస్తున్న పద్య నాటకానికి మొట్టమొదటిగా మంచి గుర్తింపును తెచ్చిన నాటక
0: సార్,
1: లేదా దీని ద్వారానే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోదగ్గ నాటకమే ఉంది.

0: దాని చుట్టూ ఉన్న ఇతివృత్తం వివరిస్తారు.
1: సార్, మైరావణ అనే నాటకం మాకు నిజంగా మంచి గుర్తింపునిచ్చింది సార్. మా స్టార్టింగ్ పోటీల్లో పాల్గొన్నది భస్మాసురు ఆయన, రామచంద్రరావు సార్ గారు రచించిన మైరావణ అనే నాటకం మాకు చాలా మంచి గుర్తింపునిచ్చింది. రెండు ఉభయ రాష్ట్రాల్లో మమ్మల్ని గుర్తించేటట్లు చేసింది సార్. అది అందులో నేను వేసిన నారదుడు మొట్టమొదటిగా నేను నా కృష్ణుడు రాముడు అటువంటి పాత్రలే వేస్తుంటాను సార్. నా పాటలు పాడేది తర్వాత శృతి ఇవన్నీ గమనించిన ప్రకాశమూర్తి అనే మా మాస్టర్ గారు నువ్వు నారదుడు అనే పాత్రను పోషించు నీకు సరిపోతుందని ఒప్పించి కృష్ణాంజనేయ యుద్ధంలో మొట్టమొదటిగా నారదుడు పాత్రతో ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత మైరావణ అనే నాటకంలో నారదుడు నాకు మంచి గుర్తింపునిచ్చింది సార్.
0: మీకు నచ్చిన, మీకు గుర్తింపునిచ్చిన మీ మహిరావణ అనే నాటకం నుంచి మా శ్రోతల కోసం వచ్చిన పద్యం వినిపిస్తారు.
1: తప్పకుండా సార్. మైరావణుడు ఏం చేస్తారు సార్ అంటే ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుని పీఠం కైవసం చేసుకుంటాడు సార్. చేసుకున్న తర్వాత నారదుడు వచ్చి ఎట్లనైనా ఈ మైరావణుని దృష్టి వేరే మరల్చాలనే ఉద్దేశంతో చంద్రసేన అనే ఒక కన్య ఉంది, ఈ నీ పీఠం పక్కన నువ్వు ఒక్కడ కూర్చుంటే బాగాలేదు, నీ పక్కన ఆమె కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి ఆయనను అక్కడ అట్రాక్ట్ చేయడానికి ఒక పద్యం పాడతారు సార్. ఆ పద్యం వినిపిస్తా సార్ ఇప్పుడు. మైరావణ ఆ కన్నీయ నిజముగా నీకు అర్ధాంగి కాదగినదే చూడు అన్న

0: చాలా బాగుంది కృష్ణ గారు. నిజంగా మీ పద్యం వింటుంటే ఇప్పుడే ఉన్నపళంగా మహిరాణ నాటకం అంతా చూడగలిగితే బాగుందనిపిస్తుంది. అయితే ఏదైనా మీరు అన్నట్టు ఒక పద్య నాటకం రూపొందించాలంటే దాదాపు లక్ష లక్షన్నర ఖర్చు అవుతుందన్నారు.
1: నిజం సార్.
0: మరి నాటక రంగంలో మిమ్మల్ని మీరు ప్రోత్సాహకంగా ఉండడానికి ఆర్థిక పరంగా ఏదైనా నాటకాలు నాటక పోటీల్లో పాల్గొంటారు,
1: సార్
0: పోటీల్లో బహుమతులు గెలుచుకుంటారు,
1: సార్
0: అవి కాకుండా వచ్చిన ప్రేక్షకుల నుంచి కానీ ఎవరైనా పెద్దవారు నాటకాలు చూసి విని
1: సార్
0: మీకు ఏమైనా గుర్తింపు రావడం, తద్వారా మీకు అది ఇంకొక అవకాశంగా మారడం, ఇలాంటిది ఏం జరిగిందా సందర్భాలు వివరిస్తారు.
1: సార్, మనం ఒక దగ్గర నాటకం ఆడుతున్నామంటే దాదాపు బాగా పబ్లిసిటీ చేస్తాం సార్. ఆ పబ్లిసిటీ చేస్తే ఆ నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
0: చూడ్డానికి
1: ఖచ్చితంగా
0: వస్తారు.
1: వచ్చి చూస్తారు సార్. చూసి నాటకం మంచిగా ఉంది, మా దగ్గర కూడా ప్రదర్శించాలని
0: అడుగుతారు.
1: అడిగేటోళ్ళు ఇప్పుడు ఈ మధ్యనే ఉన్నారు సార్. అంతకుముందుకు మేమే నాటకం వేస్తామని అడిగి చేసేవాళ్ళం సార్. నాటకాలు ఎప్పుడైతే క్వాలిటీ వచ్చినాయో దాదాపు అప్పటికి వాళ్ళు కూడా అరే ఈ నాటకం వింటే బాగుంటుంది, మా దగ్గర ప్రదర్శిస్తే బాగుంటుందేమో అనేది వాళ్ళ లోపల కూడా అవి వచ్చినాయి సార్. నిజంగా అంత నుంచి పోతున్న కళ సార్ ఇది. పద్యం తెలుగువారి సొత్తు సార్.
0: అవును,
1: తెలుగులో తప్పితే పద్యం దేంట్లో, ఏ భాషలో కూడా పద్యాన్ని రాయడానికి పాడడానికి అంత అనుకూలం ఉండదనేది నా ఉద్దేశం సార్. ఈ అంతరించిపోతున్న కళను కాపాడడం మొట్టమొదటి లక్ష్యం ఒకటి. దీన్ని ప్రదర్శించిన తర్వాత ఉండే తృప్తి కూడా చెప్పలేనిది సార్, సంతృప్తి. మనకు నిజంగా జనాల నుంచి ఒక చప్పట్లు ఆశిస్తాం, కానీ మనం చేసే ప్రదర్శన కూడా బాగుండాలనేది నా ఉద్దేశం సార్. బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్.
0: చాలా మంచి మాట కృష్ణ గారు. ప్రదర్శనలో ప్రేక్షకుల చప్పట్లతో పాటు ప్రదర్శించామనే ఆత్మసంతృప్తి అన్నిటికన్నా విలువైంది, అది చాలా సంతృప్తినిస్తుందన్నారు. చాలా మంచి మాట. అయితే ఇప్పటికీ నిజంగా తెలుగునాట పద్య నాటకాలు చాలా ప్రసిద్ధి, కాకపోతే సినిమా రంగ ప్రవేశం తర్వాత సినిమాల ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ కొంత పద్య నాటకాలు తగ్గిపోయిన మాట వాస్తవమే. అది రంగస్థలం కావచ్చు, మిగతా పద్య నాటకాలు కావచ్చు.
1: అవును సార్.
0: అయితే ఏ నాటక రంగమైనా కానివ్వండి, సినిమా రంగమైనా కానీ

0: అండి, దాని ప్రోత్సాహాన్ని బట్టి అది ముందుకెళ్లడం జరిగింది. మీరన్నట్టు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక రివైవల్ లాగా పునరుజ్జీవనం పోసుకొని మళ్ళీ ప్రజల్లో ఆదరణ పొందుతుందన్నారు. ఇలాంటి ప్రజల్లో ఆదరణ పెంచే దిశగా, ఔత్సాహికులని ప్రోత్సహించే దిశగా పనిచేస్తున్న సంస్థలు, ఆ సంస్థల ద్వారా మీకు వచ్చిన అవకాశాలు, ఆ వివరాలు తెలియజేస్తారా?
1: తిరుపతి అభినయ వారు నిర్వహించిన పోటీలలో కూడా పాల్గొని మొట్టమొదట వాళ్ళు దరఖాస్తు చేసుకోమని అనౌన్స్ చేస్తారు సార్. దానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి స్క్రూటినీ చూస్తారు సార్. మనం వేషాలు వేయకుండానే మొత్తం ఆడి చూపించాలి సార్. అది నచ్చితే వాళ్ళు మీ నాటకం బాగుంది, సెలెక్ట్ అయింది అనేది మనకు లిస్టు పంపిస్తారు సార్. సో అండ్ సో ఈ డేట్ నాడు ఉంటుంది, మీరు ఈ డేట్ రోజు వచ్చి ప్రదర్శన చేయాలి అనేది పంపిస్తారు సార్. అభినయకు ఒకటి ఇచ్చినాం సార్. ఆ తర్వాత ఒంగోలు నుంచి మాకు లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ కళాపరిషత్ నుంచి మీరు వచ్చి ప్రదర్శన చేయాలని అక్కడి నుంచి కూడా అవకాశం ఇచ్చారు సార్, పోయి ఆడొచ్చాం సార్. రవీంద్ర భారతిలో కూడా మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ మా సార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా వచ్చి అప్పుడు రవీంద్ర భారతిలో ఆడాం, త్యాగరాయ గణసభలో ఆడాం, తర్వాత పక్కపక్క విలేజ్లో కానీ మామూలు టౌన్ హాల్లో కానీ మా నాటకం అంటేనే క్వాలిటీ ఉంటుంది అనేది ఒక జనాల ఉద్దేశం సార్. మేము ఆడే నాటకాలు క్వాలిటీ నాటకాలు ఆడాలి, మంచిగా ఆడాలి, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయాలి, నాటకం వైపు మళ్లించాలనే ఆలోచనతోనే మంచి నాటకాలు ఆడాలనేది తీసుకుంటాం సార్.
0: మీ మంచి నాటకం వల్ల జనంలో నమ్మకం పెరుగుతుంది, ఆ నమ్మకం వల్ల మళ్ళీ రాగలుగుతారు.
1: అవును సార్, ఆదరణ కూడా పెరుగుతుంది సార్. నాటకం చూడాలి, మంచిగా ఉంటుంది, ఇది సినిమా లాగా ఉంటుందని. నిజానికి కూడా ఈ సినిమాలు వచ్చిన తర్వాత కొంచెం నాటకానికి ఆదరణ తగ్గిన మాట వాస్తాం, కానీ మా ఏరియాలో మాత్రం మేము ప్రదర్శిస్తున్నామంటే ఖచ్చితంగా నాటకానికి వస్తారు, మంచిగా చూస్తారు సార్. మేమే కాకుండా మాకంటే ముందు తరాలు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడుతున్నారు. కాకపోతే వయోభారం వల్ల కొంచెం వెనక్కి తగ్గారు, అయినా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కూడా మేము ఇప్పటికీ మంచి మంచి నాటకాలు ప్రదర్శించాలనే ఆలోచనతోనే మోహిని భస్మాసురు ఒకటి పోటీ నాటకాల్లో మా కళ్యాణ మండోదరి పద్య నాటకం మొదటి స్థానం సంపాదించింది సార్. దానితోపాటు ఇప్పుడు మిర్యాలగూడ సాంస్కృతిక సంస్థ వారు నందిని అవార్డ్స్ అని ఒక జాతీయ స్థాయి పద్యనాటక పోటీలు పెట్టారు సార్. అది మార్చి 9 నుంచి స్టార్ట్ అవుతాయి సార్, మార్చి 9 నుంచి 15 తారీఖు వరకు. అంతకుముందుకే మేము దరఖాస్తు చేసుకుంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు సార్.
0: బాగుంది కృష్ణ గారు, అయితే మీరు ఈ నాటక రంగాన్ని పద్యనాటకాన్ని కాపాడుకోవాలి సార్ అంటున్నారు
1: సార్.
0: ఈ విద్యని, ఈ కళని తర్వాతి తరానికి అందించే దిశగా, లేదా ఎవరైనా ఒక ఔత్సాహికుడైన యువకుడు నాటక రంగం వైపు రావాలంటే
1: సార్,
0: ఆసక్తి ఉన్నవారికి మీరు ఏం సలహా ఇస్తారు?
1: నిజంగా ఈ రంగస్థలం అంతరించిపోకూడదు. దీంట్లో దొరికిన మనస్తృప్తి నిజంగా మీరు వచ్చి చూస్తే, మనసు పెట్టి ఆడుకుంటే దీంట్లో ఉన్నంత తృప్తి ఇంకే దాంట్లో ఉండదు. ఔత్సాహిక కళాకారులు ఎవరైనా ఉంటే మా నవజ్యోతి కళామండలికి వచ్చి జాయిన్ అయ్యి మమ్మల్ని సంప్రదించి మాతో పాటు మిమ్మల్ని కూడా ఇంకా మాలాగా తయారు చేయాలనేది మా ఉద్దేశం, మా శివకుమార్ సార్ గారి ఉద్దేశం. మా తర్వాతి తరం వారు కూడా యువకులు దీంట్లో ఎంట్రీ అయితే ఎప్పటికీ నడుస్తుంటుంది అనేది మా ఉద్దేశం సార్. మా దాంట్లో ఉన్న వాళ్ళు దాదాపు 90% యువకులే సార్, 40 ఏళ్ళ లోపల వాళ్ళే ఉంది. మేము టోటల్ 40 క్రాస్ చేసిందంటే నేను ఒక్కడినేనేమో సార్, 40 సంవత్సరాల కిందనే అందరు ఉండరు సార్ దాదాపు. మా తర్వాతి తరం కూడా ఇదే ఇట్లనే కొనసాగాలంటే యువకులు కూడా రావాలి, వచ్చి సంతోషంగా అందరు నేర్చుకోవచ్చు సార్. ఒక టైం చూసుకొని మా సొంత పనులు అన్ని చేసుకొని ఈ టైంకు రిహార్సల్ కోసం కేటాయించుకొని ఆ టైంలో రిహార్సల్ చేసుకొని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం సార్. మా తర్వాతి తరం రావాలంటే కూడా ఆర్థిక పరిస్థితులను తట్టుకోవాలంటే ఈ ఒక్క విషయంలో గవర్నమెంట్ కూడా మా కళాకారుల బాధలు, ఆర్థిక స్థితిగతులు చూసి ఏమైనా హెల్ప్ చేస్తే ఈ కళారంగం నిలబడుతుంది సార్. హార్మోనిస్టులకు నెల నెల ఏదో కొంత వేతనం లాక గవర్నమెంట్ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే ఈ కళారంగం, ఈ రంగస్థలం ఇంకా కొన్ని రోజులు నిలబడుతుందని నా నమ్మకం సార్.
0: బాగుంది. చివరిగా కృష్ణయ్య గారు, కుటుంబ పోషణ కోసం టెంట్ హౌస్ నడుపుకుంటూ, మీ వ్యవసాయం మీరు చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ, కేవలం ఆసక్తితో చిన్నప్పుడు నాన్నగారితో యక్షగానంలో తర్వాత భజనల్లో పాల్గొన్న అనుభవం ఆసక్తితో నాటక రంగం వైపు ప్రవేశించి నవజ్యోతి కళామండలిని స్థాపించి ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో నాటకాలు ప్రదర్శించి మంచి గుర్తింపు సంపాదించారు, అయితే మీ ప్రయాణం ఎటువైపు, ఏం సాధించాలని, నేను జీవితంలో ఈ ఎత్తును చూడాలనుకుంటున్నాను సార్ అనే విధంగా

0: ఎటువైపు ప్రయాణించాలనుకుంటున్నారు?
1: సార్, నా గమ్యం అనేది ఒక్కటే సార్. ప్రతి కళాకారుడికి ఉండే గోల్ ఒక్కటే ఉంటుంది సార్. నంది తెచ్చుకోవాలనేది ఒకటి ఉంది సార్. రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది నవజ్యోతి కళామండలి సమాజం అనేది వీళ్ళు ప్రదర్శనలు బాగా చేస్తారు, మంచి నాటకాలు వేస్తారు అనేది ఒక్కటి గుర్తింపు వస్తే చాలు సార్. నాతో పాటు మా కళామండలిలో ఉన్న సభ్యులను అందరినీ గుర్తించి అందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగా చేస్తారు అనేది ఒక్కటి వస్తే చాలు సార్.
0: కృష్ణయ్య గారు, మీరు ఆశించినట్టుగానే త్వరలోనే మీరు నంది అవార్డు గెలుచుకోవాలని, అలాగే నాటక రంగం వైపు ఔత్సాహికులుగా ఉన్న ఎవరినైనా మీరు ప్రోత్సహించి ఈ కళని వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలా మంచి విషయం. మరి అందరి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో పద్య నాటకం, ముఖ్యంగా రంగస్థల నాటకాలు మరిన్ని కాలాల పాటు పదిలంగా పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం కృష్ణ గారు.
1: ధన్యవాదాలు సార్.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: మీరు ఇంతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన నాటకరంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్తి గోపీశెట్టి గారి సంభాషణ విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపీశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ. క్రిమినల్ కేసులు, వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్ జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణనలో తీసుకున్న తర్వాత దానికి ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సిసి నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళు అయితే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాలి.

0: సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జ్ గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జ్ గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్స్, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు, అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా. దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
1: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయో అప్పుడే ట్రయల్ మొదలైంది.
0: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
1: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో ఇప్పుడు?
0: ట్రయల్లో పాత్ర ఎవరిదెవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు.
1: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చా?
0: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే, సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్ పాత్ర ముద్దాయిదే.
1: ఓకే,
0: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది. ఒకవేళ ముద్దాయి నేను చేసింది, మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే, నేను నేరం చేశానని ఒప్పుకుంటే దానికి తగిన శిక్ష ఏదో జడ్జి గారు విధించేస్తారు, అప్పుడే
1: అయిపోతుంది.
0: అయిపోతుంది. ఇది ట్రయల్ కాబట్టి ముద్దాయి 99% నేను నేరం చెయ్యలేదనే చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రాసెస్ సమన్స్ పోతుంది.
1: అయితే అంటే ఖచ్చితంగా ట్రయల్ అప్పుడు ముద్దాయి కోర్టుకు రావాల్సిందేనా, ఏదైనా కారణాల వల్ల ఏ సందర్భంలో రాకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా చట్టంలో?
0: ముద్దాయి కంపల్సరీ కోర్టుకు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జి గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టుకు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయి రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయి ఆన్సర్ చెప్పాలా, ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముద్దాయి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టుకు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో, నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు, దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేమి చెప్పారు నా ముందర మీ అగేనిస్టు అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్టు ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అన్నది ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది, చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే, జడ్జిమెంట్ అప్పుడు.
1: అయితే మీరు అన్నారు సాక్షిని అడిగినప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు, సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
0: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి. సాక్షిలా మీరు రావాలి అని. ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6 ఆరుగురో 7 సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఇద్దరిని ముగ్గురిని జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి ఇద్దరినో ముగ్గురినో సమన్స్ ఇస్తారు.

0: రోజు ఆ ఇద్దరిని ముగ్గురిని చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడచ్చు, ముద్దాయికి ఎగనెస్ట్ అయినా మాట్లాడచ్చు.
0: మాట్లాడచ్చు.
1: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
0: తెలిసిన వాడై ఉండొచ్చా అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీద వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలు చేయకూడని పని ఏదో చేశాను, అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా, రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేన్స్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా, వీల్లేదు కదా, ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి, ఎవరైనా ఉండొచ్చు
1: సాక్ష్యంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
0: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలో తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, నేనంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది, ఎస్ఎంఎస్ ఏ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని.
1: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి అగెన్స్ట్గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి, అతనికి అక్యూజ్డ్ పర్సన్ గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
0: చట్ట ప్రకారము ఇప్పుడు నా మీద మాకు తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు, జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకు ఉంది. ఎలా ఉంది? డిశ్చార్జ్ పెట్టిషన్ వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్టిషన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేని ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
1: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి,
0: నేను చూపించుకోవాలి. ఛార్జ్ షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు అన్యాయము అన్నట్టుదని నాకు తెలిస్తే, అనిపిస్తే, నేను భావిస్తే, దానికి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకొని జైలుకు పంపించకుండా, జడ్జి గారు నన్ను జైలుకు పంపించకుండా, జుడిషియల్ రిమాండ్ అవ్వకుండా, చట్టము నాకు ఇచ్చినటువంటి అవకాశము యాంటిసిపేటరీ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ కాకుండానే బెయిల్ తీసుకోవడం, ఛార్జ్ షీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ లోవర్ కోర్టులో వేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే నెక్స్ట్ సెషన్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు, అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
1: అయితే చివరిగా, క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలా మంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
0: ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్ పెడుతున్నారు. లోక్ అదాలత్ అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేన్స్ట్ ముద్దాయి అగేన్స్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతన్ని ఇచ్చినటువంటి స్టేట్

0: చార్జ్ షీట్ లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీసు వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు చార్జ్ షీట్ తో పాటు అందని మనం గ్రహించాలా. ఈ ముద్దాయి కోర్టు ముందర సమ్మతిస్కొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి
1: అడగలేదు.
0: అడగలేదు, నాకేం అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి వారంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు జడ్జి గారు. అంటే ఇతనికి కేసు ఏమీ తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్ట

0: ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాన మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతలకు మరొకమారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. 10:03 వందే భారతం ప్రత్యేక రూపకం వింటారు. రూపక రచన శ్రీ పివిజి సతీష్ గారు, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఈ వందే భారతం ప్రత్యేక రూపకం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది.

రా ప్రియదర్శిని గారు, నిర్వహణ శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఒంటిగంట 20 వనితాలోకంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 14:30 బాల్ జగత్ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి విద్యార్థిని విద్యార్థులు సమర్పించే ప్రత్యేక హిందీ కదంబ కార్యక్రమం మీరు వింటారు.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ ఫ్రెండ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి సమయం 8 గంటలు కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: మేరా ఏక్ జిద్దీ పడోసీ హై, పూరీ కాలనీ నే సోలర్ ప్యానల్ లగ్వా లియే హై, పర్ వో మాన్నే కో తయ్యార్ హీ నహీ థా కి సచ్ మే బిల్ జీరో ఆ సక్తా హై. మైనే కహా బేటా, నామ్ హీ హై పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. ఫిర్ ఏక్ ఏక్ కర్కే సబ్కా బిజ్లీ బిల్ జీరో ఆనే లగా, తబ్ బోలా అబ్ లగ్వా హీ లేతా హూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य
2: घर. क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. राष्ट्रपति द्रौपदी मुर्मू 80वें स्वतंत्रता दिवस की पूर्व संध्या पर आज राष्ट्र को संबोधित करेंगी. देश के बंटवारे के दौरान पीड़ा झेलने वाले लोगों की याद में आज विभाजन विभीषिका स्मृति दिवस मनाया जा रहा है. दिल्ली में अग्निशमन और कारागार विभाग में पूर्व अग्निवीरों के लिए 20% आरक्षण को उपराज्यपाल की मंजूरी. आयु सीमा में भी मिलेगी छूट. उत्तराखंड के चमोली में निर्माणाधीन

హిందోళ రాగం ఆదితాళంలో సామగాన లోలనే పాపనాశం శివన్ రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ కర్రా శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1947 నాటి దేశ విభజన భయానక దినం సందర్భంగా విభజన వల్ల ప్రభావితమైన వారందరి ధైర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ప్రధానమంత్రి మోదీ నాటి దేశ విభజనను చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టంగా అభివర్ణించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట మంత్రివర్గ సమావేశం రాష్ట సచివాలయంలో జరగనుంది. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతులు సాధించడంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నకిలీ డీఏపీ ఎరువులను తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన వారసత్వ భూములను ప్రభుత్వం అమ్మాలని చూడటం సరికాదని, వాటిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత టి హరీష్రావు పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అనుకోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎన్నో ఒడిదుడుకులు, ప్రాణత్యాగాల ఫలితమే మన భారతదేశ స్వాతంత్రం. అలాంటి మహనీయుల్ని, అమరవీరులని స్మరించుకుంటూ రేపటి రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు, రేపు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పలు కార్యక్రమాలని ప్రసారం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఉదయం 10:03 శ్రీ పివిజీ సతీష్ గారి రచన వందే భారతం ప్రత్యేక రూపకం వింటారు. వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ వందే భారతం రూపకం ఈ ఉదయం 10:03 మీరు వినవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం ఆశ ఆశ ఆశ ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణ బృందం పాడిన పాట, సిరివెన్నెల రచన, దేవా సంగీతం.

వింటున్న పాట ఏం మాయ చేశావే చిత్రం కోసం బెన్నీ దయాల్ కళ్యాణి మీనన్ పాడినది. అనంత శ్రీరామ్ రచన, సంగీతం యార్ రెహమాన్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట శివాజీ చిత్రం నుండి విజయ్ యేసుదాస్ గోమతీశ్రీ బృందం ఆలపించినది. ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలకు మరొక మారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:03 వందే భారతం ప్రత్యేక రూపకం వింటారు. రూపక రచన శ్రీ పివిజీ సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ వందే భారతం రూపకం ఈ ఉదయం 10:03 మీరు వినవచ్చు. 11:03 చివరి కోరిక నాటకం ప్రసారమవుతుంది. రచన పి ఇందిరా ప్రియదర్శిని గారు, నిర్వహణ శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి కార్యక్రమం. పన్నెండు గంటల 40 నిమిషాలకు ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 14:30 బాల్ జగత్ చిన్నపిల్లల కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి చిరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే ప్రత్యేక హిందీ కదంబ కార్యక్రమం మీరు వింటారు. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అనంతపురం 1980 చిత్రం కోసం బెల్లీరాజ్ దీప ఆలపించిన గీతం. వెన్నెలకంటి గీత రచన జేమ్స్ వసంత్, సంగీతం

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

స్మరించుకుందాం, నివాళులర్పిద్దాం. భారత పోరాటంలో ప్రాణాలుండి స్వాతంత్రాన్ని అందించిన ఆ అమరవీరులకు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు, రేపు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పలు కార్యక్రమాలని ప్రసారం చేస్తుంది.

ఈ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉదయం 10:03 వందే భారతం ప్రత్యేక రూపకం మీరు వినవచ్చు. రూపక రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలదాసు, శ్రీమతి గంటికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ వందే భారతం రూపకం ఈ ఉదయం 10:03 మీరు వినవచ్చు.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి కాంతారా చిత్రం కోసం హరిచరణ్ చిన్మయి శ్రీపాద ఆలపించిన రచన. ఆలపించిన గీతం భాస్కర భట్ల రవికుమార్ గీత రచన, బి అజలేష్ లోకనాథ్ సంగీతం.
2: సార్

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి ప్రజలకు అందుబాటు ధరకు కరెంటును అందించాలన్నదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2026 లక్ష్యమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరుగుతోంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పుష్కరాల సన్నద్ధత ఏర్పాట్ల పురోగతిపై వారు సమీక్ష నిర్వహిస్తున్నారు. సర్ సమాచారం పేరుతో వాట్సాప్లో పంపించే లింక్ ద్వారా ఫామ్ నింపాలంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో వయోధికుల జాతీయ మండలి 5వ సమావేశం జరగనుంది. ఈ నెల 12వ తేదీ వరకు 768 కేసులను పరిష్కరించినట్లు కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది. బీసీ మహిళలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుటుంబిషన్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: భారతం ప్రత్యేక రూపకం వింటారు.
1: ఎనభై ఏళ్ల స్వతంత్ర భారతం తన సమైక్య జీవన విధానంతో, గత అనుభవాల పునాదులపై వర్తమాన భవిష్యత్ విజయాలకు బాటలు వేసుకునే ఆలోచనను కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. రూపక రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలిదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి వందే భారతం ప్రత్యేక రూపకం.

1947 ఆగస్టు 15 నాడు భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించుకుంది. ఈ మట్టి తన గుండెల నిండుగా స్వేచ్ఛను పీల్చుకుంది. ఇక్కడి గాలి విజయ బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఉరుములా ఉరిమి మెరుపులా మెరిసిన భారత స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలు, ధన మాన ప్రాణాలను ఫణంగా పెట్టిన దేశ ప్రజల ఆకాంక్షలు ఆ రోజు ఫలించాయి. ఉద్వేగాలు నిమ్మళించాయి. ఉగ్గబట్టుకున్న దుఃఖం కరిగి ఆనందం పొంగి దేశం మొత్తం స్వాధీన భారత సంబరాన్ని కళ్లారా చూసుకుంది. స్వేచ్ఛ సౌరభాల్ని ఆస్వాదించింది.

0: 200 ఏళ్లలో ఎన్నో యుద్ధాలు, సంఘర్షణలు, సాయుధ పోరాటాలు, దాడులు, నిరసనలు, చర్చలు, ప్రాణత్యాగాలు, సత్యాగ్రహాల అనంతరం బ్రిటిష్ వలస పాలన నుంచి సాధించుకున్న స్వతంత్రం మనది. స్వేచ్ఛను కోల్పోయి మన సంస్కృతిని దూరం చేసుకుని మన దేశంలో మనమే పరాయివారిగా జీవించాం. ఎందరో వీరుల బలిదానాలు, ఆందోళనలు, నిరసన దీక్షలు, అహింసా పోరాటాలు చేసి చేసి సుదీర్ఘకాలం తర్వాత స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంది జనని భారతి.
1: ప్రథమ స్వాతంత్ర్య సమరమైన సిపాయిల

తిరుగుబాటు, వందే మాతరం నినాదం, స్వరాజ్యం నా జన్మహక్కు అన్న పిలుపు, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ గోబ్యాక్ నిరసన, సహాయ నిరాకరణ, ఖాదీ ధారణ, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగం, ఫిట్ ఇండియా వంటి శాసనోల్లంఘనోద్యమాలు, మన్యప్రాంతాల విప్లవ పోరాటాలు, ఇలా ఒకటా రెండా వందల వేల లెక్కలేనన్ని సంఘటనలు, అందరిది ఒకటే నినాదం.

0: ఆయుధమే స్వేచ్ఛాపతాకాని తిరుగుబాటు బావుటా ఎగరేసి రుధిరం చిందించిన వీరులున్నారు. మితవాదమే మందు, సత్యాగ్రహమే ఆయుధమని నమ్మి చర్చలు సాగించిన యుక్తిపరులూ ఉన్నారు. చేతి గాజులు, చెవికమ్మలు, కంఠాభరణాలు, పాపిటబిళ్లలు, దేశభక్తి గీతాలను సైతం ఆయుధాలుగా మార్చి భరతమాత నుదుట శూరుల నెత్తురుతో సింధూరం అద్దిన నారీమణులు, పిట్ట కొంచెమే కాని కూత ఘనంగా వినిపించిన చిన్నపిల్లలు, యవ్వన భ్రాంతి కంటే దేశ స్వతంత్రతే లక్ష్యంగా దీక్షకు దిగిన యువత, ఇలా అందరూ తమ తమ దారుల్లో సాగించిన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర మనది.
1: వందే

ఈ మన స్వాతంత్ర్యం అందరి త్యాగధనుల పుణ్యఫలం. ఇది మన స్వేచ్ఛా గీతిక. ఇది భారత వీర కిశోరాల వేడి నెత్తురు గుబాళించిన స్వాతంత్ర్య పతాక. ఇది తల్లి భారతికి తన బిడ్డలెద్దిన నుదుటి తిలకం.

0: ట్రిస్ట్ విత్ డెస్టినీ. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటనకు కొద్ది సమయం ముందు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వేళ భారత రాజ్యాంగ సమితిని ఉద్దేశించి ప్రసంగించారు. కొద్దిసేపట్లో మారనున్న దేశ భవిష్యత్తు గురించి మాట్లాడారు. ఆ అర్ధరాత్రి సమయాన భారతదేశం నవశకంలోకి అడుగు పెడుతోందని చెప్పారు.
1: Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.
2: చాలా కాలం క్రితం విధిరాతతో చేసుకున్న ఒప్పందం నేడు ఫలించనుంది. ఈ క్షణంలో మనం మన ప్రజలకు, మొత్తం మానవ సమాజ శ్రేయస్సుకు అంకితమవుదాం అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు నెహ్రూజీ. భవిష్యత్తును ఘనంగా స్వాగతిద్దామన్నారు.
1: When an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance, it is fitting that at this solemn moment we take the pledge of dedication to the service of India and her people, and to the still larger cause of humanity. At the dawn of history, India started on her unending quest. And trackless centuries are filled with her striving and the grandeur of her successes and her failures.
0: ఢిల్లీ ఎర్రకోట బురుజులపై మువ్వన్నెల భారత జాతీయ పతాకం రెపరెపలాడుతూ కనిపించిన తొలి క్షణంలో ప్రతి భారతీయుని హృదయం జాతీయ భావనలతో ఉప్పొంగి ఉంటుంది కదా. అదే ఆనవాయితీ ఈనాటికీ కొనసాగుతోంది.

0: మీకు ఒక విషయం తెలుసా? ఎర్రకోటపై ప్రధానిగా నెహ్రూజీ జాతీయ జెండా ఎగురవేసింది 1947 ఆగస్టు 16వ తేదీన అని. అవును, ఆగస్టు 14 అర్ధరాత్రి భారత రాజ్యాంగ సమితి సమావేశంలో నెహ్రూజీ చేసిన చారిత్రాత్మక ప్రసంగం తర్వాత మరుసటి రోజు అంటే ఆగస్టు 15 ఉదయం రాష్ట్రపతి భవన్ దర్బార్ గదిలో స్వతంత్ర భారత తాత్కాలిక గవర్నర్ జనరల్గా లూయీ మౌంట్ బాటన్కి బాధ్యత ఇవ్వబడింది. ఆపై మంత్రిమండలి నియామకం, ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగాయి. ఆ రోజు సాయంకాలం 6 గంటల సమయంలో ఇండియాగేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్క్లో ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య ప్రకటన చేశారు నెహ్రూజీ.
1: Crowds gathered throughout the day outside the Constituent Assembly building. But that night, the appointment of the Governor-General was to be confirmed. At midnight, the actual transfer of power took place. The Assembly was addressed by the President, Dr.

0: Rajendra Prasad and the Prime Minister Pandit Nehru. Next day, huge crowds again assembled, this time outside Government House. They wanted to see the important leaders arrive for today's big ceremony. Sardar Patel, Minister of Law. The final scene during this great moment in India's history was the ceremony of the flag in the evening. Various units of the Indian forces were to have been inspected by Lord Mountbatten, but as it turned out, he was quite unable to leave his carriage, so great was the crowd. But the national flag, the saffron, white and green tricolour, was publicly unfurled. For the rest, it was crowds, crowds, crowds, all rejoicing over the birth of the Dominion of India.
1: ఆ మరుసటి రోజు ఆగస్టు 16 నాడు ఉదయం 8 గంటల వేళ ఎర్రకోట బుర్జుపై ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట బుర్జుపై జాతీయ జెండాను ఎగురవేయడం 1948 నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు నేటి 15వ ప్రధాని నరేంద్ర మోదీ వరకు యథాతథంగా ఎర్రకోట పరిసరాలు త్రివర్ణ పతాకాలతో, భారత్ మాతాకీ జై నినాదాలతో, ఉత్సాహం ఉత్తేజాలతో నిండిపోతుంటాయి.

0: ఈనాటికి ఆనాటి జ్ఞాపకాల్ని మనం నెమరు వేసుకుంటున్నాం. నా జన్మభూమి ఎంతో అందమైన దేశమని పాడుకుంటున్నాం. సరే, ఆ అందాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టిన మన పెద్దవారికి కొనసాగింపు తరం వారిగా మనం చేయాల్సిన కృషి కూడా ఉంటుంది కదా.
1: ఆగస్టు 15, జనవరి 26 అంటే కేవలం 2 తేదీలు, జెండా వందనాలు, మిఠాయిలు పంచుకోవడాలు, ఆ 2 రోజుల్లోనూ ఛాతీ విచ్చుకుని గర్వించడాలు కాదు సుమా. దేశ ప్రగతికి సదా కంకణబద్ధులం కావాలనే సంగతిని మరపు రాకుండా గుర్తు చేసుకోవడం కోసమే ఈ జాతీయ పర్వదినాలని జరుపుకుంటున్నాం మనం అని గమనించాలి.

0: ఖుదీరామ్ బోస్, అష్ఫకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బటుకేశ్వర్ దత్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, ఉద్ధమ్ సింగ్,
1: వేలు నాచ్చియార్, ప్రీతిలతా వడేదార్, కిత్తూర్ చెన్నమ్మ, సంగోలి రాయన్న, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, బిర్సాముండ, కొమరం భీం, కనకలతా బారువా, రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్, ఛత్రపతి శివాజీ,
0: టంగుటూరి వీరేశలింగం పంతులు, అల్లూరి సీతారామరాజు, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, దుర్గాబాయి దేశముఖ్, చిదంబరం పిళ్ళై,
1: బంకిం చంద్ర చటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి, పింగళి వెంకయ్య,
0: అరుణ అసఫ్ అలీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా స్మరించుకుంటే ఆ సేతు సీతాచలం, ఈ పవిత్ర భూమి కన్న మహనీయులు ఎందరో ఉన్నారు.

మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా స్మరించుకుంటే ఆ సేతు సీతాచలం ఈ పవిత్ర భూమి కన్న మహనీయులు ఎందరో ఉన్నారు. మనం వారి ఉత్తరాధికారులం. స్వతంత్ర భారత కీర్తిని నిలబెట్టుకోవలసిన వారసులం. వర్తమానానికి, భవిష్యత్ కాలానికి వారధులం.

0: మీరు జాగ్రత్తగా గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం వంటి మాటలకు అర్థాలు, నిర్వచనాలు దేశ కాలాలను బట్టి మారిపోతుంటాయి, సరికొత్తగా ఆవిష్కరించబడుతుంటాయి. అయితే ఏ జాతికైనా, ఏ వ్యక్తికైనా తనదైన ఆశ, తనదైన దారి, తనదైన సంతోషం ఉంటాయి కదా. అదిగో, వాటికి అడ్డుపడుతున్న సంకెళ్లను తెంచుకొని బయటపడాలన్న ఆరాటంలో తాను అనుభవిస్తున్న సంఘర్షణ, తన పోరాటం, తానందుకునే విజయమే ఆ వ్యక్తికి ముఖ్యం. ఇది జాతికి వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది.
1: కృషితో నాస్తి దుర్భిక్షమని కదా పెద్దలు చెప్పారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి అన్న వివేకానందుని వాణి. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్న నేతాజీ బోధ. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను అని ఎలుగెత్తి చాటిన తిలక్ నినాదం అహింసా పోరాటం అంతిమ విజయానికి మార్గం అన్న గాంధీజీ సూక్తి. ఇవన్నీ చెప్పింది ఒక్కటే, మనమున్న ప్రపంచంలో మనం చూడాలనుకుంటున్న మార్పు మనమే కావాలి అని. అలా ప్రేరేపించిన అస్త్రాలు, ఆలోచనలే ఇవన్నీ.
0: దాస్య శృంఖలాల్ని తెంచి తెచ్చుకున్న ఈ స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా విహంగాలై విలసిల్లమని కోరుకున్న మన పెద్దల త్యాగాలకు చెదలు పట్టకుండా దేశం ప్రగతి పథంలో సాగేలా చిన్న, పెద్ద, ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అందరం సమష్టిగా నడుం బిగించి కృషి చేయాలి.

0: కార్గిల్ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగం వృధా పోనీయకూడదు. కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ధైర్యాన్ని మనలోనూ నింపుకోవాలి. మేజర్ పద్మపాణి ఆచార్య సాహసం యువతలో ఉత్తేజాన్ని కలిగించాలి. అబ్దుల్ కలాం కన్న కలల్ని నేటి యువతే నిజం చేయాలి. భారతీయ సంగీతం, సంస్కృతి, సంప్రదాయం, సదాచారం, సంఘటిత శక్తి మేళవించబడిన సనాతన సమున్నత సౌహార్ద సౌశీల్య సుందర ప్రదేశం నా భారతదేశం అంటూ ప్రతి భారతీయుని హృదయం నినదించిన వందే మాతరం జాతీయ గేయం మాత్రమే కాదు, ప్రతి భారతీయుని గుండె చప్పుడుగా నిలవాలి.
1: జనగణమన జాతీయ గీతం దేశ సార్వభౌమత్వానికి వెన్నెముక అని గర్వించాలి. మువ్వన్నెల జెండా భారతదేశ కీర్తిధ్వజమని గుర్తుంచుకోవాలి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనల్ని కన్న ఈ నేల తల్లి గౌరవాన్ని నిలబెట్టే విధంగానే నడుచుకోవాలి.

0: మన చుట్టూ కాస్త నిశితంగా పరిశీలిద్దాం. మన సమస్యలకు మనకే పరిష్కారం దొరుకుతుంది. ఏమిటి అంటారా? ఎవరో ఎక్కడో తలపెట్టిన భయానక చర్యల గురించి చర్చించుకోవడం, ఏ మార్గం తోచకనే హింసాత్మక మార్గం ఎన్నుకుంటారనే సత్యం గుర్తించకుండా తోచిన దారుల్లో పరుగులు తీయడం కాకుండా సమస్యల్ని ఎలా మెరుగ్గా పరిష్కరించాలి అనే ప్రశ్న వేసుకుంటే గనక సగం సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆవేశం కాదు, ఆలోచనే ఔషధం, ఆచరణే ఉపయుక్తమని అర్థమవుతుంది.
1: ఒడిదుడుకులకు ఎదురేదేందుకు ఆవేశంతో బిగిసే పిడికిళ్ళు ఒకవైపు, ప్రపంచీకరణతో విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానం సమకూరుస్తున్న సదుపాయాల సరదాల కేరింతలొకవైపు, ఎచ్చోటనో జరిగిన సిగ్గుతో తలవంచుకోవలసిన సందర్భాలపై కలిగే తక్షణ ఆవేశం, ఆగ్రహం, ఆందోళనలతో అనుక్షణము అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యాన్ని మర్చిపోతున్న క్షణాలొకవైపు, ఇదిగో దేశం ఇలా ఉంటే గనక సమగ్రత లోపించినట్లే అంటారు సామాజికవేత్తలు.
0: భారతీయ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఒక దార్శనిక స్పష్టత లేకపోవడం, ఒక దిశానిర్దేశం లేకపోవడం అన్నారొకసారి అబ్దుల్ కలాం. విజన్, దూరదృష్టి, లాంగ్ రన్, దీర్ఘకాలానికి సొల్యూషన్, పరిష్కారం ఉండేలా, అది కూడా శాశ్వతమైనదై ఉండాలని, దాన్ని ఆలోచించి సాధించమని చెప్తూ ఉండేవారాయన.

0: అంటే కష్టసుఖాలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం, శ్రమించి పనిచేస్తాం, దేశ సమైక్యతను కాపాడుకుంటాం, తల్లి భారతిని ఎలుగెత్తి కీర్తిస్తాం, మాలో చివరి రక్తం పొట్టు మిగిలున్నంతవరకు అని. భూమ్మీది ప్రతి దేశవాసి ఇలానే అనుకుంటే బాగుండు. ఏ యుద్ధమైనా రెండు దేశాల మధ్య తామేదో కోల్పోతున్నామని గుర్తించినప్పుడు మొదలవుతుంది. ఏ కొట్లాట అయినా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మొదలవుతుంది. ఏ ఘర్షణ అయినా రెండు సమూహాల నడుమనున్న నమ్మకాల మధ్య సయోధ్య చెదిరినప్పుడు మొదలవుతుంది. యుద్ధమైనా ఘర్షణైనా కొట్లాటైనా మాటలతోనూ చేతలతోనూ జరగచ్చు. అప్పుడు గౌరవభంగం, ఆస్తి నష్టం, ప్రాణహాని కలుగుతుందనేది వాస్తవం. ఇన్ని వాస్తవాలు ఒక్క అవసరం ముందు చిన్నవైపోతాయి. ఆ అవసరం కోసమైనా యుద్ధాలు మానాలి. ఆ అవసరం ఏమిటో మన మానవాళి గుర్తించిన రోజు ఈ ప్రపంచం శాంతిగా ఉంటుంది.
1: కానీ మన ప్రపంచాన్ని చూడండి, రెండు ప్రపంచ యుద్ధాలు,

చిరకాల ప్రచ్ఛన్న యుద్ధం. నిత్య ఘర్షణలు.

0: నేటికీ కొనసాగుతున్న యుద్ధకాండలతో పాటే గమ్యం తెలిసో లేక అగమ్యంగానో మొత్తానికి భవిష్యత్తు వైపుగా పరుగులు తీస్తున్నాం.
1: ఇంతకీ ఏ అవసరం కోసం యుద్ధం ఆపాలో కనిపెట్టారా?
0: అది రాబోయే కాలంలో మన బ్రతుకు బాగుండడం అనే అవసరం కోసమేనని తెలుసు. అందుకోసం కాన్సెప్టుల చదువులు కాకుండా కన్స్ట్రక్టివ్ చదువులు ప్రొటెక్టివ్గా వర్తమాన భారతానికి అందిస్తుంటే భావి భారతం స్థిరంగా ఎదుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అప్పుడు మన యువ భారతం శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసాలకు ప్రతీక అయిన మన నాలుగు సింహాల జాతీయ చిహ్నానికి దృఢమైన ఆధారపీఠం అవుతుంది. తమను తాము ప్రత్యేకంగా నిలబెట్టుకోవడం కోసం యువలోకం తపన పడుతూ ఉంటుంది. అందుకు వారికి కావలసినవి సరైన నిగ్రహం, ప్రయోజనకరమైన ఆలోచన, సాధించుకునే నేర్పు, చేయూతనిచ్చే తత్వం. ఇవన్నీ ఉన్న యువత దేశానికే వేగుచుక్కలవుతారు. వాళ్ల ఉద్వేగాల్ని, వారి ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ సలహాలిస్తూ దారి చూపాల్సిన కర్తవ్యం మట్టుకు పెద్దలదే సుమి.
1: మొన్నటికి మొన్న ప్రపంచ సైన్స్ ఒలింపియాడ్స్లో బంగారు పతకాలు సాధించిన మన విద్యార్థులు, నిన్నటికి నిన్న కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాలతో మెరిసిన మన క్రీడాకారులు ప్రపంచ వేదికలపై మన భారతదేశ ప్రతినిధులుగా నిలిచారు. నేటి బాలలే రేపటి పౌరులన్నది తథ్యమైన మాట.
0: నిశ్చయంగా గడచిన ఈ 8 దశాబ్దాలలో వ్యవసాయం, పారిశ్రామికం, శాస్త్ర సాంకేతికం, అంతరిక్షం, వైద్యం, ప్రజా రవాణా, వాణిజ్యం వంటి పలు రంగాలలో గణనీయమైన అభివృద్ధిని అంచెలంచెలుగా సాధించుకున్నాం. నవ సమాజాన్ని నిర్మించుకున్నాం. అయితే ఈ సంకల్పం, దీక్ష, చిత్తశుద్ధి ఎప్పటికీ కొనసాగుతూ ఉంటేనే దేశం సుస్థిరంగా ఉంటుందని మనకు తెలుసు.
1: అనాదిగా నివసిస్తున్న జనాభా తమని విభజించే అంశాలనే ఆయుధాలుగా చేసుకుని కొట్టుకోవడం హాస్యాస్పదం కాదా? ఆలోచించండి, ఇదిప్పుడు మనం కొత్తగా చెప్పుకోవడం లేదు. ఆలోచనాపరులు ఏనాడో ప్రస్తావించిన అంశమే ఇది. సత్యం వద, ధర్మం చెర, అంటే నిజాన్ని పలుకు, మంచిని ఆచరించు అనే కదా అర్థం. కాని సత్యం వధ అంటే నిజాన్ని చంపేయమని, ధర్మం చెర అంటే ధర్మాన్ని నాశనం చేయమనే విపరీతార్థాలతో ప్రవర్తించరాదు. అసలు అలా భావించరాదు. దేశహితానికి అది గొడ్డలిపెట్టు.

0: ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా గతంలోని పరిస్థితులు, సంఘటనలు పునరావృతం కావడం సహజం. అందుకనే చరిత్రను తెలుసుకోవాలి. గతం తెలిస్తే మన భవిష్యత్తుని మలుచుకోగలం. గతం నుండి గుణపాఠాలను నేర్చుకుంటే నేటి సమస్యల పరిష్కారానికి ఉపాయం లభిస్తుంది. అలాంటి పరిస్థితుల్ని ఉపేక్షిస్తే మటుకు అది యుద్ధానికో, సంఘ విచ్ఛిత్తికో, నాగరికత ధ్వంసానికో దారితీయగలదని చరిత్ర చెప్తోంది. ఇక కొత్తగా పుట్టుకొచ్చే సమస్యలు ఉంటుంటాయి. అలాంటి దుర్ఘటనల బారి నుంచి దేశాన్ని తప్పించాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
1: చరిత్ర పఠనం వల్ల ప్రయోజనం ఇదే, అది ప్రజలు మంచి

0: మార్గంలో నడిచేలా దిశానిర్దేశం చేస్తుంది. దేశ చరిత్రలోని అలాంటి ఘటనల నుంచి, వాటి పరిణామాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకునేది అందుకోసమే.
1: మన 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఇప్పటి స్థితి వరకు తీసుకొచ్చిన అందరినీ మనం స్మరించుకుంటూనే ఉండాలి. వారి దార్శనికతే మనకు ప్రేరణ, వారి శ్రమశక్తే మన భవితకు ఔషధం. ఇది సమష్టి కృషి. దీన్ని మరింత సమర్థంగా కొనసాగించాల్సిన కర్తవ్యం మనదే.
0: ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకుందాం. మనకు వెచ్చదనంలోని సుఖం తెలియాలంటే చలికి వణకాలి. నీడపట్టులోని చల్లదనపు హాయి గ్రహింపుకు రావాలంటే ఎండలో పడి నడవాలి. అన్నం ముద్ద విలువ తెలియాలంటే కడుపు కాలాలి. అంతేకదా, మీకు నచ్చిన పని చేసుకుంటూ ఎప్పుడు అలసట వస్తే అప్పుడు ఇంటికి వచ్చి కావలసినంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటే మీ కార్యాలయానికి మీరు అధికారయి ఉండాలి. మీ ఇంటికి మీరు యజమానయి ఉండాలి. మరి మన దేశానికి మనం ఏమై ఉండాలి? ఆలోచించారా?

0: జాతి జనులందరి ప్రయోజనం కోసం నిలబడి గెలవాలి, దేశాన్ని గెలిపించాలి, సమున్నతంగా నిలబెట్టాలి అనే ఆకాంక్షని అందరిలోనూ రగిలించాలి. అది వర్తమానం బాధ్యత కూడా.
1: మనిషి మెదడు పెద్ద జ్ఞాన సముద్రం కావచ్చుగాక, కానీ మనిషి హృదయం మాత్రం వివేక సముద్రంగా ఉండాలంటారు. మరి మనం ఈ సత్యానికి దగ్గరగా ఉన్నామా లేక దూరంగా జరుగుతున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం.
0: ప్రపంచంలో వలసవాదుల చరిత్రను చూస్తే అందరి ప్రయోజనం కోసమే తాము కొందరిపై యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్తుంటారు. చిత్రమైన ఆ వాదనల చాటున తమ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఆయా దేశాల వనరుల్ని తమ ప్రాంతాలకు తరలించుకుపోతూ ఉంటారు. అది గ్రహించి పాలిత దేశాలు, బాధిత ప్రజలు మేల్కొనాలి. అలా చరిత్ర చెప్పిన సత్యాల్ని మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం కోసమే, జాగ్రత్త వహించడం కోసమే ప్రతి ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం మనం.
1: స్వతంత్ర భారతదేశ మొదటి ఉప ప్రధాని, మొదటి గృహమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, భారతదేశం అనేక రకాల ప్రజలు నివసించే దేశం, విభిన్నమైన మతాలు, కులాలు, వస్త్రధారణ, భాషలు ఇక్కడున్నాయి. ప్రపంచంలో ఇంత వైవిధ్యమున్న దేశం మరొకటి లేదు. కాని వారందరినీ ఏకం చేసి బానిసత్వం నుండి విముక్తి కల్పించడం ద్వారా మనం మన దేశాన్ని గొప్ప శిఖరాలకు చేర్చి ప్రపంచంలో దాని గౌరవాన్ని పెంచాం అని చెప్పారు.
2: హిందుస్థాన్ ఏక్ ఐసా ముల్క్ హై, అనేక ప్రకార్ కే లోక్ రహతే హై, బహుత్ సే అలగ్ అలగ్ మజ్హబ్ హై, అలగ్ అలగ్ జాతి హై, ఔర్ అలగ్ అలగ్ హమారా పోషాక్ హై, అలగ్ అలగ్ హమారీ జబాన్ హై. ఐసా కోయి ముల్క్ దునియా మే నహీ హై జిస్మే ఇత్నే ఇత్నే ఛోటే ఛోటే ఫిర్కే వాడే హోతే హై, లేకిన్ ఇన్ సబ్ కు ఏక్ తరహ సే జమా కర్కే గులామీ మే సే హటాకే ముల్క్ కు బహుత్ ఊంచా కియా ఔర్ దునియా మే హమారే ముల్క్ కి ఇజ్జత్ బడాయి. కోయి కు ఉమీద్ నహీ థీ కి హిందుస్తాన్ ఇస్ ప్రకార్ కా ఏక్ హోకే ఆజాద్ బన్ జాయే, లేకిన్ యే చీజ్ హో గయీ. जो हिंदुस्तान आज सदियों के बाद एक हुआ है और एक मौका मिला है और एक अवसर हमारे पास आया है वो गुमाना नहीं चाहिए.
0: विनार कदा वंदल येळ्ळु पोराडी साधिंचुकुन्न इंतटी गौरवान्नी इक निलबेट्टुकोवडं मन कर्तव्यंगा उंडालन्नारु वल्लभाय् पटेल. चूडबोते इप्पटिकी मनं युद्ध

0: చేస్తున్నాం. అవును, మన యుద్ధం ఒక స్థలం కోసం కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం కాదు, ఆచరించే ధార్మిక విశ్వాసాల కోసం కాదు. మరిక దేనికోసం అంటారా? అది జీవితం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం, ముందు ముందు బ్రతుకు బాగుండడం కోసం.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టి పరిమళాల్ని ఆస్వాదిస్తున్న ప్రతి భారతీయుడు కన్న తల్లికి జన్మభూమికి అభేదమే చూస్తాడు, చూడాలి. జన్మదాత, దేశమాత ఇద్దరి గౌరవాన్ని నిలబెట్టడంలోనే తన హితముందని గ్రహిస్తాడు, గ్రహించాలి.
0: నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని చాటిన శ్రీశ్రీ కలం ప్రతి భారతీయుని స్వరం కావాలని ఆశిద్దాం. జాతి నిర్మాణం అనేది అందరి ఉమ్మడి బాధ్యత. స్వాతంత్ర్యం సాయుధ పోరాటాల, సత్యాగ్రహాల సమ్మిళిత ఫలితమే. మళ్లీ అటువంటి చీకటి కాలం దాపురించకుండా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి వర్తమాన భారతం మొక్కవోని దీక్షతో పనిచేయాలి.

0: దీక్ష అంటే ఏమిటో అనుకునేరు. పౌరస్పృహ అంటే సివిక్ సెన్స్ కలిగి ఉండడమూ ఒక దీక్ష, సామాజిక న్యాయం సక్రమంగా అందివ్వబడమూ ఒక దీక్ష. సాయం చేసేపాటి సత్తువ లేకపోయినా అది ఒప్పేగాని కష్టం కలిగించే ఆలోచన కూడా చేయకపోవడమూ ఒక దీక్ష. మన మాతృభూమి గౌరవాన్ని పలుచన చేయకుండా ఔన్నత్యం కాపాడడము మేలు చేసే దీక్షయే.
1: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఆహారం, ఆహార్యం, భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వాతావరణ వైవిధ్యంతో విలసిల్లుతోంది. ఆలోచనలు, ఆచరణలు, అనుభూతులు, అనుబంధాలు, స్నేహ సోదర భావాలు మేళవించిన ఈ నేల గంధం అచ్చమైన భారతీయం. మన దేశ గౌరవ గానంతో ప్రతి భారతీయుని ఉల్లం ఓ ఉప్పొంగిన సంద్రం.

భారతదేశం రత్నగర్భ, భారతదేశం కర్మభూమి, భారతదేశం ప్రాచీన నాగరికత కలిగిన దేశం. ఈ మన దేశం దార్శనికత కలిగిన మహాత్ములకు జన్మప్రదేశం. సంస్కృతి, సంప్రదాయం, ఆచారం పాటిస్తూ ధర్మాన్ని అనుష్ఠించిన పుణ్యభూమి మన దేశం. మనది ప్రపంచానికి శాస్త్రీయతను పరిచయం చేసిన దేశం. మన ఈ భారతదేశం లోకానికి వెలుగుచుక్కై మెరిసిన దేశం.

అవును, ఈ నా దేశం మట్టి నా శ్వాసకు పరిమళాన్ని అద్దింది. వసివాడని గుబాళింపు ఏనాటికి నా దేశ

0: దేశానికి సొంతమైంది. నింగి నేల, నీరు, నిప్పు, గాలి సమస్తం ఈ నేలకు శాశ్వత సత్యాలను అందించాయి. అవి మన జీవన విధానంగా వెలుగులు చిమ్మాయి. ఈ నేల ధర్మంగా జీవించడాన్ని దేశ ప్రజలకు నిత్య వ్యవహారంగా నేర్పించింది. జ్ఞానం పంచుకుంటే పెరుగుతుందని, సహకారం మనిషిని మహనీయుణ్ణి చేస్తుందని బోధించింది.
1: కఠోపనిషత్తులో ఒక సూక్తి ఉంది, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత అనే ఆ సూక్తికి,
0: లేవండి, మేల్కొనండి, మీ కర్తవ్య నిష్టతో గమ్యం చేరుకోండి
1: అని భావం. మన మస్తిష్కాలకు పట్టిన జడత్వాన్ని వదలగొట్టి ఆత్మ చైతన్యాన్ని రగుల్కొల్పి మన నర నరాన జాతీయవాదాన్ని నింపడానికి ఎంచుకున్న సూక్తి కూడా ఇదే.

ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పుట్టాం కాబట్టి ఇక్కడున్నాం అని అందామా? ఇంకేమైనా చేద్దామా? ఈ మట్టి కోసం మనం ఏమైనా చేద్దామా? చేతి వేళ్లన్నీ ఒకే పొడవుతో సమానమైన బలంతో లేకపోయినా కానీ కలిసికట్టుగా ఒక వస్తువును పట్టుకోగలవు కదా. ఓ మట్టి ముద్దకు ఆకారాన్ని ఇవ్వగలవు కదా. ఆలోచించండి, మనం ఇప్పుడు ఇంత స్వతంత్రంగా ఉన్నాము అంటే భిన్న వ్యక్తులు భిన్న మార్గాల్లో ఒకే లక్ష్యం కోసం పోరాడారు కాబట్టి, తమ ప్రాణత్యాగాలతో అమరులై నిలిచారు కాబట్టి, అహోరాత్రులు మేధోమథనం చేసి శాస్త్ర విజ్ఞాన రంగంలో దేశ కీర్తిని ప్రపంచపటంలో ముద్రించారు కాబట్టి. అవునా? మరి ఈ తరంలో ఉన్న మనం మన జాతి సమైక్యత కోసం మనల్ని మనం అర్పించుకోవాల్సిన సందర్భం ప్రతిరోజు మన ముందు ఉన్నట్టే కదా.

0: తలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మన వెంటే ఉంటారంటారు. అది వ్యక్తికే కాదు, జాతికి లక్షణంగా ఉండాలంటారు.
1: స్వర్గం కంటే మిన్నగా ఎంచదగిన ప్రదేశం ఉంటే అది మన మాతృభూమే అన్నారు. పుట్టి పెరిగిన ఈ మట్టి పరిమళాన్ని మన స్వేదంతో మన రుధిరంతో మరింత సుగంధభరితం చేయమన్నారు. ఇప్పుడు మన దేశానికి ఏమి అవసరమో మనకు తెలుసు.
0: మనలోని శక్తిని బలహీనం చేసి ఇతరుల ముందు పలుచన చేసే పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సంఘటితంగా ఉందాం. మన నేల తల్లి పట్ల మనం ప్రేమతో ఉందాం. భవిష్యత్ భారతానికి మనమే గౌరవ చిహ్నాలుగా ఎదుగుదాం. భావి భారత పౌరులకు వెలుతురు దివ్యులవుదాం. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభదినాన దేశ ప్రగతికి పునరంకి

0: జీవితం కావాలని కోరుకుందాం.
1: ఈ కోరిక ఈనాటిది కాదు. 1946 డిసెంబర్ 17 రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా చెప్పినది. మన ముందున్న అసలు సవాలు ఏమిటంటే, నేడు వైవిధ్య భరితంగా ఉన్న ఈ ప్రజలందరినీ ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకునేలా చేసి ఐక్యత వైపు నడిపించే మార్గంలో వారిని సహకార భావంతో ముందుకు సాగేలా చేయడం అని చెప్పి ఆ దిశగా నడుం బిగించాలని అంబేద్కర్ ఆకాంక్షించారు.
2: సో ఫార్ యాజ్ ది అల్టిమేట్ గోల్ ఇస్ కన్సర్న్ ఐ థింక్ నన్ ఆఫ్ us నీడ్ హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్ నన్ ఆఫ్ us నీడ్ హ్యావ్ ఎనీ డౌట్ బట్ మై ఫియర్ విచ్ ఐ మస్ట్ ఎక్స్ప్రెస్ క్లియర్లీ ఇస్ దిస్ అవర్ డిఫికల్టీ యాజ్ ఐ సెడ్ ఇస్ నాట్ అబౌట్ ది అల్టిమేట్ ఫ్యూచర్ అవర్ డిఫికల్టీ ఈస్ హౌ టు మేక్ ద హెట్రోజీనియస్ మెస్ దట్ వీ హ్యావ్ టుడే టేక్ అ డిసిజన్ ఇన్ కామన్ and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning.
0: బాబా సాహెబ్ అంబేద్కర్ కు భారత రాజ్యాంగ రచనలో ఈ విధానాలు పూర్వరంగంగా ఉపయోగపడే ఉంటాయి. ఈ సందర్భంలో ఎక్కడో ఎవరో ఎప్పుడో చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తోంది. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చేమో, కానీ తోడు బాగుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుందని. బహుశా ఓ జంట గురించి ఈ విధంగా చెప్పి ఉంటారు. కానీ ఈ మాటలు దేశానికి, అంటే దేశ ప్రజలందరికీ కూడా వర్తిస్తాయి. ఐకమత్యంలోని శక్తి ఏమిటో కలిసికట్టుగా పోరాడిన వారిగా మనకు తెలుసు.

0: నిజమే మరి. శక్తి అనేది ఆచరణలో కనిపించాలి, మాటల్లో కాదు. వాన కురిసినప్పుడే పంట పండుతుంది, వరద ముంపులో కాదు. పరిస్థితులు సంకటంగా ఉన్నాయని అనిపిస్తుంటే జాతి పునర్నిర్మాణం చేసుకోవలసిన అవసరం ఏర్పడిందని సూచన. జాతీయ సమైక్యత అంటే ఒక నినాదం మాత్రమే కాదు, అది మనుషులు మనసుల సమాహారం. ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఇది భారతీయుల ఆత్మగానం ప్రభవించిన రోజు. జనవరి 26 ఇది భారతీయుల సమైక్యతాగానం వికసించిన రోజు.
1: ప్రకృతి, సంస్కృతి, పరంపర కలగలిసిన భారతీయతకు కొనసాగింపు వారసులం మనం. రాబోయే కాలానికి అనుబంధాల వారధులం మనం. వేల సంవత్సరాల నాగరికతకు జీవ ఇంధనం మనమే అందాం.
2: వందే మాతరం, వందే భారతం, జై.

మీరింతవరకు వందే భారతం ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పోలిదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ కరెక్షనల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 1057 మంది సిబ్బందికి గ్యాలంటరీ సేవా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం విష్కరిస్తారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిమ్స్లకు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం జలమండలికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలియజేశారు. ఓనం ఉత్సవాలకు చెర్లపల్లి నుండి కొట్టాయం మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం చెర్లపల్లి నుంచి ఉదయం 7:15 07:17:7 ప్రత్యేక రైలు, ప్రతి సోమవారం సాయంత్రం 4:45 కోటాయం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి సమయం 11:03 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి చివరి కోరిక నాటకం సమర్పించువారు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ హైదరాబాద్. రచన శ్రీమతి పి ఇందిరా ప్రియదర్శిని. దర్శకత్వం శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు. ఇందరి పాత్రలు పాత్రధారులు: రాజు శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, రత్తమ్మ శ్రీమతి సురభి లలిత, వెంకటేష్ శ్రీ పవన్ కళ్యాణ్, సంధ్య కుమారి షణ్ముఖి నాగుమంత్రి, రామకోటేశ్వరరావు శ్రీ కె గోవర్ధన్ రెడ్డి, శరత్ శ్రీ చైతన్య, జైలు ఆఫీసర్ శ్రీ బుగ్గోజి జయరాం, సంగీతం శ్రీ సురభి నాగరాజు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుడా.

0: వినండి చివరి కోరిక నాటకం.
1: అమ్మా అమ్మా ఉన్నారా లోపల?
2: వస్తున్నా బాబు.
0: ఎవరు బాబు మీరు?
1: నమస్కారం అమ్మా. మీరు రత్తమ్మే కదా?
0: నమస్కారం బాబు. అవునయ్యా, నా పేరు రత్తమ్మే. మీరెవరు బాబు?
1: నా పేరు రాజు అమ్మా, వెంకటేష్ ఫ్రెండ్ని.
0: నా కొడుకు వెంకటేష్ ఫ్రెండ్వా? రాయ్యా కూర్చోయ్యా. మా ఎంకీగాడు ఎట్లా ఉన్నాడయ్యా? మంచినీళ్ళు తాగుతారా? ఆడేడున్నాడయ్యా? బాగున్నాడా?
1: బాగున్నాడమ్మా. అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా?
0: అయ్యో నా మతిమండా, అడిగాను కానీ ఇయ్యనే లేదు. ఇప్పుడే తెస్తానుండయ్యా. ఇగో అయ్యా తాగు. అయ్యా మా ఓడు ఎలా ఉన్నాడు? ఆడు రాలేదేంటి?
1: వాడు బాగానే ఉన్నాడమ్మా. వెంకీ మిమ్మల్ని తీసుకురామని నన్ను పంపించాడు.
0: ఆడు నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించడమేంటి? ఆడే రావచ్చుగా.
1: వాడు రావడానికి అంటే కొంచెం నీరసంగా ఉండి రాలేని పరిస్థితిలో ఉన్నాడమ్మా, అందుకే నన్ను పంపించాడు.
0: రాలేని పరిస్థితిలోనా? ఇందాక బాగానే ఉన్నాడన్నా?
2: నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు నువ్వెవరివి? నువ్వు వాడి ఫ్రెండ్వేనా?
0: వాడికి నీకు వయసులో చాలా తేడా ఉంటది. నువ్వు ఆడి ఫ్రెండ్వేంటి? ఆడు రాకుండా నిన్నెందుకు పంపిస్తాడు? అసలు నువ్వెందుకు వచ్చావు? నిజం చెప్పు.
1: అమ్మా నేను చెప్పేది నిజమమ్మా. ఇదిగో ఈ ఫోటో చూడండి.
0: ఈ ఫోటో? ఆడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? నిన్నెందుకు పంపించాడు? వాడికి ఏమైంది?
1: వాడికి ఏం అవ్వలేదమ్మా, బాగానే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. వాడు రాజమండ్రిలో ఉన్నాడు. మీరు బయలుదేరితే వెళదాం.
0: రాజమండ్రా? దూరం కదా బాబు. పొద్దుపోతుంది, నాకీ మధ్య రాత్రిపూట సరిగ్గా కళ్ళు కనపడట్లేదు. నువ్వేమనుకోనంటే ఈ పూటకిక్కడే తిని పడుకొని రేపు పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్దాం బాబు.
1: అలా కుదరదమ్మా, ఈ పూటే వెళ్ళాలి. ఎందుకంటే నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. నేను మీ కొడుకు ఫ్రెండ్ని కాదు, రాజమండ్రి జైలు నుంచి వచ్చిన పోలీస్ని. నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడమ్మా. ఓ హత్య కేసులో శిక్షణ అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు.
0: హత్య కేసా? ఎవరిని హత్య చేశాడు బాబు? ఎందుకు చేశాడు? అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి బాబు.
1: చెప్తానమ్మా. గంజాయి డ్రగ్స్ గ్యాంగ్స్తో సంబంధాలు పెట్టుకున్న మీ కొడుకు పోలీసులకు దొరకకుండా చిన్న చిన్న అల్లర్లు, చిల్లర దొంగతనాలు చాలానే చేశాడు. చివరికి అతి కిరాతకంగా ఒక హత్య చేసి పారిపోయాడు. నేరం చేసిన వాడు పోలీసుల నుంచి ఎంతకాలం తప్పించుకు తిరుగుతాడు? దొరికిపోయాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
0: ఉరిశిక్ష? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఆడు హత్య చేయడం ఏంటి బాబు? ఆడొట్టి అమాయకుడు బాబు.
1: చూడ్డానికి అమాయకుడులానే ఉంటాడు, కానీ అతనేం చిన్నపిల్లాడు కాదుగా. అతనే ఈ హత్య చేశాడు. సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. అతని నోటితో అతనే స్వయంగా ఒప్పుకున్నాడు తనే ఈ హత్య చేశానని.
0: ఒప్పుకున్నాడా?
1: అవునమ్మా, తన ఆఖరి కోరిక కింద మా అమ్మను చూడాలని అడిగాడు. మీ వివరాలు అడ్రస్ చెప్పి మీరిద్దరున్న ఆ ఫోటో ఇచ్చాడు. ఇదంతా నీకు డైరెక్ట్గా చెప్పలేక, చెప్తే మీరు తట్టుకోలేరని ఫ్రెండ్నని అబద్ధం చెప్పానమ్మా. నన్ను క్షమించు, త్వరగా బయలుదేరదాం పదండి.
0: నేను రాను బాబు.
1: అదేంటమ్మా, నీ కొడుకును ఆఖరిసారి చూడాలని లేదా?
0: చూసి ఏం చెయ్యాలి బాబు? ఏదో సాధించినోడ్ని చూసినట్టు చూసి పొంగిపోవాలా? అంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి ఊపిరి తీసినోడికి అలా తల్లిదండ్రుల ఉసురు తగలకుండా ఉంటుందా బాబు? పోనీయండి బాబు, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. నేను మాత్రం రాను బాబు.
1: అది కాదమ్మా, అతను చివరిసారిగా

0: గుండె నీరు సించిపోయింది. దీనికి తట్టుకునే శక్తి లేదు.
1: సరేనమ్మా, నేను వస్తాను.
0: బాబు, వాడు తప్పు చేసినందుకు వాడికి శిక్ష వేస్తున్నారు కదా, మరి ఆ అమ్మాయికి?
1: ఎవరికమ్మా?
0: సంధ్యకి బాబు.
1: సంధ్య? సంధ్యవరమ్మా, కాస్త తెలిసేలా చెప్పండి.
0: చెప్తానయ్యా, కానీ ఆమె గురించి చెప్పే ముందు నా కొడుకు గురించి, వాడి పద్ధతి గురించి చెప్పాలయ్యా. వాడు ఎప్పుడు చూసినా వేరే ధ్యాస లేకుండా చదువుతూనే ఉంటాడు.
2: ఏ మైక్రో ప్రాసెసర్ ఇస్ ఏ కాంపాక్ట్ సింగిల్ చిప్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. షాంగాడ్ ఫోన్ చేస్తున్నాడే. హలో. హా శ్యామ్, చెప్పరా. హా, ఇంట్లోనే ఉన్నాను, చదువుకుంటున్నాను. ఏది అర్థం కావట్లేదు? హో, అదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ ఏ స్పెషలైజ్డ్ కాంపాక్ట్ కంప్యూటర్ డిజైన్ టు పర్ఫామ్ వన్ ఆర్ ఫ్యూ డెడికేటెడ్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్, డిజిటల్ కెమెరాస్, స్మార్ట్ టీవీస్ ఎక్సెట్రా అనమాట. అర్థమైందా? సరేరా.
0: పుస్తకాలు ముందేసుకొని ఫోన్లు మాట్లాడుతూ కూర్చున్నావా? ఈ మధ్య నీకు ఫోన్ ధ్యాస ఎక్కువైంది.
2: అబ్బా, అదేం లేదమ్మా, శాంగడ్ ఫోన్ చేశాడు. ఏదో సబ్జెక్ట్ డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
0: శ్యామ్ ఆ ఫోన్ చేసింది. వాడైతే సరేలే, ఎవరెవరికో నీ చదువు మానుకొని మరీ చెప్పాల్సిన పనిలేదు. బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టే, లేదంటే అసలు ఫోన్ ఎత్తకు.
2: అమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ ఎవరైనా నాకెందుకు కాల్ చేస్తారు? నాకేదో తెలుసనే కదా, నా నుండి ఏదో తెలుసుకోవాలనే కదా. అలాంటప్పుడు నేను ఎలా అవాయిడ్ చేస్తాను? అయినా మనకు తెలిసిన విషయాలు ఫ్రెండ్స్కి చెప్పకుండా తప్పించుకోవడం తప్పు కదమ్మా.
0: తప్పొప్పుల గురించి ఆలోచించే శక్తి నాకు లేదులేరా. మన స్తోమతకు మించి ఇంజనీరింగ్ చదువు ఎలా చదవగలుగుతున్నావో తెలుసుగా. అది చేయి జారిపోకూడదనే నా భయం రా.
2: ఎందుకు చేయి జారిపోతుంది? నాకా మాత్రం తెలియదనుకుంటున్నావా?
0: తెలీదని కాదురా, పదో తరగతిలో నీకు మంచి మార్కులొచ్చాయి, కాబట్టే మన పరిస్థితిని చూసి రాఘవ్ సార్ మాట్లాడబట్టి ఆ రోటరీ క్లబ్ వాళ్ళు నీ ఇంటర్ ఇంజనీరింగ్ చదువుకు అయ్యే ఖర్చును మొత్తం వాళ్లే భరిస్తున్నారు. ఈ ఆఖరి సంవత్సరం కూడా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో, వాళ్లు చదివించినందుకు మాట నిలబడుద్ది. భవిష్యత్తులో ఇంకేదైనా సహాయం కావాలన్నా కూడా చేస్తారు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడొచ్చు, కాబట్టి వేరే ధ్యాసలు తగ్గించి చదువు మీద దృష్టి పెట్టునానా.
2: అమ్మా, నాకు వేరే ధ్యాసలంటూ ఏవీ లేవమ్మా. ఏదో ఫ్రెండ్స్తో కాసేపు ఫోన్లో మాట్లాడినందుకే చదువు మీద ధ్యాస తగ్గింది అనుకుంటే ఎలా? నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోనమ్మా. మీరు నన్ను ఏ స్థాయిలో చూడాలనుకున్నారో అంతకు మించిన స్థాయికి నేను చేరి చూపిస్తానమ్మా.
0: నువ్వు తప్పకుండా ఆ స్థాయికి చేరుతావు నాన్న, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే చదువుకో, నేను పని చేసుకుంటాను.
2: సరేనమ్మా.
0: అలా బాగా చదువుకునేవాడు బాబు, ఎంత పద్ధతి గల పిల్లోడో. ఎప్పుడో ఒకసారి నా మీద కోప్పడ్డం తప్పితే ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు బాబు.
1: మరి అలాంటివాడు ఇలా ఎందుకయ్యాడమ్మా?
0: గ్రహచారం అంటారు కదా బాబు, పెద్ద మోరు నెత్తిన కూర్చోడమంటే ఇదేనేమో. ప్రశాంతంగా చదువుకునేవాణ్ణి ఒక్క కుదుపు కుదిపేసింది బాబు ఆ అమ్మాయి.
1: ఎవరమ్మా అమ్మాయి? మీ ఊరేనా?
0: ఆ, మా ఊరే. రామకోటేశ్వరరావు గారి కూతురు, సిటీలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. ఏవో సెలవులు కని ఒకసారి ఊరొచ్చిందట. రామకోటేశ్వరరావు గారు మా ఊర్లో బాగా డబ్బున్న ఆసామి, పెద్ద కులపాయన.

0: అంతా బాగానే ఉంది. వీడి విషయమే చంద్రయ్యతో ఒకసారి మాట్లాడాలి. ఏంటమ్మా ఇది?
1: వేడి వేడి జీడిపప్పు పకోడి తిని ఎలా ఉందో చెప్పండి.
0: అలాగే.

0: వావ్ సూపర్. అవునమ్మా, హాస్టల్లో ఉంటూ వంటలు నేర్చుకున్నావమ్మా?
1: పకోడీ వేయడానికి కూడా వంట నేర్చుకోవాలా నానా? చాలా సింపుల్, అలా యూట్యూబ్లో చూసి ఇలా వేసేసాను.
0: మీ జనరేషన్కి అన్ని సింపుల్గానే దొరుకుతున్నాయి. అప్పట్లో మీ అమ్మ ఏదైనా కొత్త వంటకం చేయాలంటే మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చేస్తుంటే ఒకసారి చూసి, మళ్ళీ ఆమె సూపర్విజన్లో మీ అమ్మ ఒకసారి చేసి, ఆ తర్వాత కానీ ఆ వంటకాన్ని తాను సొంతంగా చేసే కాదు.
1: అవునానా, నా చిన్నప్పుడు అమ్మమ్మ అమ్మ కలిసి కజ్జికాయలు చేయడం, అమ్మమ్మ దగ్గర అమ్మ నేర్చుకోవడం నాకు బాగా గుర్తుంది. ఏ పనైనా అమ్మ ఎంత ఓర్పుగా చేసేదో.
0: అవునమ్మా, అమ్మకు ఎంత ఓర్పు, కానీ కొడుకు పోయిన బాధనే ఓచుకోలేకపోయింది.
1: అది బాధ కాదు నానా, బంధం. అందుకే అమ్మ తట్టుకోలేకపోయింది. ఏ తల్లి మాత్రం తన కళ్ళ ముందే తన కన్నబిడ్డ చావును చూసి తట్టుకోగలదు చెప్పు. అందుకే
0: అవునమ్మా, తనది పేగుబంధం కదా, తనకే బాధ ఎక్కువగా ఉంటుంది.
1: సరే నానా, నువ్వు ఆలోచనలోకి వెళ్తే కాసేపటి వరకు మంచి కాలేవు. త్వరగా పకోడీ తినేయండి, చల్లారిపోతుంది. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను.
0: సరేనమ్మా.
1: నానా.
0: ఏంటమ్మా?
1: గోగినేని వారి పాలెంలో మనకి చుట్టాలున్నారు కదా?
0: అవునమ్మా, కొంచెం దూరం చుట్టురికమే. నాకు తమ్ముడు వరుస అవుతాడు. అవును, ఎందుకు? వాళ్ళ గురించి నీకెలా తెలుసు?
1: శరత్ అని మా సీనియర్, అతను ఆ ఊరే. నా కాలేజీలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. మాటల్లో ఊరి పేరు ఇంటి పేరు టాపిక్ వచ్చినప్పుడు తని మన ఇంటి పేరుని ఐడెంటిఫై చేశాడు. మీ తమ్ముడు వరుస అవుతానన్నారే, ఆయన బామ్మర్ది కొడుకేనంట శరత్. అలా వివరాలు తెలిసిన తర్వాత అన్ని విషయాల్లో ఇంకా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. చాలా మంచి అతను. లాస్ట్ ఇయర్ పాస్ అవుట్, క్యాంపస్ సెలెక్షన్లో ప్లేస్మెంట్ వచ్చింది, మంచి ప్యాకేజ్. అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు. నాకు కూడా ప్లేస్మెంట్కి ట్రై చేస్తాన్నాడు నానా.
0: అవునా? ఇంకేం మరి, చాలా హ్యాపీ అమ్మా. మనోళ్ళ అబ్బాయి అన్నావుగా, హెల్ప్ చేస్తాడులే, నువ్వు కూడా సెట్ అయిపోవచ్చు.
1: అవును నానా, నేను అదే అనుకుంటున్నాను. సరే మీరు కానివ్వండి, నేను టీ తీసుకొస్తాను.
2: వాళ్ళది మీ ఊరే అయినప్పటికీ ఆ అమ్మాయి ఎక్కడో సిటీలో ఉంటూ చదువుకుంటున్నట్లుంది కదా, మరి ఆ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం ఏంటి? వీళ్ళు ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు?
3: ఎక్కడో కలవలేదు బాబు, ఒకరోజు సరాసరి మా ఇంటికే వచ్చింది.
4: అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పర్ఫార్మ్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. రిజిస్టర్స్. ఏంటి సంధ్య నాకు కాల్ చేస్తుంది? వామ్మో, మనకెందుకులే, కట్ చేద్దాం. అబ్బా మళ్ళీ, అరే ఏంటిది ఇలా వచ్చారు?
5: ఫోన్ లిఫ్ట్ చేయవా?
4: ఎందుకు, మీరు ఇక్కడే ఉన్నారుగా.
5: ఇక్కడ లేకపోయినా లిఫ్ట్ చేయలేదుగా.
4: అది చదువుకుంటున్నాను అందుకే.
5: చదువుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయవా? ఎవరి ఫోను లిఫ్ట్ చేయవా లేక నా ఫోన్ లిఫ్ట్ చేయవా?
4: అది మీతోనే కాదు, చదువుకుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ అని.
5: మరి అలాంటప్పుడు నెంబర్ ఎందుకు ఇచ్చావు? అసలు ఫోన్ ఎందుకు వాడుతున్నావు?
4: అది
1: వెంకీ, మనిద్దరం 10th class వరకు ఇక్కడే కలిసి చదువుకున్నాం. కాకపోతే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. 10th class అయ్యాక నన్ను ఇంటర్కి రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేశారు మా నాన్న. ఇంటర్లో నీకు మంచి ర్యాంక్ వచ్చిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. నీ గురించి పేపర్లో వచ్చినప్పుడు మా ఊరి వాడు, అందులోనూ నా క్లాస్మేట్కి ఇంత మంచి పేరు వచ్చిందని తెలియగానే చాలా సంతోషించాను. నీకు టచ్లోకి వద్దామని ఇన్స్టాలో సర్చ్ చేస్తూ ఉండేదాన్ని, బట్ నీ ఐడి దొరకలేదు. నేను టచ్లోకి వచ్చి నెంబర్ అడిగితే 4 రోజులు ఆలోచించి మరీ ఇచ్చావు కదా.
4: అయ్యో అలా ఏం కాదు.
5: మరెలా?
4: అది నువ్వు రామకోటేశ్వరరావు గారి కూతురు కదా, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఆగానంతే.
5: నేనే అడిగాను కదా, నీకేం ప్రాబ్లం అవుతుంది?

0: అయినా అసలు ప్రాబ్లం ఎందుకు అవుతుంది?
1: అది
0: చూడు వెంకీ, ఎక్కువగా ఆలోచించి భయపడకు, ఏమీ అవ్వదు, సరేనా? సరేలే, గాని ఏంటి ఈ మధ్య సింగర్ గా కూడా పాపులర్
2: అయినట్లున్నావు?
0: ఏదో అలా ఏంటి, ఎస్పెషల్లీ నువ్వు అమ్మ గురించి రాసి పాడావే ఆ పాట అయితే సూపర్.
1: థ్యాంక్ యూ సంధ్య.
0: ఓన్లీ థ్యాంక్స్ ఏనా?
1: మరి ఇంకేం కావాలి?
0: ఒక పాట కావాలి.
1: పాట?
0: నా గురించి ఒక పాట రాసి పాడాలి.
1: నీ గురించా?
0: ఎస్. ఏ రాయవా?
1: రాయనని కాదు, రాయడానికి రావాలి కదా.
0: రాదా, నువ్వు ప్రేమించే అమ్మ గురించి అయితే రాయగలవు, కానీ నిన్ను ప్రేమించే అమ్మాయి గురించి అయితే రాయలేవా? చెప్పు వెంకీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, దగ్గరుండి నీ పాటను ఆస్వాదించాలని, నీతో టైం స్పెండ్ చేయాలని, ఇదే ఆలోచన. బహుశా ఇది ప్రేమేమో. ఏంటి, నా మాటలు నమ్ముద్దు కావట్లేదా? ఐ లవ్ యూ వెంకీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
1: నువ్వు నన్ను?
0: ఎస్, ప్రేమిస్తున్నా. నీకేమైనా డౌటా? అందంగా ఉంటావు, బాగా చదువుతావు, మంచిగా పాడుతావు, చెడు అలవాట్లేమీ లేవు, పద్ధతిగా ఉంటావు, ఎదుటి వారిని గౌరవిస్తావు. ఇక ఏ ఆడపిల్లైనా నిన్నెందుకు ఇష్టపడచ్చు చెప్పు? నేనంటే నీకు ఇష్టమేనా? బా, నేను వచ్చి పచ్చిగా అడుగుతున్నానని చీప్గా అనుకుంటున్నావా?
1: చిచ్చి, హలేం కాదు.
0: మరైతే చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా?
1: ఇష్టమే.
0: ఆహా, అందరిలా అలా సాదా సీదాగా ఇష్టమే అని చెప్పేసి ఊరుకుంటే ఎలా? నీకు నేనంటే ఎలా ఇష్టమో, ఎంత ఇష్టమో ఒక పాట రూపంలో చెప్పు.
1: పాట? ఇప్పుడా?
0: ఇప్పుడు కాదు, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు పూర్తిగా రాసివ్వు, ఓకేనా?
1: అలాగే.
0: చాలా టైం అయింది, నేను వెళ్ళి రానా? మరి
1: సరే,
0: మళ్ళీ వీలు చూసుకొని వచ్చి కలుస్తాను. ఈసారి మీ అమ్మగారు ఉన్నప్పుడు వస్తాను, ఓకేనా? బాయ్.
1: బాయ్.
0: బాయ్.
3: అట్లా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందట బాబు. వీడికి చదువు మీద ధ్యాస తగ్గింది, ఫోన్లు మాట్లాడడం ఎక్కువైంది. నాకు చాలా రోజుల దాకా తెలియలేదు, కానీ నిదానంగా మా వాడిలో ఏదో మార్పు రావటం మాత్రం గమనించాను. ఒకరోజు ఆ అమ్మాయే సరాసరి మా ఇంటికొచ్చింది బాబు.
1: ఈ టైం కల్లా వస్తానని చెప్పింది కదా, ఇంకా రాలేదేంటి? అమ్మ అంగన్వాడికి వెళ్లే టైం అయింది, అమ్మ ఉండగానే రమ్మన్నాను కదా. చ,
0: హాయ్ వెంకీ.
1: హాయ్. ఏంటి లేటు?
0: చూసుకొని రావాలిగా. ఉన్నారా, వెళ్ళిపోయిరా మీ అమ్మగారు?
1: నువ్వు వస్తానంటే నేను వెళ్ళనిస్తానా? ఉంది, రెడీ అవుతుంది.
0: నేను లోపలికి వెళ్ళి మాట్లాడనా?
1: లేదు లేదు, జస్ట్ వెయిట్. అమ్మా, రెడీనా? నీకు టైం అవుతుంది.
3: వస్తున్నా. ఎవర్రా ఈ అమ్మాయి, ఎవరమ్మా నువ్వు?
0: ఆంటీ, నన్ను ఆశీర్వదించండి.
3: అయ్యో, చల్లగుండమ్మా, చల్లగుండు. ఎవరమ్మా నువ్వు? కుందన బొమ్మలా ఉన్నావు, నా కాళ్ళకి నమస్కారం పెడుతున్నావు, నన్ను ఆంటీ అంటున్నావు.
0: నేను సంధ్యనా ఆంటీ. వెంకీ, మీ అమ్మగారికి చెప్పలేదా?
3: ఎవరయ్యా?
1: అమ్మా, తను సంధ్య, రామకోటేశ్వరరావు గారి కూతురు, నా ఫ్రెండ్.
0: ఫ్రెండేనా? ఎందుకు భయపడతావు? నేను చెప్తాను ఆంటీ, నేను వెంకీ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం కావాలా ఆంటీ? రావింకి ఆంటీ కాళ్ళకి నమస్కారం పెట్టు.
3: అమ్మా వద్దమ్మా, తప్పమ్మా. మీరెక్కడా, మేమెక్కడా, ఏదో పని చేసుకుని బతికేవాళ్ళం.

0: పెద్ద కులపులతో ఎవరు మంచిది కాదమ్మా. గతంలో జరిగినవి మీకు పెద్దగా తెలియకపోవచ్చు, పిల్లలు కదా. అయినా చదువుకున్న దానివి, గొప్పోళ్ళ పిల్లవి. నువ్వు నన్ను ఆంటీ అని పిలవడం ఏంటమ్మా? రత్తమ్మ అనమ్మ చాలు, అదే మంచిగుంటది.
1: ఏంటంటీ పెద్దవాళ్ళు మీరు కూడా ఏంటి అలా భయపడుతున్నారు? అయినా అత్తమ్మ అని ప్రేమగా పిలవలసిన మిమ్మల్ని

0: వెంకీ కూడా మొదట్లో మీకన్నా ఎక్కువగానే భయపడ్డాడు. తర్వాత నేను ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నాడు. ఇప్పుడు మీరు భయపడి తన ధైర్యాన్ని చెరిపేకండి. మీరు నిశ్చింతగా ఉండి మా పెళ్లికి అంగీకరించండి చాలు.
1: అవునమ్మా, నువ్వేం భయపడకు. సంధ్య చాలా తెలివైంది, ధైర్యం కలది. వాళ్ళ నాన్నకి సంధ్య అంటే చాలా ఇష్టం. తను వాళ్ళ నాన్నను ఒప్పించగలుగుతుంది. ఆయన తన ఇష్టాన్ని కాదనరన్న నమ్మకం నాకుంది. అంతా మంచి జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు.
2: ఏం ధైర్యమో ఏమోనయ్యా, పెద్దోళ్లతో ఎవ్వరు, కాస్తంత జాగ్రత్తగా ఉండు. మీరన్నట్టు ఏ అడ్డంకి లేకుండా ఆయన అంగీకారంతో మీ పెళ్లి జరిగి మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది నాకు.
0: అంతా అలానే జరుగుతుందా ఆంటీ, మీరు ప్రశాంతంగా ఉండండి.
2: సరేనమ్మా, నాకు టైం అవుతుంది, ఎరా నేను వెళ్ళనా మరి.
1: సరేనమ్మా, వెళ్ళిరా.
2: వస్తానమ్మా.
0: సరే ఆంటీ. ఓ పని అయిపోయింది.
1: అసలు పని అలానే ఉంది.
0: మా నాన్న గురించా? డోంట్ బోదర్ అబౌట్ దట్, నేను చూసుకుంటాను.
1: నాకు అదే ధైర్యం.
0: బిజీనా? చదువుకుంటున్నావా? కుదిరితే అలా మీటింగ్ స్పాట్కి వెళ్దామా?
1: షూర్, చదివేదేం లేదు, వెళ్దాం. సంధ్య ఒక్కసారి కళ్ళు మూసుకో.
0: దేనికి?
1: అబ్బా, ప్రశ్నలు అడగకుండా ఏ పని చేయరా మీ ఆడోళ్ళు.
0: ఓకే ఓకే, ఆపి, ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను.
1: కళ్ళు తెరవచ్చు.
0: ఏంటి ఈ పేపర్?
1: ఓపెన్ చేసి చూడు.
0: వావ్, పాట, నా గురించి పాట, ఎంత బాగా రాసావో. ఓ సంధ్యా బామ, నా చందమామ, ఓసారి చూసావో పున్నాగ పూలే, ఓ మారు నవ్వావో సన్నాయి పాటలే. సూపర్, ఎంత బాగా రాసావో. వెంకీ, ఈ పేపర్ నేను ఉంచుకోవచ్చా?
1: ఇట్స్ మై గిఫ్ట్ ఫర్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. వెళ్దామా?
2: అలా వాళ్ళు మంచిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. వెంకీ అయితే ఆనందంగానే ఉన్నాడు. సంధ్య వాళ్ల నాన్నని తప్పకుండా ఒప్పిస్తుందని, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ల పెళ్లి జరిగిపోతుందని సంధ్య మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కానీ నాకు మాత్రం ఆ రోజు నుంచి గుండెల్లో ఒకటే భయం, కంటి మీద కునుకు కరువైంది. ఆ తర్వాత అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయాక వెంకీ అప్పుడప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లటం మొదలుపెట్టాడు. నేనెంత హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా చదువుని కూడా అశ్రద్ధ చేస్తూ ఆ అమ్మాయి కోసం తిరగటం అలవాటైంది వాడికి. అలా గడుస్తున్న క్రమంలో కొన్నాళ్లకి సంధ్య మళ్లీ ఊరొచ్చింది బాబు. అప్పుడొకరోజు
3: ఎక్కడికెళ్ళింది, ఫోన్ కలవట్లేదు, ఇక్కడికి రమ్మంది కదా. నాకేమో ఈ ఊరు కొత్త, నన్ను రమ్మని తానెక్కడికెళ్ళింది.
0: శరత్,
3: ఏంటి సంధ్య, ఏంటి ఇంత లేటు, ఫోన్ చేస్తే కలవదు, ఏమైంది?
0: సారీ శరత్, కొంచెం వేరే చోట ఇంపార్టెంట్ వర్క్ లో ఇరుక్కుపోయాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సారీ.
3: ఇట్స్ ఓకే, బట్ నాకు ఇది కొత్త ప్లేస్ కదా, కొంచెం టెన్షన్ పడ్డాను. ఎవరు చూస్తారో, ఎప్పుడెవరు వస్తారో అనే భయం, వస్తే ఏం చెప్పాలని కంగారు.
0: టెన్షన్ ఏం పడకు, రిలాక్స్, ఎవ్వరూ చూడరు, ఇక్కడికి ఎవ్వరూ రారు. ఏమైంది, ఆంటీ అంకుల్ ఏమన్నారు?
3: సక్సెస్, అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు. మా మామయ్య కూడా మీ నాన్నతో మాట్లాడదాంలే అన్నారు. సో నా వైపు నుంచి క్లియర్. ఒక మంచి రోజు చూసుకొని అందరం కలిసి సంధ్య వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్దామని చెప్పాను డాడీ వాళ్ళతో. వాళ్ళు సరే అన్నారు. వాట్ అబౌట్ యువర్ సైడ్?
0: నా వైపు నుండి కూడా ఆల్మోస్ట్ క్లియర్. లాస్ట్ టైం వచ్చినప్పుడే మీ ఫ్యామిలీ గురించి, నీ గురించి ప్రస్తావించానని చెప్పాను కదా. నీ మీద మంచి ఇంప్రెషన్తోనే ఉన్నారు నాన్న. శరత్ వాళ్ళ ఫ్యామిలీకి నేను బాగా నచ్చానంట, నన్ను చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, త్వరలోనే మిమ్మల్ని అడగడానికి రావచ్చని హింట్ కూడా మొన్ననే ఇచ్చా. సరే రాని మాట్లాడదాం అన్నారు. ఇవాళ ముందుగా నిన్ను పరిచయం చేసేస్తే ఓ పని అయిపోతుంది, అందుకే రమ్మన్నాను.
3: అవునా, గుడ్, మొత్తానికి తెలివైన దానివే. అందం, తెలివితేటలు ఒకచోట దొరకడం నా అదృష్టమే.
0: అవునా, ఇంకేమనిపిస్తుంది?

0: ఇంకానా? చానాళ్ళయింది కదా, నా మామూలు తీసుకోవాలనిపిస్తుంది.
1: అయ్యో శరత్, ఇక్కడొద్దు, ఇది విలేజ్, ఎవరేం చూస్తే కంపైపోతుంది.
0: ఎవరు చూడరు, ఎవరు రారని నువ్వే అన్నావు కదా సంధ్య, ఏమీ అవ్వదు.
1: వద్దు శరత్, ప్లీజ్ నా మాట విను.
0: ఏం కాదు సంధ్య, ప్లీజ్.
2: వాడుతో ఏంటిది
1: వెంకీ? అది అతను, ఇతను
2: ఎవడా? నువ్వు
0: నువ్వెవడివిరా నన్ను రా అంటున్నావు?
2: ఊరి కొత్తోడ్లా ఉన్నావు, మా ఊరొచ్చి ఒంటరిగా ఉన్న నాలవర్ని ముద్దు పెట్టుకోబోతున్నావు, పైగా నన్నే రా అంటున్నావు, ఏంట్రా నీ ధైర్యం?
0: ఊరికి కొత్తోడినేమో, సన్యకు పాతోడినే. నా కాబోయే భార్యని ముద్దు పెట్టుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. నువ్వెవడివిరా అడగడానికి? అయినా నీలెవరు అంటున్నావు? బ్రతకాలని లేదా?
2: రే నీకు చావుడే, ఇక్కడికి వచ్చావురా. నిన్ను
0: నీ చావురా.
2: చస్తావురా ఈరోజు,
0: చచ్చావురా. ఏంటి సంధ్య, ఏంటిది? నేనొచ్చే లోపల కొన్ని రోజుల్లో చిన్న చిన్న పనులున్నాయి, క్లియర్ చేసుకుంటానని ఊరొచ్చావు. ఇవేనా నీ పనులు? ఇక్కడ వీణ్ణేమన్నా ప్రేమించడమేనా నీ పని?
1: అది కాదు సరే, నువ్వు ఆవేశపడకు, కాసేపు సైలెంట్ గా ఉండు ప్లీజ్.
2: ఏంటి సంధ్య, వాడికి అంతలా సమాధానం చెప్పాలని చూస్తున్నావు? వాడనేది కరెక్టేనా? నువ్వాని కూడా ప్రేమించావా?
1: Yes, I love him.
2: అంటే వాడు సిటీ ప్రేమికుడు, నేను ఇక్కడ ప్రేమికున్నా. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, వాని కూడా చేసుకుంటానని చెప్పావా?
1: Yes, చేసుకుంటాను.
2: చేసుకుంటావా? లవ్ చేసినట్లే కాపురాలు అక్కడ ఇక్కడ ఇద్దరితో చేస్తావా? నన్ను కొడతావా? వాడి ముందు నన్ను చెప్పదెబ్బ కొడతావా? నాకంటే వాడే ఎక్కువ నీకు? అంటే టైం పాస్ కోసం ప్రేమ అంటున్నా వెనకాల తిరిగావా?
1: నోర్మైరా కుక్క, ఎక్కువగా వాగేవంటే పళ్ళు రాలతాయి.
2: కుక్కనా? అంటే వాడొచ్చేసరికి నువ్విక్కడ అడ్డంగా దొరికిపోయేసరికి నేను కుక్కనయ్యానా? నీ అందం, చదువు, నీ పాట, మంచితనం చూసి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అన్న వెనకలు తిరిగినప్పుడు నేను కుక్కను కాదా?
1: రేయ్, ఎక్కువగా వాగేవంటే చంపేస్తాను. నీ పేవస్ ముఖానికి నేను ప్రేమించాలారా? మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నేనెక్కడా, నువ్వెక్కడా? నా అందం ఎక్కడా, నీ అవతారం ఎక్కడా? నా కులం ఎక్కడా, నీ కులం ఎక్కడా? నా హోదా, అంతస్తు ఎక్కడా, నీ లేబర్తానం ఎక్కడా? నీ పాటకి నేను ఫ్యాన్ అయిపోయినని చెప్పగాని నిజమే అని నమ్మేసి నా అంత పాటగాడు, నా అంత రాతగాడు లేడని పొంగిపోయావా? నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? నువ్వు నీ యద ఊహలు పొరపో.
2: అంటే కొన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకొని ఇప్పుడు వీడు రాగానే నన్ను వదిలించుకోవాలని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? కానీ నేను నిన్ను వదలను, నీ ఎంతు చూస్తాను, నువ్వెలా సుఖంగా ఉంటావో చూస్తాను, నీ జీవితం అల్లరిపాలు చేస్తాను, నీ బ్రతుకు చీకటిమయం చేస్తాను, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను.
1: నీకు చేతనేం చేసుకోపోరప్పా.
2: చేస్తా చేస్తా, సైలెంట్ గా ఉంటాడు, ఏం చెయ్యలేడు అనుకుంటున్నావేమో. చేస్తా, నేనంటే ఏంటో చూద్దూ గాని వస్తా.
1: శరత్,
0: ఏ నాతో మాట్లాడుకో.
1: శరత్, నేను చెప్పేది విను ప్లీజ్.
0: కొన్ని రోజులు గ్యాప్ లోనే వాడితో ప్రేమాయణం నడిపి ఇంకా ఏంటి నువ్వు చెప్పేది?
1: శరత్ ప్లీజ్, నువ్వు కూడా చిల్లరగాళ్ళ మాట్లాడుకో, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వాడిని ప్రేమించడం కాదు, వాడి మీద పగ తీర్చుకున్నాను.
0: పగ? ఏం పగ, ఎలా తీర్చుకున్నావు? వాడిని ప్రేమించా?
1: శరత్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను, నీకే అర్థమవుతుంది. నేను పైకి హ్యాపీగా ఉంటాను గాని నా గుండెల్ని పిండేసే మానసికమైన బాధ నీతో ఎప్పుడు పంచుకోలేదు. అది తెలిస్తే నేను ఇలా చేయడం కరెక్ట్ అని నువ్వే అంటావు.
0: ఏంటా బాధ, అసలేం జరిగింది?
1: చెప్తాను. అసలేం జరిగిందంటే

0: అది జరిగింది. అందుకే నేను అలా చేశాను శరత్. ఆ బాధను అనుభవించిన నాకు మాత్రమే తెలుసు అది ఎంత నరకమో. వాణ్ణి డిస్టర్బ్ చేసి, వాడు చదువు నాగం చేసి, నా చుట్టూ తిప్పుకొని అవమానించి బాధ పెట్టాలని, వాడికి నరకం చూపించాలని వాడితో అలా ప్రవర్తించాను. అంతే తప్ప నేనే తప్పు చేయలేదు శరత్. నన్ను, నా బాధను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను.
1: సంధ్య, నీ మానసికమైన తృప్తి కోసం నువ్వు ఇలా చేశానంటున్నావు, కరెక్టే, నేను అర్థం చేసుకోగలను. కానీ దెబ్బతిన్నవాడు ఊరుకుంటాడా? కోపంతో ఏమైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే నీకే లాస్ కదా.
0: వాడి బంద, వాడెంత వాడు బతికెంత. పుస్తకాలు ముందేసుకుని కూర్చోడం తప్ప వాడేం చేయలేడు. అయినా వాడిని ఇంతటితో వదిలేస్తాననుకున్నావా? వాడికి చూపించాల్సిన సినిమా ఇంకా ఉంది.
1: ఏమో సంధ్య, నువ్వైతే జాగ్రత్త, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇలాంటి విషయాల్లో. మరి
0: నాకేం పర్లేదు, నువ్వేం భయపడకు, వెళ్దామా?
1: ఓకే.

0: నాన్న పడుకున్నట్లున్నాడే, ఎలా? ఈ పేపర్లు కింద పడేసి సౌండ్ చేద్దాం.
1: ఏంటమ్మా?
0: ఏం లేదు నాన్న.
1: ఏంటమ్మా అవి?
0: ఇవి అది.
1: ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటా పేపర్లు?
0: ఇవి పేపర్లు. పేపర్లు
1: ఏమైందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? ఏంటవి? ఇటు ఏంటమ్మా ఇవి? పాటల్లాగున్నాయి, నీ పేరు మీద రాసినట్లున్నాయి.
0: అవునన్న.
1: ఇదేంటి లెటరు? ఎవడాడు రాసింది?
0: అది అది ఒక తను రాశాడు నాన్న.
1: ఎవడాడు?
0: అది
1: అసలు ఏం జరిగిందో చెప్పావు
0: నాన్న. ఒక అతను నా వెంట పడుతున్నాడు నాన్న, నన్ను ఏడిపిస్తున్నాడు, నా గురించి ఇలా పాటలు రాసి బలవంతంగా నాకు ఇస్తున్నాడు. నా నెంబర్ ఎలా దొరికిందో ఏమో, ఫోన్ చేసి మాట్లాడమని విసిగిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. కాదు కూడదు అంటే నేనే తనని ప్రేమిస్తున్నానని, వెంట పడుతున్నాడని ప్రచారం చేసి మన కుటుంబం పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు నాన్న.
1: ఎవడాడు?
0: అది మన అంగన్వాడీ స్కూల్లో ఆయగా పనిచేసిందంట, రత్తం అనే ఆవిడ. ఆమె కొడుకే నాన్న, పేరు వెంకటేష్ అంట.
1: వాడా, వాళ్ళు అయ్య చేసిన పనికి మన కుటుంబం నాశనం అయిపోయింది, మళ్ళీ ఈ నా కొడుకు తయారయ్యాడా? ఈ రోజు నా చేతిలో వాడికి చావు మూడింది.
0: నాన్న, వాడు చూడడానికి చాలా మూర్ఖుల్లో ఉన్నాడు. వాడు నన్ను ఏమన్నా చేస్తాడేమో అని భయంగా ఉంది. ఇప్పుడు మీరు వాడితో గొడవ పడితే మన మీదకి రివర్స్ అవుతాడేమో. ఈ గొడవ మనసులో పెట్టుకొని ఫ్యూచర్లో నన్ను ఏమన్నా చేస్తాడేమో అని భయంగా ఉంది నాన్న.
1: నువ్వేం భయపడదు సంధ్య, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. పిల్ల నాయాలు, మళ్ళీ జీవితంలో మనం ఊసెత్తకుండా కీళ్ళ కొడతా.
0: సరే, జాగ్రత్త నాన్న.
2: రే వెంకీగా, ఇవాళ మా నాన్న చేతిలో నువ్వు చచ్చావురా.

0: దండాలయ్యా, మీరేంటయ్యా ఇలా వచ్చారు? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదయ్యా.
1: ఎవరొస్తే ఏంలే, విషయం మాట్లాడుకోవడమేగా.
0: ఉండండి అయ్యా. ఎంకీ, ఒరే ఎంకీ, ఆ కుర్చీ తీసుకురా.
2: నమస్కారం అయ్యా. కూర్చోండి అయ్యా.
1: ఏంటి, ఏదో జరుగుతుందంట?
2: అయ్యా, మీరు మా ఇంటి దాకా వచ్చారంటే మీకు పూర్తి విషయం తెలుసు.

0: ఉంటుంది. మేము ఎలాంటోళ్ళమో మీకు తెలుసు కదయ్యా, జరిగిన దాంట్లో నా తప్పేం లేదయ్యా.
1: సరేలే, ఇదిగో ఈ పేపర్ ఏంటో చూడు.
0: అయ్యా ఇది ఇది పాటయ్యా, సంధ్య కోసం నేనే రాసానయ్యా.
1: బాగుంది, బాగా రాసావు. ఈ పేపర్ కూడా చూడు.
0: అయ్యా ఇది నేను రాయలేదయ్యా, నాకేం తెలీదు, హిందీ నా తప్పేం లేదు, దీనికి నాకు సంబంధం లేదు.
1: చెప్పు నా కొడక, చెయ్యాల్సిన తప్పులన్నీ చేసి మళ్ళీ నా తప్పేం లేదంటావా? రే, నీ వ్యాపారం ఎక్కడా, నా వ్యాపారం ఎక్కడా? అట్లాంటిది కన్ను మిన్ను కానకుండా ఒళ్ళు బలిసి నా కూతుర్నే ప్రేమిస్తావా? నిన్ను ప్రేమించమని దాన్ని వెంట పడతావా? అది ప్రేమించకపోతే పరువు తీస్తానని బెదిరిస్తావా? నిన్ను
0: అయ్యా, నేనేమి అమ్మాయిని ప్రేమించలేదు, వెంట పడలేదు, బెదిరించలేదు. తనే నా చుట్టూ తిరిగి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తను ఊరొచ్చినప్పుడు మేము రోజు కలుసుకునే ప్లేస్ లో నిన్న వేరే వాడితో కనబడింది, వాడితో కూడా క్లోజ్ గా మూవ్ అవుతూ వాడిని కూడా ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను నిలదీసేసరికి నీ మీద ప్రేమ లేదు, గీమా లేదని తనకిష్టం వచ్చినట్టు మాట్లాడి చెంపుదెబ్బ కొట్టి వాడి ముందు నన్ను అవమానించింది. అప్పుడు అవమానంతో ఆవేశంలో తట్టుకోలేక కొంచెం ఏదేదో మాట్లాడేశాను. కానీ తర్వాత ఆలోచించాను, జరిగిందంతా మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు.
2: అవునయ్యా, ఆడు చెప్పేది నిజమే. సంధ్యమ్మే మా ఇంటికి వచ్చి ఎన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఆశీర్వాదం కూడా
1: తీసుకుందయ్యా. మీరు మీ అలగా మాటలు ఏంటే, నా కూతురు వచ్చి నీ ఆశీర్వాదం తీసుకుందా? అవునులే, నువ్వు పచ్చని ముత్తైదు, మరి నీ మొగుడు పాపం మూట కట్టుకుని కుక్క చదువుతొచ్చాడు, నీకు అదే గతి పడుతుంది.
0: ఏంటి బెదిరిస్తున్నారా? మా నాన్న చేసిన దానికి మనసులో పెట్టుకుని అయ్యా కూతురు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నీ కూతురు కూడా పిలిపించు, అసలేం జరిగిందో నిజమేంటో నీ ముందే తేల్చేస్తావు.
1: ఏంట్రా నువ్వు తెలిసి ఇప్పుడు ఏం చేస్తావో చేసుకోరా, నీ దిక్కును తోడు చెప్పుకో. ఇంకొకసారి మా వైపు కన్నెత్తి చూసావో పాతి పెడతా.
2: ఇంట్లోకి పదా.

0: అది జరిగాక మా ఊళ్ళో చాలా మార్పు వచ్చిందయ్యా. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కోపంగా ఉండేవాడు. ఆడవాళ్ళంటేనే విరక్తిగా ఉండేవాడు. ఆడవాళ్ల గురించి మాట్లాడితేనే చిరాకు పడిపోయేవాడు. చదువు మొత్తం ఆగం చేసుకున్నాడు. నేనెన్ని చెప్పినా వినలేదు. నేను పదే పదే చెప్తున్నానని ఆఖరికి నా మీద గొడవపడి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినోడు మళ్ళీ నా కంట పడలేదయ్యా. నా దగ్గరికి రాకున్నా ఇక్కడున్నా మంచిగుంటే అంతే చాలనుకొని నా బతుకు నేను బతుకుతున్నాను. రాను రాను వాడి జాడలేక ఎక్కడున్నా అసలు వాడు బతికుంటే చాలు అనుకున్నా. ఇన్నాళ్ళకి మళ్ళీ మీ నోటి నుండి వాడి సంగతి విన్నాను. అయ్యా, ఆడి పనిచేసి ఒక మనిషి ఉసురు తీయటం తప్పు కాదని నేను అనట్లేదు. చదువుకున్న పిల్లయుండి ఆ సంధి అట్లా కావాలని చేయటం తప్పే కదయ్యా. మరి ఆమెనెవరు శిక్షించాలి? ఇంతవరకు ఒక మగపిల్లాడి బతుకును కావాలని మోసం చేసి నాశనం చేసిన ఆడదానికి శిక్ష ఎక్కడన్నా పడిందా అయ్యా?
1: పడిందమ్మా, పగే పగకు శిక్ష వేసిద్దమ్మా.
0: అయ్యా,
1: నీ కొడుకు విషయంలోనే అది జరిగింది. వెంకీ గురించి, సంధ్య గురించి నీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుందామనే

0: నువ్వు సంధ్య గురించి అడిగానమ్మా, ఎందుకంటే మర్డర్ తర్వాత వెంకి నేనే హత్య చేశానని సరెండర్ అయ్యాడు తప్పితే కోర్టులో వివరాలేమీ చెప్పలేదు. తను జైల్లో నాతో కొంచెం బాగానే ఉండేవాడు. ఆ హత్య గురించి కొన్ని విషయాలు నాకు చూచాయిగా చెప్పాడు. వాటిని బట్టి ఆలోచిస్తే మీ కొడుకు హత్య చేయడానికి వెనుక ఉన్న కారణం నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది.
1: ఎందుకయ్యా, వాడెందుకు హత్య చేశాడు? అసలు ఎవరిని హత్య చేశాడు?
0: చెప్తానమ్మా, చెప్తాను. పగ పగ అంటూ తిరుగుతున్న వెంకీ ఒకరోజు

0: వస్తున్నా.
1: ఎవరు లేరే?
0: ఎవరో పిల్లలు కొట్టారనుకుంటా.
1: పాపా, ఈ పిల్లలకి పనే లేదు వీళ్ళని.
2: బావున్నారా సంధ్య గారు?
1: నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
2: పని లేకుండా ఎవరైనా ఎక్కడికైనా ఎందుకు వస్తారు? పని మీదే వచ్చా.
1: మాతో నీకేం పని?
2: గట్టిగా మాట్లాడి నీ అతి తెలివి ప్రదర్శించకు. పక్క వాళ్ళకి తెలియాలని గట్టిగా వాగావనుకో, చేతిలో ఉన్న కత్తికి బదులుగా జేబులో ఉన్న గన్ను మాట్లాడుతుంది. అప్పుడు మాటలే లేకుండా పోతావు. కూర్చో. ఇల్లు బాగానే ఉంది, సొంతదేనా? మీరు కొనుక్కున్నారా లేక నీ బాబు కొనిచ్చాడా?
1: ఆ విషయాలన్నీ నీకు అనవసరం.
2: బాగా చెప్పావు, స్ట్రెయిట్ గా పాయింట్లోకి వచ్చేస్తా. నువ్వు నా చేతిలో చచ్చే ముందు నీ నుండి కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకు ఇలా చేశావు? నిన్నేం చేశానని నన్ను ఇలా చేశావు? ప్రేమ పెళ్లి అంటూ అబద్ధాలాడి నా చదువుని జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? అకారణంగా నా మీద నీకెందుకు అంత కోపం?
1: కోపం కాదు, పగ.
2: పగ? నేనేం చేశాను నా మీద పగ?
1: మీ అయ్య చేసిన దానికి నీ మీద పగ? ఇప్పుడు అర్థమైందా?
2: మా నాన్నేం చేశాడు? మా నాన్నే మీ అన్నయ్యని చంపలేదే.
1: చంపినప్పుడు అక్కడే ఉన్నాడుగా, చంపిన తర్వాత జామ తోటలో పాతి పెట్టాడుగా.
2: తోట యజమానుడు బెదిరించి ఆ పని చేయమన్నారు. కాపలవాడిగా చేసేదే లేక గోయి తీశాడు. అందుకేగా మా నాన్నని కోర్టు కూడా తక్కువ శిక్షతో విడుదల చేసింది.
1: కోర్టు తక్కువ శిక్ష వేసినా దేవుడు మాత్రం మరణ శిక్ష వేశాడుగా. అందుకే లారీ కింద పడి కుక్క చావు చచ్చాడు.
2: అయితే అంతటితో అయిపోయింది కా? మా నాన్న చేసిన దానికి నన్నెందుకు లాగం చేశావు?
1: చెప్పానుగా పగ, నా పగ చల్లారలేదు. మా నాన్నతో గొడవలున్న వాళ్ళు పదేళ్ళు పసిపిల్లాడని కూడా చూడకుండా మా అన్నయ్యని చంపి పాతి పెట్టేశారు. మా అన్నయ్య మీద దిగులతో మా అమ్మ కొన్ని రోజులకే చనిపోయింది. భార్య కొడుకును పోగొట్టుకున్న బాధను దిగమింగుకుంటూ 7 ఏళ్ళ వయసున్న నన్ను పెంచడానికి మా నాన్న ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎంత క్షోభను అనుభవించాడో తలుచుకుంటే నాకిప్పటికీ ఏడు పాగదు. అన్నయ్య అమ్మ నాన్నల గురించి చిన్న వయసులోనే నేను పడ్డ మానసిక వ్యధ అంత ఇంత కాదు. అందుకే నా మనసు పగ ప్రతీకారాలతో రగిలిపోతుండేది. ఆ ఘటనకు సంబంధించిన వాడు ఎవడు దొరికినా చంపేయాలంత కసి ఉండేది. అది చల్లారాలంటే మా ఈ స్థితికి కారణమైన వాళ్ళకి ఏదో విధంగా నష్టం కలగాలి. నేను అనుభవించిన మానసిక వ్యధ ఏదో విధంగా వాళ్ళ కుటుంబం కూడా అనుభవించాలి. అదే నా టార్గెట్. మా అన్నయ్యని చంపిన వాళ్ళకి జైలు శిక్ష పడింది. వాళ్ళ కుటుంబం ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళ జాడ కూడా నాకు దొరకలేదు. ఇక మిగిలింది మీరు. నా దృష్టిలో మీ అయ్యకు కూడా మా అన్నయ్య చావులో భాగం ఉంది. అందుకు మీరు శిక్షను అనుభవించాల్సిందే. మీ అయ్య చచ్చినా చదువులో ఫస్ట్ వస్తూ పేపర్లో ఫోటోలు వస్తూ నీ పేరు మారు మ్రోగిపోతూ నా కళ్ళ ముందు మీరు ఆనందంగా ఉండడం నేను తట్టుకోలేకపోయేదాన్ని. అందుకే నిన్ను టార్గెట్ చేశాను. నిన్ను అవమానించి హింస పెట్టి మా నాన్నతో నిన్ను కొట్టించిన రోజున నేను చాలా ఆనందపడ్డాను. నా పగ మొత్తం చల్లన్న ఫీలింగ్ నాకు కలిగింది.
2: అవునా? ఇప్పుడు కసి తీరా నీ

0: ఇక కసాకస కోసేస్తే నీ మీద నా పగ తీరిపోతుంది.
1: నన్ను చంపి నువ్వు బ్రతుకుదాం అనుకుంటున్నావా? మా నాన్న నిన్ను బ్రతకనిస్తాడు అనుకుంటున్నావా?
0: ఐ డోంట్ కేర్. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటే చాలు. నన్ను మీ అయ్య చంపినా, కోర్టు నాకు ఉరిశిక్ష వేసినా నాకేం భయం లేదు. అన్ని వదిలేసిన వాడిని, నాకు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేదు. నిన్ను చంపాలనే కోరిక ఒకటే ఉంది, అది తీరితే చాలు. ఆ తరువాత నేనేమైపోయినా పర్వాలేదు. దూరంగా ఉండు, దగ్గరకు వచ్చావో నీ పీక తగ్గిపోద్ది.
2: తనని చేయొద్దు ప్లీజ్, కావాలంటే నన్ను చంపు.
1: వద్దు, తననేం చేయొద్దు, నన్ను చంపు.
2: వద్దు, తననేం చేయొద్దు. నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసి నన్ను కదా ప్రేమించి పెళ్లి చేసుకుంది, అందుకని నన్ను చంపు.
1: లేదు, నిన్ను మోసం చేసింది నేను కదా, కాబట్టి నన్నే చంపు.
2: కాదు, నన్ను చంపు.
0: ఇది నాకు కావాల్సింది. నేను అనవసరంగా నిన్ను చంపేవాడిని, కానీ శరత్ బ్రో నా తప్పుని సరిదిద్దాడు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? నా ఒంట్లో నరం నరం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఒక్కసారే చావకూడదు, జీవితాంతం ఇలా ఏడుస్తూ కుళ్ళి కుళ్ళి చావాలి.
1: Oh, my God.

0: సంధ్య మీద ఉన్న పగని అలా తీర్చుకున్నాడమ్మా. ఆమెని శారీరకంగా కాకుండా మానసికంగా చంపి తన పగను చల్లార్చుకున్నాడు.
1: అయ్యో పాపం, అన్యాయంగా ఒక బిడ్డడి జీవితం బుగ్గిపాలైపోయింది కదయ్యా.
0: అదేనమ్మా జరిగేది. ఆవేశంతో మూర్ఖత్వంతో పగ ప్రతీకారమంటూ రగిలిపోయే ఇలాంటి మూర్ఖుల వల్ల ఇలాంటి అనర్థాలే జరుగుతున్నాయి. చదువుకున్న వాళ్ళు కూడా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. దెబ్బకు దెబ్బ, హత్యకు హత్య, ప్రాణానికి ప్రాణమనే వాళ్ల వైఖరి వాళ్లని నిట్ట నిలువునా కూల్చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మనుషుల్లో మార్పు రావట్లేదు. ఎవరికి వారు ఓర్పుతో విజ్ఞతతో ఆలోచిస్తేనే మార్పు సాధ్యమవుతుంది. లేకుంటే ఇలాంటివి వింటూనే ఉంటాం. అమ్మా నాకు లేట్ అవుతోంది, వస్తానమ్మా.
1: అయ్యా, అడికి ఉరి శిక్ష పడ్డ సంగతి ఎవ్వరూ నాకు మాట మాత్రం చెప్పలేదేంటయ్యా? కన్న తల్లిని నేనెవరికీ గుర్తు రాలేదా అయ్యా?
0: అమ్మా చెప్పాను కదమ్మా, నేనే పగతో హత్య చేశాను అని సరెండర్ అయ్యాడు తప్పితే వివరాలేమీ చెప్పలేదమ్మా. నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథను అని చెప్పాడు.
1: అనాథనని చెప్పాడా?
0: అవునమ్మా, అతని మనసులో ఏముందో ఏమో అలానే చెప్పాడమ్మా. నేను వస్తానమ్మా.
1: నా చివరి కోరిక ఒకటి తీరుస్తారా బాబు?
0: చెప్పమ్మా.
1: వాడి కోసం నాకొక అబద్ధం చెప్పారు కదా, నా కోసం వాడికొక అబద్ధం చెప్తారా బాబు?
0: ఏంటమ్మా అది?
1: వాడికి మీ అమ్మ రాను అంది అని చెప్పకుండా కొన్నాళ్ల క్రితం నీ మీద బెంగతో మీ అమ్మ చనిపోయిందంట అని చెప్తారా బాబు?
0: అమ్మా,
1: ఇది నా చివరి కోరిక అనుకోండి బాబు,

0: సరేనమ్మా, అలాగే చెప్తాను, వస్తానమ్మా.
1: ఒరే అయ్యా, మీ అయ్య చేసిన పనికే నువ్వు బలైపోయావా? చివరికి పగ ప్రతీకారం అంటూ నీ జీవితాన్ని ముగించేసుకుంటున్నావా? ఒరే అయ్యా, ఏంకి ఆ రోజేమన్నావురా అమ్మా? నేను తప్పకుండా మీ కలలను నెరవేరుస్తాను. నన్ను మీరు ఏ స్థాయిలో చూడాలనుకున్నారో అంతకు మించిన స్థాయి.

0: ఎక్స్క్యూజ్ మీ సార్, నాదొక చిన్న విన్నపం.
1: చెప్పండి.
0: మా అమ్మను చూడాలని నా చివరి కోరిక ఎలాగూ తీరకుండా పోయింది. నాకు ఇంకొక అవకాశం ఇస్తారా?
1: ఇప్పుడా? ఇప్పుడు అలాంటివేవి సాధ్యపడవు.
0: సాధ్యమైనదే. చిన్నదే అడుగుతాను సార్.
1: ఏంటో చెప్పు.
0: ఇంకాసేపట్లో నేను అనేవాడి జీవితం ముగిసిపోతుంది. అది జరిగే ముందు నేను ఒక రెండు మాటలు మాట్లాడతాను హరివి. అవి రికార్డ్ చేసి అవసరమైన చోట ఈ సమాజానికి వినిపించగలరా సార్? ప్లీజ్ సార్.
1: ఓకే, ప్రొసీడ్.
0: అందరికీ నమస్కారం. మంచి అభివృద్ధిలోకి వెళ్లాల్సిన వాడు అధపాతాలనికి ఎలా వెళ్తాడో తెలుసుకోవడానికి నేనే పెద్ద ఉదాహరణ. ఇంకొకరి పగకు బలై నాశనమయ్యాను. నేను కూడా పగ ప్రతీకారం వెంట పరుగులు తీశాను, పగ తీర్చుకున్నాను. తర్వాత?
1: ఆ తర్వాత ఏంటి?
0: ఏమీ లేదు. అంతా శూన్యం. జైలు నాలుగు గోడలు నన్ను వేదనకు గురి చేశాయి. నా ఒంటరితనాన్ని నాకు గుర్తు చేశాయి, నన్ను వెక్కిరించాయి. జీవితంలో నా ఓటమిని చూసి నవ్వుకున్నాయి, నా అజ్ఞానానికి జాలిపడ్డాయి, నా ఆవేశాన్ని చూసి అసహించుకున్నాయి. ఆఖరికి కన్న తల్లి చివరి చూపు కూడా నోచుకొని నా దౌర్భాగ్య స్థితిని చూసి చీయని చీదరించుకొని నన్ను బయటికి గెంటేశాయి. ఇదొక మంచి పాఠం. ప్రాణం లేని జైలు గోడలు నేర్పిన పాఠం ఇది. ప్రాణమున్న మనుషులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఉంటాను, సెలవు.
2: ఒరే వెంకీ, నన్ను వదిలి మీ అయ్యకి ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి రా అయ్యా? ఎందుకు బతకాలి?

ఇప్పుడు ఏడ్చేం లాభం? మనసు నిన్న పగ నింపుకొని నువ్వు చేయాలనుకున్నది వేరు, నాకు చెప్పింది వేరు. వాడు చెయ్యని తప్పుకి వాడికి శిక్ష వేశావు, ప్రతిఫలంగా నీ భర్త చెయ్యని తప్పుకు అతనికి శిక్ష పడేలా చేశావు. ఇప్పుడేం మిగిలింది నీకు? జీవితాంతం గుండెల్ని పిండి చేసే బాధ తప్ప నీకేం మిగిలింది?

0: that we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు యువతరంగం కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెడ్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఎందరో మహానుభావులు త్యాగం ఫలితంగా సిద్ధించినటువంటి మన స్వతంత్ర భారతదేశం రేపటికి 80 వసంతంలోకి అడిగితే అడుగుపెడుతుందన్నమాట. ఈ యొక్క సందర్భంగా మనం ఈరోజైతే 80 వసంతాల భారత అని ప్రాముఖ్యత గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ లీడర్.

చక్కటి దేశభక్తి గేమ్ అయితే వినేశారు. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న విధంగా మన దేశం విభిన్న రకాలైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, డ్రెస్సింగ్ స్టైల్స్, కల్చరు, అలా మనకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అంటే ఏ యూరోప్కి

వెళ్ళినా ఏ యొక్క అమెరికాకు వెళ్ళినా కూడా అక్కడ కల్చర్ అంతా కూడా ఒక విధంగా ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. చూడండి ఎంత గొప్పమైనటువంటి దేశంలో మనం పుట్టాం, అందుకు మనం గర్వించాలన్నమాట. పల్లెల్లో ఉండే అటువంటి ఆ పలకరింపులు ఏవైతే ఉంటాయో, లైక్ బాబాయి పిన్ని అంటాము, తర్వాత ఇంకా గొప్ప గొప్ప రిలేషన్స్లో తమ్ముడు అక్క చెల్లి అని ఆ ఫ్యామిలీ బాండింగ్స్ ఏదైతే ఉంటాయో మనం ప్రపంచంలో ఎక్కడ చూడం. నిజంగా చాలా గొప్పగా మన దేశంలో మనకి అది కనిపిస్తామన్నమాట. ఒకసారి ఇదే సందర్భంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియాకి వచ్చారనమాట మార్గరెట్ థాచర్ గారు అనమాట. వారు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిన సమయంలో అక్కడ పార్లమెంట్లో ఏం మాట్లాడారంటే, మన దేశం అంటే ఒక మనిషే కాదండి, భారతదేశం అంటే నిజంగా ఒక గొప్ప కుటుంబంగా నేను చూశానని చెప్పేసి మన దేశం గురించి గొప్పగా అక్కడ పొగడం జరిగిందనమాట. చూడండి మన దేశం గురించి ఎంత గొప్పగా ఇతరులు పొగుడుతున్నారంటే అది మనకి చాలా ఆనందం కదా. ఎస్, అలానే ఈరోజు మనం ప్రకృతిని ప్రేమిస్తున్నాం అని అనుకుందాం. సపోజ్ లైక్ ఎలా అంటే నదులను కానీ గోమాతను కానీ అలాగే ప్రకృతిని కూడా పూజించినటువంటి నాగదేవతలు కానీ ఇలా ప్రతిదీ కూడా మనం ఒక నేచర్ని ఒక భాగంగా చేసుకుంటాం అన్నమాట. గంగానదిని గంగమ్మ అంటాం, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది అంటాం, గోదారమ్మ ఉరకలేస్తుంది అంటాం. అంటే అర్థం చేసుకోండి, లైక్ ప్రతిదీ నేచర్లో లభించినటువంటి నీరు నుంచి ఏదైతే పంచ ఉన్నాయో మనకు, వాటిని మనకు ప్రకృతిని మనం చాలా దగ్గరగా చూస్తాం అన్నమాట. వాటిని మనం ఒక గొప్పగా మనం భావించి మనం వాటిని ఫీల్ అవుతాం అన్నమాట. అంటే నేచర్ని కూడా మనం ఓన్ చేసుకుంటాం. ఇది మన గొప్ప సంస్కృతి, మన భారతదేశానికి మాత్రమే ఉన్నదండి. సో మనం దాన్ని గర్వపడాలన్నమాట. మన దేశం మీదకి ఎంతోమంది దండయాత్ర చేశారు, లైక్ ఎంతోమంది వచ్చారు, లూటీ చేశారు, తర్వాత ఎంతోమంది ఎన్నో విధాలుగా మనని మభ్యపెట్టారనమాట. కానీ మన భారతదేశం ఈ ఒక్క దేశం మీద కూడా దండయాత్రకి వెళ్ళలేదు, దౌర్జన్యానికి అసలే వెళ్ళలేదన్నమాట. ఇంకా మనం ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ఒక మానవత్వ విలువల్ని ప్రపంచానికి అందించామన్నమాట. సర్వే జన సుఖినో భవంతు అంటాం. ఒకరేమో బాగుండాలి, ఇద్దరేమో బాగుండాలని మనం ఇప్పుడు అనుకోం అన్నమాట. యూనివర్స్ అంతా, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, ప్రపంచానికి ఒక గొప్పగా ఉండాలనే కాన్సెప్ట్తోనే మనం ప్రపంచ శాంతికి మనం ఒక మంత్రాన్ని ఇచ్చామన్నమాట. ప్రపంచానికి అది మన దగ్గర నుంచే వెళ్ళింది. ప్రపంచానికి హ్యుమానిటేరియన్ వాల్యూస్ని కూడా మనమే కల్పించామన్నమాట ఒక శాంతి మంత్రం ద్వారా. మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషన్స్, ఇంకా కల్చర్ వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే మనం చూస్తాం. ఈరోజు కాలుకు పసుపు రాసుకున్నా ఏదైనా కావచ్చు, ప్రకృతిని ప్రేమించిన ప్రతిదీ కూడా దానికి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది అన్నమాట వెనకాల. అలాగే న్యాచురల్ వాల్యూస్ను కూడా, అంటే నేచర్ని రెస్పెక్ట్ చేసేటువంటి యాటిట్యూడ్ మనం చూస్తాం. ఇంకా ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా ఒక డిజాస్టరే వచ్చిందనుకున్నాం, మన దేశం ముందుండి ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇస్తామన్నమాట. ఇది మన డిఎన్లోనే ఉంది. ఎందుకంటే ఒక ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడిలా మన భారతదేశం ఎంతోమందికి హక్కును చేర్చుకుందనమాట. ఎంతో గొప్ప ఔదార్యాన్ని కూడా ప్రదర్శించింది. ఎక్కడ దేశంలో వరదలు వచ్చినా కానీ, ఏ దేశంలో ఉన్నటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, రీసెంట్గా మనం శ్రీలంక చూసాం, ఎక్కడ కొలంబోలో వచ్చినటువంటి దానికి కూడా మనం పంపించాం అన్నమాట ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ రూపంలో. ఇది మనం నేర్చుకోవాలి, మన డిఎన్ఓలోనే ఉందని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంకొకటి, మనిషిని మనిషిగా బ్రతకాలి. ఒక గొప్ప ఆలోచనలతో ప్రశాంతంగా ఆత్మీయంగా ఒక రెస్పెక్ట్తో జీవించాలని మన యొక్క స్పిరిచువల్ గ్రౌండ్స్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి ప్రపంచానికి ఇండియా ఒక స్పిరిచువల్ క్యాపిటల్, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనం మన యొక్క దేశం గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన, చెప్పవలసిన, తెలుసుకోవాల్సినటువంటి మాటలు అన్నమాట. మన చిన్నప్పటి నుంచి రేపు ఇండిపెండెన్స్ డే అన్నా, లేకపోతే రిపబ్లిక్ డే అన్నా కూడా ఎంతో ఎంజాయ్మెంట్తో ఉంటాం అన్నమాట. ఇంకో రెస్పెక్ట్తో, ఆ యాంగ్జైటీతో ఉంటాం. ఒక చాక్లెట్ కోసమో, లేకపోతే గిఫ్ట్స్ కోసమో, లేకపోతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసమో, ఒక సాంగ్ పాడటం కోసమో, ఒక డ్యాన్స్ చేయడం కోసమో కాకుండా అప్పుడు మనం వెళ్ళేవాళ్ళం అన్నమాట. అయితే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మనం ఇప్పుడు జెన్జీ ట్రెండ్ అయితే నడుస్తుంది అనుకున్నాం. కొంతవరకు మనం ఇవన్నీ ఎంజాయ్ చేసాం, ఆ యొక్క ఎమోషన్స్ అంతా కూడా క్యారీ చేసాం రేపు ఇండిపెండెన్స్ డే అంటే. బట్ ఈరోజు మనకు మన యొక్క హిస్టరీ తెలియాలి, ఫౌండేషనల్ వాల్యూస్ ఏంటో తెలియాలి, ఇప్పటివరకు ఉన్నటువంటి మన దేశ గొప్పతనాన్ని మనం అయితే తెలుసుకున్నాం అన్నమాట. అలాగే దేశంలో గొప్పతనమే కాకుండా రకరకాలైనటువంటి అసలు అసలైన స్టోరీస్ ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా చెప్తాను. ఒక మంచి సాంగ్

సో ఇంత గొప్పగా మనం అయితే ఇప్పటి వరకు దేశం గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, అయితే ఈ దేశానికి రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఏదైతే గొప్పతనం ఉందో తెలుసుకున్నాం, ఇంకోటి కూడా ఉంది ఆ ఫేస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అన్నమాట. అయినా కూడా మనం హంగర్ ఇండెక్స్లో 102 ర్యాంక్లో ఉన్నాం వరల్డ్లో. ఇంకా ఫోర్త్ లార్జెస్ట్ జీడిపి ఎకానమీ అనుకుంటున్నాం. ఇంకా 20 crore పీపుల్ బిలో పావర్టీ లైన్లోనే ఉన్నారన్నమాట. అంటే ఇది ఒక ప్రాబ్లంగా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్ 2047గా బిల్డ్ చేయగలుగుతాం అన్నమాట. మరి రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా అంటారా? మనకంటూ కొన్ని కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట. అవి గ్లోబల్ లెవెల్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు, ఇండివిజువల్ లెవెల్ కూడా ఉంటాయన్నమాట. అవి మనకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి. మనం చూస్తాం మన ఇంట్లో లేక ఆఫీస్లో పగులు మామూలుగా ఒక వేస్ట్గా లేకపోతే అనవసరంగా లైట్స్ అనేవి ఆన్లో ఉంటాయి అనుకుందాం డే టైంలో. కొందరు చూసి బంద్ చేస్తారు, మరి కొందరు అయితే మనకెందుకులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇంకెవరు వచ్చి చేస్తారని చెప్పేసి ఇంకా కొంతమంది అయితే అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారన్నమాట. ఇక్కడే ఒక అండర్స్టాండింగ్ ఉంది. మనకు ఒకసారి లైట్స్ ఆఫ్ చేయాలని అనిపించినప్పుడు అన్యూజ్గా అవుతున్నటువంటి ఏదైతే పవర్ ఎనర్జీ ఉందో అది, అలాగే ఆఫ్ చేస్తే మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఎనర్జికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ప్రొటెక్ట్ చేయాలనే కాన్సెప్ట్తో మనకు రెండు ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా వీలైనంత లైక్ పాసిబిలిటీ సిచ్యువేషన్లో ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేయండి, అన్యూజువల్గా ఉన్న టైంలో మాత్రమే. సో అందుకనే బీ ద చేంజ్ యూ విష్ టు సీ ద వరల్డ్ అంటారు గాంధీజీ. నిజంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో దానికి ఈ యొక్క కంటెక్స్ట్కి చాలా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అని అయితే నేను అంటానన్నమాట. మార్పు ఏదైతే ఉందో, మనం కోరుకునే మార్పు మనతోనే మొదలవ్వాలి అంటారు గాంధీజీ. సో మొదలు పెడదాం కదా మరి. ఇలా పవర్ సేవ్ చేయడం ద్వారా లేదా గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పిఎం సూర్యఘర్ ఇలాంటి వాటి గురించి తెలుసుకొని సింపుల్గా సబ్సిడీ పొంది మనం సోలార్ ఎనర్జీని కూడా పొందొచ్చు అన్నమాట. ఎంత గవర్నమెంట్ అడ్వర్టైజ్ చేసినా సబ్సిడీస్ ఇచ్చినా మనం సోలార్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వం. ఎందుకు అంటే అది ఒక మన యాటిట్యూడ్లో చేంజ్ మీద

డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎక్కువ మన బిహేవియరల్ చేంజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకి, ఎందుకంటే దాని మీద వాల్యూ తెలియదు కాబట్టి. ప్రపంచంలో ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఒక భూతంగా ఉందన్నమాట. ఈరోజు మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్ దానికి కూడా. అయినా ఒక చాక్లెట్ తిందాం అనుకున్నాం ఈరోజు, తిన్న తర్వాత బేసిక్గా దాన్ని మనం ఏం చేస్తాం, నార్మల్గా పడేస్తాం, దాన్ని కూడా మళ్ళీ ఎవరో వచ్చి తీస్తారులే అనే కాన్సెప్ట్తో. కానీ అలా కాదు, ఇప్పటి నుంచి ఎక్కడైతే డస్ట్బిన్స్ కానీ కనిపించినా అక్కడ మనం మన యొక్క రెస్పాన్సిబిలిటీగా టేకప్ చేసేసి మనదిగా

0: క్వశ్చన్ చేయండి గవర్నమెంట్ని. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం ద్వారా కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే. క్వశ్చన్ చేస్తే కూడా ఒక రెస్పాన్సిబిలిటీని మనం ముందు తీసుకెళ్ళినట్టే అన్నమాట. అప్పుడు మాత్రమే అకౌంటబిలిటీ అనేవి కూడా పెరుగుతాయి, తర్వాత ట్రాన్స్పరెన్సీ డెవలప్ అవుతుంది ఇన్స్టిట్యూషన్స్లో. పర్యావరణం, కాలుష్యం మీద కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, అయినా కూడా ఎవరి పని వాళ్ళదే అన్నట్టు ఉంది. సో ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమంతో మనం పర్యావరణ పరిరక్షణ ఉద్యమం, ఇలా చాలా చాలా మూమెంట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కూడా ఒక మార్పు రావాలి అంటే ఆలోచన మన నుంచే మొదలవ్వాలి కదా, ఎన్ని రూల్స్ ఉన్నా కూడా. సరే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అడవిలో గిరిజనులు ఉంటారు, వాళ్ళు సాక్రెడ్ గ్రోవ్స్ అంటారు, అంటే పవిత్ర వనాలుగా భావిస్తారనమాట. వాటిని చాలా గొప్పగా చూసుకుంటారు. అంటే ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనం వాళ్ళు ఒక నేచర్ని స్పిరిచువల్ రిట్రీట్తో తీస్తున్నారనమాట. ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనం అరే మనం కూడా ఒక మైండ్లో ఒక ఐడియా రావాలి, నా బర్త్డే రోజునో లేకపోతే మీ పేరెంట్స్ యానివర్సరీ రోజునో మనం ఒక మొక్క నాటడము లేకపోతే పర్యావరణానికి ఒక రోజు అంటూ కేటాయించుకోవడం అంటే ఇక్కడ ఎమోషనల్ రిట్రీట్ని మనం డెవలప్ చేస్తాం అనమాట. ఎమోషనల్ రిట్రీట్ అంటే ఆ మొక్క చూసినప్పుడు, ఆ మొక్క పెద్దగా ఒక వృక్షంలాగా అయినప్పుడు మనం మన యొక్క ఎమోషనల్ బాండేజ్ ఆ మొక్కతో చూస్తాం అనమాట, ఆ చెట్టుతో చూస్తాం. అంటే ఇక్కడ ఆ యొక్క సాక్రెడ్ గ్రూవ్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దానికి ఒక అయితే స్పిరిచువల్ రిట్రీట్ అన్నానో, ఇప్పుడు మనం ట్రెడిషనల్ లైక్ ఎమోషనల్ రిట్రీట్ని మనం ఇక్కడ పొందుతున్నాం అనమాట. చూడండి ఎంత గొప్పగా ఉందో. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కూడా మనలో ఒక ఇండివిజువాలిటీగా మనం డెవలప్ అవ్వాలి కదా. మనం ఇంకో సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసాం ఏంటి, రీసెంట్గా వెస్ట్ ఏషియా క్రైసిస్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ షార్టేజ్ ఇష్యూ ఉన్నాయి చూసాం. అయితే ఆ రెస్పాన్సిబుల్ సిటిజన్గా భాగంగా ఫేమ్ అనే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా మనం ఈవీలో కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. అప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం కూడా అవుతాం. ఇది కూడా మన నుంచే మొదలవ్వాలి అంటారు. అంటే బేస్డ్ అపాన్ సిచ్యువేషన్ ఒకటి, కొంతమందికి బడ్జెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బేస్డ్ అపాన్ సిచ్యువేషన్స్ ఉన్నవాళ్ళు పాసిబిలిటీ అయిన వాళ్ళు ఇలా ట్రై చేయడం కూడా ఉత్తమం అనమాట. మనం రకరకాలటువంటి జిఏ ట్యాగింగ్ ప్రొడక్ట్స్, విలేజ్ హ్యాండిక్రాఫ్ట్స్, ఖాదీ చాలా చాలా చూస్తూ ఉంటాం. వాటిని మనం కొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. అదే మనం ఒక ఎమోషనల్ బాండింగ్ రిట్రీట్తో భాగంగా ఇందా చెప్పాను కదా, మన బర్త్డేకో లేకపోతే పేరెంట్స్ ఒక యానివర్సరీస్కో అలా వాళ్ళకు ఒక ఎమోషనల్ రిట్రీట్తో భాగంగా చేస్తే కనుక ఒక మంచి రిట్రీట్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్రమోట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇప్పుడు ఒక కమర్షియల్ స్పాట్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు వరకైతే మనం డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ చేంజెస్ ఎలా ఉండాలి, ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఎలా చేంజ్ అవ్వాలని అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే స్కిల్ సెట్ గురించి అనుకుందాం. ఇప్పటివరకు ఇండస్ట్రియల్ 4.0 స్కిల్స్ అనేవి చాలా రిక్వైర్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానికోసం గవర్నమెంట్ అయితే యూత్ ఎస్పెషల్లీ జెన్జీ ఏదైతే ట్రెండ్ ఉందో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మైగోట్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, తర్వాత మై భారత్ పోర్టల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ నేషనాలిటీని పెంపొందించుకోవచ్చు, స్కిల్స్ ఎట్ని డెవలప్ చేయడానికి కావచ్చు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో భాగంగా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను అనమాట. వీటిలో పార్టిసిపేట్ చేయ కూడా మనం మన యొక్క రెస్పాన్సిబిలిటీని ఎన్లైట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు చెప్పాను కదా, ఒక స్కిల్ అవ్వచ్చు, ఒక ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఒక ఏదైనా ఆస్పెక్ట్ కాలుష్యం అవ్వచ్చు, ఏదైనా కూడా మనం మార్పు చెందినప్పుడు మాత్రమే అనమాట. దానికి రిక్వైర్మెంటే ఇండియా నీడ్స్ ఎన్లైటెండ్ సిటిజన్ అంటారనమాట. అంటే ఇండియా ఒక ఎన్లైట్మెంట్ సిటిజన్ కోసం కోరుకుంటుందన్నమాట. ఈ యొక్క 80 years ఇండిపెండెన్స్లో భాగంగా మన దేశం కోసం మనం ఇంత టైం ఇచ్చేసి మనం ఈరోజు నుంచి ఒక రెజల్యూషన్ తీసుకొని అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. దేశాన్ని ముందుకు నడిపించే భావితరాల్లో బాధ్యతగా మనం తీసుకొని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. సో ఇంతవరకు అయితే ఈ యొక్క కార్యక్రమం విన్నారు, అంతవరకు సెలవు. మళ్ళీ మన యొక్క కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. ఇక వార్తల వివరంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం, ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, NCC, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను, ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం, నావికాదళం, వాయుసేనకు చెందిన 2,500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీసు సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్లో పొందుపరిచారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ

0: హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006లో స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14వ తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, 2వ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తూ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థలాలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని, నిర్మాణం వ్యయంలో లబ్దిదారులు కేవలం 5-6 లక్షలు భరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సన్నద్దతపై రాష్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన అంశాలను చర్చించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్, 2.0 స్కీం, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి సమస్యలు లేకుండా మెరుగైన నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. త్వరలోనే దేశీయ సాంకేతికతతో శాటిలైట్, జియో శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఫ్రీడమ్ పథకం కింద 1,111 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రకటించనున్నట్టు చెప్పారు. నక్సలైట్ల సమస్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా తమ 4G నెట్వర్క్ పరిధిని విస్తరించడానికి 173 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ పాలీక్యాబ్ల భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ నెట్వర్కింగ్ పరికరాల ఉత్పత్తిని దేశవాళీగా చేపట్టనున్నట్టు కూడా రవికుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో పీజీఎంవి శ్రీనివాస్, పీజీఎం కె నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోక్ భవన్లో రేపు సాయంత్రం నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించడం, చెరువులు, నీటి కుంటలు నిర్మించడం ఫలితంగా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం

0: భూగర్భ నీటిమట్టం పెరగడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్లో ముదిగొండ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై సర్పంచ్ రవికుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నన్ను రాష్ట గవర్నర్ కార్యాలయం నుంచి మాకు ఎట్ హోమ్ కు ఆహ్వానం అందింది. మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊర్లో 100% ఇంకుడు గుంటలు కట్టడం వల్ల మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడడం జరిగింది. మా ఊరిని మాట్లాడడం వల్ల మాకు చాలా ఆనందం అనిపించింది.
0: హైదరాబాద్ లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే రాష్ట సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశం విషయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన రైతులకు ఊరటనిచ్చింది. చెరువులు, బోరుబావుల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నిన్నటి వర్షం రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటంతో నాగార్జున సాగర్ కు 53,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు 523 అడుగులకు చేరాయి. ఈ సీజన్లో 50,000 క్యూసెక్కుల వరద రావడం ఇదే ప్రథమం. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు నిండడానికి మరో 150 టీఎంసీలకు పైగా నీటి అవసరం ఉంది. సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున జంట నగరాలకు తాగునీటి కోసం కేవలం 1350 క్యూసెక్లు మాత్రమే బయటకు వదులుతున్నారు. ఖాదీ వస్త్రాల తయారీలో దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన గ్రామం కరీంనగర్ జిల్లాలోని వావిలాల. స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో నాయకులకు ఖద్దరు వస్త్రాలను అందించిన ఘనత కూడా ఆ గ్రామం సొంతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఎర్రకోటపై మొదటిసారి ఎగురవేసిన జాతీయ జెండా వావిలాలలో తయారు చేసింది కావడం విశేషం. ఆ తర్వాత కూడా వావిలాలలో తయారు చేసిన 3 రంగుల జెండా ఎర్రకోటపై ఎన్నోసార్లు ఎగిరేలా చేసిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. మహాత్మాగాంధీ స్ఫూర్తితో 1929లో ఇక్కడ ఖాదీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ తో మాట్లాడుతూ,
2: మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట్లో ఇక్కడ వావిలాల్లోనే జాతీయ జెండాను తయారు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన మొట్టమొదటి జాతీయ జెండా ఎగురవేసినటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది మా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ తయారైంది. దాదాపు సంవత్సరానికి 2 సార్లు జనవరిలో ఒకసారి, 15 ఆగస్టులో ఒకసారి జాతీయ జెండాలు మేము తయారు చేస్తామండి.
0: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిరంగా చైర్మన్ విశాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబుతో పాటు బీజేపీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు అరిగేల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ నర్సింగ్ కళాశాలలో జరిగిన మరొక కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారిని బాలమణి హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి

0: ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో ఉన్న అతిథి చాలా స్పెషల్. చాలా ఏరియాస్లో ఆవిడ ఉన్నారు. అండ్ షీఈస్ అ ఆర్ట్ మెంటార్. సింపుల్గా ఆర్ట్ మెంటార్ అని చెప్పడానికి లేదు. చాలా ఆర్ట్స్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తాయి, అసలు మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి, సరే ఈ కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ఒక ఆథర్, ఫిల్మ్ ఆర్టిస్ట్, విజువల్ ఆర్ట్స్ మెంటార్ అండ్ మదర్ ఆఫ్ ఎ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ అదర్ దాన్ దాస్యం గీతా భాస్కర్ గారు. నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, ఈ ప్రోగ్రామ్కి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం.
0: థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. లిసనర్స్ అందరికీ నమస్తే. స్టూడియో స్టాఫ్ అందరికీ నమస్తే అండి.
1: మేడం, మరి మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. సో నేను ఈ తక్కువ టైంలో ఎంత ఇవ్వగలుగుతానో నా లిసనర్స్కి ఈ రోజు నాకు ఒక ఛాలెంజే. ఎందుకంటే ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలా, ఆథర్గా మీ జర్నీ గురించి చెప్పాలా, సో ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినవి. బట్ మనసులోంచి మీరు చేసేది వర్క్ అంతా ఆర్ట్స్ మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
0: అవును.
1: సో ఈ విజువల్ ఆర్ట్స్లో మీరు కొత్తగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇన్ ఫేమ్ అని. సో ఇన్ ఫేమ్ గురించి ముందుగా శ్రోతలకి పరిచయం చేద్దాం మేడం, దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకునే ముందు.
0: ఇన్ ఫేమ్ అన్నది ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, లాస్ట్ ఇయర్ నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినాం మేము. యాజ్ అన్ ఆర్ట్ టీచర్, నేను ఆర్ట్ టీచర్గా పనిచేసినాను చాలా ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ అన్ని కరికులమ్స్లో నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ నాకు ఎందుకో నాకు స్కూల్లో ఆర్ట్ పీరియడ్, 40 మినిట్స్ ఆర్ట్ పీరియడ్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్తారు. ఆ టైంని మనం కొంచెం పిల్లలకు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నేర్పాలి, వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళని వచ్చి మ్యాథ్స్ సైన్స్లో వచ్చి మనకు యాక్చువల్స్ ఉంటాయి. అట్లా బట్టి కొట్టి చదివేటట్టు కొన్ని తప్పదన్నమాట, చదవాల్సిందే. బట్ ఆర్ట్లో ఎట్లా అంటే, ఆర్ట్లో కూడా ఏదో డ్రాయింగ్ చూసి డ్రా చేయమని చెప్పేసి, లేకపోతే ఒక టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాని లోపలనే కలరింగ్ వేయమని చెప్పి దాన్ని చూసి చేయమని చెప్పి, అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ని మనం ఎక్కడ పెంచుతూనే లేము. మనం ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్ డాన్స్లో కూడా టీచర్ చెప్పినట్టే వినాలి, ఇష్టం వచ్చినట్టు చేయలేము. బయట పోయినాక చేసుకోవచ్చు,
1: కానీ ఆ క్లాస్లో ఉన్నాయి కదా.
0: ఆ క్లాస్లో నేను అనేది ఏంటంటే, ఆ క్లాస్లో మనకు ఆ 30 మినిట్స్ని అక్కడ కూడా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలని అంటే, ఐ ఫీల్ ఇట్ ఇస్ రూట్. ఎందుకంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు ఆర్ట్లో ఒక ఆప్షన్ ఉంది వేర్ యునో యూ క్యాన్ మేక్ దెమ్ డూ డిఫరెంట్లీ, థింక్ డిఫరెంట్లీ. మళ్ళా ఈచ్ వన్ విల్ బీ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్, సేమ్ ఆన్సర్ రాదు. నేను ఒక చెట్టుని వచ్చి నేను ఆరెంజ్గా చేస్తాను, లీవ్సే లేకుండా వేస్తాను, లే లీవ్స్ వచ్చి మొత్తం నాకు యెల్లో లీవ్స్ కావాలి, గ్రీన్ లీవ్స్ కావాలి, రెయిన్బో లీవ్స్ కావాలి, అట్లా అని అంటే పిల్లలు రకరకాలు ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా ఆలోచించి వేస్తారనమాట. అంటే థింకింగ్ లెవెల్స్ని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే 10 ఇయర్స్ వాళ్ళు స్కూల్లో ఉండి బయటకు పోయినాక వాళ్ళకి ఓన్ థింకింగ్ అన్నది ఉండాలి. అది ఒక్క ఆర్ట్ క్లాసు చేయగలుగుతామన్నప్పుడు 30 మినిట్స్ని మనం మంచిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అనేసి నేను ఎప్పటి నుంచో నేను అనుకునేది. కానీ నాకు అంటే నాకు ఎక్కువ దాని గురించి మాట్లాడడానికి కానీ, లేకపోతే కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రాలేదన్నమాట. ఫార్చునేట్లీ నాకు సినిమాది ఛాన్స్ వచ్చి, కొంచెం నా కొడుకు కూడా డైరెక్షన్లో వాడు కొంచెం నోటెడ్ అయిపోయినాక పీపుల్ నన్ను చూడగానే ఇంకా ఏదో ఉంది ఈమె చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో నన్ను నా మాట నా ఆర్ట్ మీద నేను చెప్పే వివరాలన్నీ వాళ్ళు తీసుకొని దే స్టార్టెడ్ టేకింగ్ మై కోర్స్.
1: మీరు అన్నారు కదా మేడం, ఇలాగే చేయాలి అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అనేసి. సో ఆర్ట్ మీద అభిరుచి ఉంటే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళని అనిపిస్తుంది.
0: ఆర్ట్ అన్నది ఏందని అంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్, లేకపోతే స్కల్ప్చరు, లేకపోతే స్టిల్ లైఫ్, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అది వాళ్ళు నేర్చుకోవాలంటే తర్వాత వాళ్ళు నేర్చుకో

0: చేయవచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు మన ఆర్ట్లో నాకు డ్రాయింగే రాదు అన్న పిల్లలకు మనం ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగియాలి దాన్ని. అంటే ఇప్పుడు మాకు నాకు నర్సరీలో ఏందని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ, ఎల్లీ బిల్లీ అన్న స్టోరీ తోటి. ఓకే, అక్కడ వాళ్ళకి సిలబస్లో వచ్చి ఏబిసిడి వవుల్స్ ఉంది. సో బిల్లీ వచ్చి ఒక ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ని తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తుంది. అంటే బిల్లీ తీసుకొని వస్తుంది, ఎల్లీ ఏం చేస్తుంది, మెల్లగా పోయి 5 లెటర్స్ని తీసేస్తుంది. ఆ 5 ఏంది, ఏఈఐఓయూ వవల్స్. అట్లా స్టోరీలాగా చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళని ఊరిక, ఇప్పుడు ఎల్లీ బిల్లీ అంటే ఒక ఎలుకని ఒక పిల్లిని వాళ్ళు వేయగలుగుతారు కదా. సో అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్లో మర్చిపోరు కదా.
1: అవును,
0: ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఎప్పుడు పెట్టాలి, ద ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది, నీకు

0: అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్లో మర్చిపోరు కదా.
1: అవును.
0: ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఎప్పుడు పెట్టాలి, ద ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది నీకు, అంటే మరీ నువ్వు టైం సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలని. టైం అంటే నీకేంది, నీకు వాటర్ అంటే ఇష్టమా, వాటర్ దేనికి పనికొస్తుంది నీకు అన్నప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచన చేసి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అన్నమాట.
1: అండ్ ఆర్ట్లో కూడా మేడం, ఏ ఆర్ట్ తీసుకున్నా కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళంతట వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఒక కూని రాగం తీసినప్పుడు, ఒక ఆర్ట్ వేసినప్పుడు, గీతలు గీసినప్పుడు, దాన్ని చూసి ఎంత ఎంత రివార్డింగ్ ఉంటుందంటే, అసలు అది
0: చాలా చాలా రివార్డింగ్ ఉంటుంది.
1: అది వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అన్నది పక్కన పెడితే, చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా, ఇది ఎట్లనో కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుడు పర్వతాన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇది ఒక పీకాక్ లాగా అనిపిస్తుంది, చాలా రివార్డింగ్ ఎందుకు ఆ
0: చాలా
1: సెన్స్
0: రివార్డింగ్.
1: ఆఫ్ రివార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటారు.
0: అసలు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు మళ్ళా తరుణ్ గురించి గుర్తొస్తుంది. నాకు తరుణ్ చిన్నప్పుడు 2.5 ఇయర్స్ అనమాట, వాడు పెన్సిల్ పెట్టుకునేదే డిఫరెంట్గా పెట్టుకుంటున్నాడు అనేసి ఒక రిలేటివ్ చెప్పినారు, ఆపకండి వాడిని అని. ఆ పెన్సిల్ తోటి వాడు గోడ మీద గీకుతుంటే మా సిస్టర్ అనింది, అరే అరే వాడు గీక్ అని, వాడు చూడు గీకిన దాంట్లో కూడా ఏదో రూపం ఉంది చూడు, కొంగలాగా ఉంది అనేసి. అట్లనే వాడిని మేము ఒక కాంపిటీషన్కు, మాకు తెలిసిన అతను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కాంపిటీషన్లో వాడు గొడవ చేస్తున్నాడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినప్పుడు వాడు గీసిన గీతలు ఎట్లా ఉండే అంటే వినాయకుడు కనపడింది. సో అప్పుడు మాకు అనిపించింది ఇవన్నీ, మాకు వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడిని ఇంకా ఎన్కరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఎన్కరేజ్మెంట్ అంటే మా ఆయన అనేది నువ్వు నేర్పు నేర్పు, నేను నేర్పనన్నా, నేను నేర్పితే నా స్టైలే వస్తుంది, నేను అదే అంటున్నా. ఆర్ట్ టీచర్స్ ఆర్ట్ క్లాస్లో మనం నేర్పితే లేకపోతే ఒకటి చూసి చేయమంటే అదే వస్తుంది, అదే స్టైల్ వస్తుంది, వాళ్ళ ఓన్ స్టైల్ రాదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పేపర్లు పెన్సిల్లు ఇచ్చేసి మనం కొన్ని కథలో లేకపోతే ఇన్సిడెంట్స్ కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుడో వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నట్టు వాళ్ళకి చెప్తే ఇంకా దే విల్ సింప్లీ కమ్ అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్.
1: ఇట్లాంటి ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆర్ట్ వర్క్స్ చూసారా మేడం?
0: చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వర్క్షాప్ చేస్తాం అంటే 8, 9, 10, ఇప్పుడు మేము నర్సరీ నుంచి 7th వరకు కోర్స్ అనమాట. అంటే వాళ్ళ వాళ్ళ మ్యాథ్స్ సైన్సో లేకపోతే సోషల్ స్టడీస్ లేకపోతే జాగ్రఫీ కానీ లేకపోతే వాళ్ళకి దాని అంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లైఫ్ స్కిల్స్తో కల్మినేట్ చేసి కోర్సు తయారైంది అనమాట. అట్లా అయితే 8th 9th 10th కు చాలా స్కూల్స్లో ఆటే లేదు, ఉన్నా కానీ వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఏమో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని తీసుకుంటారు ఆర్ట్ క్లాసెస్ని. అదే చెప్తున్నాను, స్కూల్లో చాలా మంది ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు. ఆర్ట్ క్లాస్కు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, నర్వ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అది. ఇట్ విల్ సర్వ్ సో మచ్ టు డెవలప్ ద చైల్డ్స్ అదర్వైజ్ థింకింగ్ అనమాట.
1: ఇప్పుడు
0: లే
1: మనం ఇక్కడ థింకింగ్ ఆపేసి ఏఐని అడుగుతున్నాం, దీన్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఇది ఏ రకాలుగా చూపించవచ్చు అని, కానీ మనం చేయాల్సింది
0: చేయాల్సిన
1: చేయట్లేదు.
0: అదే. ఇప్పుడు 8, 9, 10కి నేను చెప్పినాను కదా వర్క్ షాప్స్ లాగా తీసుకెళ్తాం, వర్క్ షాప్స్ లాగా వాళ్ళకి ఒక 5 టాపిక్స్ మీద. ఆ టాపిక్స్ ఏందనంటే టోటలీ లైఫ్ స్కిల్స్ది, అంటే జస్ట్ కమ్ ఆన్ ఇలస్ట్రేట్ అబౌట్ యువర్ పియర్ గ్రూప్. నిన్న చూస్తుంటే ఒక అమ్మాయి ఇడ్లీ వేసింది, 3 ఇడ్లీలు వేసింది, వేసేసి చట్నీ సాంబార్ వేసేసి ఐ ఎమ్ ది ఇడ్లీ ఐ కెనాట్ డూ విదౌట్ చట్నీ అండ్ సాంబార్ అని ఫ్రెండ్స్ పేరు రాసింది అక్కడ. ఒక ఒక అబ్బాయి ఏమో బిల్డింగ్స్ వేసినాడు, బిల్డింగ్స్ వేసేసి ఇఫ్ వన్ గోస్ ది అదర్స్ విల్ ఆల్సో టాపిల్ డౌన్. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అని అంటే వాళ్ళది, అండ్ దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. ఎక్కడెక్కడ మనం లైన్ని డ్రా చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ కాంపిటేటివ్, అండ్ అక్కడ ఏందని అంటే ఎంత మనం మంచిగా ఉన్నా కానీ కొంచెం ఇంటాలరెన్సెస్ వస్తాయి ఒకరిని చూసి ఒకరు చేసే పనులలో. కానీ అందరికీ ఎవ్రీ టైం సపోర్ట్ దొరుకుతుంది అనేది అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నోబడీ కెన్ టేక్ అవే హ్యూమన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎట్ ఆల్.
1: కరెక్ట్
0: దట్
1: మేడం.
0: ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్
1: మేడం మరి చిన్నపిల్లల్లో ఆర్ట్ని అంటే చిన్నప్పుడే డిఫరెంట్ టైప్స్లో ఇంటర్ప్రెట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళ క్రియేటివ్ సైడ్, సో మైల్ స్టోన్స్ లాగా ఇలాంటిది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు, వాళ్ళకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కానీ.
0: కరెక్ట్. ఇప్పుడు ఆర్ట్లో వచ్చి ఫ్రీడమ్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు మా నా కోర్స్ అయితే టోటల్ ఫ్రీడమ్ అనమాట.

0: ఆ థీమ్ ప్రకారం నీకు ఏం అనిపిస్తలేదు, ఐ మీన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆన్ ఇట్, నీకు ఆలోచన ఏం లేదని అంటే ఏది కావాలో నువ్వు చేయనంటాం. అయితే దెర్ ఆర్ చిల్డ్రన్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అనమాట, ప్రతి దాంట్లో ఒక అస్ట్రోనాట్ని డ్రా చేస్తాడు. వాడు అదే థీమ్లో ఒక అస్ట్రోనాట్ ఉంటాడు. అంటే దట్ చైల్డ్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. యూ కెన్ ఐడెంటిఫై వాళ్ళ వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చి, పేరెంట్స్ టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు అనేది కాదు, ఆర్ట్ అంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ సో మెనీ వేస్
1: కరెక్ట్
0: కదా. ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక మీరు మైక్ సెట్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట. ఎటు పడితే అట్లా సెట్ చేయరు కదా. టేబుల్ మీద ఒక బ్రేక్ఫాస్ట్ ఏదో సర్వ్ చేస్తున్నారు, సో మనం ఇంట్లో అయితే హడావుడిగా సర్వ్ చేస్తాం. ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్గా సర్వ్ చేస్తాం కదా, ప్రెజెంటేషన్ ఉంది కదా, దట్ ఈస్ ఆర్ట్. అంటే నేను ఎట్లా చేస్తాను అన్నది ఇట్ ఈస్ మై క్రియేటివ్ థింకింగ్, మీరు ఎట్లా పెడతారన్నది మీ క్రియేటివ్ థింకింగ్ అనమాట కదా. అది ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి. అందరు చేసినట్టే నేను కూడా చేయాలి అన్నది వేరే సబ్జెక్ట్స్లో చేస్తారు, బట్ నాట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు డిఫరెంట్గా తీసుకెళ్తారనమాట.
1: సో చిన్నపిల్లల్ని ఎలా ఇండల్జ్ చేయాలంటారు ఈ ప్రాసెస్లోకి?
0: నేనైతే నా అనుభవం ప్రకారం నేను ఇన్ని ఏళ్ళు నేను వేరే వేరే స్కూల్స్లో చేసి పిల్లల్ని చూసి నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని. తర్వాత నెక్స్ట్ యాజ్ ది ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లాసెస్, వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ని పెట్టుకొని ఆ రిలేటివిటీ ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు జామెట్రీ, సర్కిల్ షేప్స్, స్క్రిబ్లింగ్ అంటాం, స్క్రిబ్లింగ్ వచ్చి ఇట్ల ఇట్ల ఇట్ల ఇట్ల చేస్తే కొంచెం యాజిటేటెడ్ మైండ్ లాగా ఉంటుంది. అదే సర్కిల్ ఇప్పుడు మనకు ఈ ఫిబొనాచీ రూల్ ఉంది కదా, ఇట్లా ఇట్లా ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ బై ఇట్ అనమాట. సో ఇట్లా ఇట్లా ఇట్లా రౌండ్గా చేస్తే కొంచెం ఆ థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు అట్లా గైడ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి నోన్ షేప్స్ ఉన్నాయి, నోన్ లెటర్స్ ఉన్నాయి, దాంతోటే విల్ టెల్ దెమ్ టు క్రియేట్ సంథింగ్. మళ్ళీ బ్రింగ్ ఆల్ దోస్ షేప్స్ అండ్ మేక్ అ డిజైన్ అని అంటాం, అది కెలిడోస్కోప్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి తెలిసిందానే వాళ్ళు, అంటే ఫెమిలియర్గా ఉన్నదానే మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే, ఐ మీన్ విల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింకింగ్ అవుతుంది అక్కడ.
1: మేడం మరి ఇన్ఫేమ్లో పెయింటింగ్తో పాటు ఇంకే ఆర్ట్ ఫామ్స్ని టచ్ చేస్తున్నారు?
0: అదే చెప్తున్నాను, ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇక్కడ లేదు స్కూల్లో. స్కూల్లో మనం ఆర్ట్ ఫామ్ అనేది పెట్టొద్దు అసలు, ఏ మీడియం కావాలనో. అసలు ఇప్పుడు పోతే స్టేషనరీ షాప్కి పోతే యూ కాన్ కమ్అట్ ఈజీలీ, ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ మీడియంతోనైనా చేయని అని ఆ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు ఇది వాటర్ కలర్సే నువ్వు చేయాలి, ఇవాళ నేను వాటర్ కలర్స్ చెప్తున్నా వాటర్ కలర్సే చేయాలి, నువ్వు ఇవాళ ఆయిల్ చెప్తున్నా ఆయిల్ ప్యాస్టిల్సే చేయాలి, అట్లా లేకుండా పెన్సిలే చేయాలి. పెన్సిల్స్ తోటి కూడా ఎంత బాగా చేస్తున్నారండి, ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. సమ్ విల్ వాంట్ టు డూ. ఇప్పుడు నేను స్కూల్లో హెచ్పిఎస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే స్ట్రెయిట్గా వచ్చేది, బ్రష్ తీసుకొని కలర్ తీసుకొని డైరెక్ట్గా చేసేదనమాట. అరే నువ్వు పెన్సిల్లో డ్రా చేసే కలర్ చేయాలని నేను చెప్పినాను అనుకో, ఆ క్రియేటివిటీ వాడికి, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు డూ దట్. ఒక అబ్బాయి వచ్చేది పేపర్స్ తీసుకొని వచ్చేది, పెన్సిల్తోని ఏదో పెన్ తోటే ఏదో డ్రాయింగ్ చేసేది, ఫ్లిప్ చేసి నాకు యానిమేషన్ లాగా మూవ్మెంట్ చూపించేది. సో రకరకాలు వాళ్ళు మైండ్ సెట్, వాళ్ళని ఫ్రీడమ్ ఆర్ట్ క్లాసులనే ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రీడమ్ వస్తారు.
1: మేడం మరి ఇన్ఫేమ్లో ఆర్ట్ అంటే చేత్తో చేసే ఆర్ట్ వర్క్తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ అని కూడా ఉంది కదా, సో హౌ ఆర్ యు బ్రింగింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ ఇన్ఫేమ్?
0: అంటే వాళ్ళకి కోర్సులో కూడా వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చి ఒక క్లాస్లో వాళ్ళకి కామిక్ స్ట్రిప్ లాగా చేయమంటాం. అంటే అది యానిమేషన్ లాగా వస్తుంది, అంటే ఒక బటర్ఫ్లై గార్డెన్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఒక ఇంట్రూడర్ వస్తాడు, ఇట్ కెన్ బి అ స్నేక్, ఇట్ కెన్ బి అ కైట్, ఇట్ కెన్ బి అ బర్డ్, ఇట్ కెన్ బి అ వర్మ్, ఇట్ కెన్ బి అ బీ, ఎనీథింగ్, కెన్ బి అన్ ఎలిఫెంట్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద గార్డెన్ అని అంటే వాళ్ళకి ఓ మై గాడ్ ఓకే ఐ కెన్ డ్రా లైన్ కమింగ్ ఇన్ టు ఇట్, ఐ కెన్ డ్రా సంథింగ్ ఎల్స్, ఐ కెన్ జస్ట్ డ్రా సమ్ వన్ యునో, ఐ కెన్ డ్రా ద క్లౌడ్స్ బ్రింగింగ్ ఇన్ రెయిన్, ఐ కెన్ డ్రా ద సన్ బీయింగ్ వెరీ హార్ష్. అట్లా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, దాన్ని వాళ్ళు కామిక్ స్ట్రిప్ లాగా చేస్తారనమాట. సో అది టోటలీ ఇట్ కమ్స్ ఆఫ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆల్సో కదా, ఇన్ టు స్టోరీ బోర్డ్. సెవెంత్లో వచ్చి మేము ఫుడ్ గురించి చెప్పినప్పుడు, రెసిపీ గురించి చెప్పినప్పుడు విత్ హ్యూమర్ అని అన్నప్పుడు, అమ్మాయి వచ్చి ఈ కార్న్ టూ కాన్

0: పర్ల్స్ లేదా అవి వాకింగ్ చేసుకుంటూ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అ డిష్ అనమాట. సో వాళ్ళు చాకు తీసుకొని అనియన్ ఇట్లా కోస్తున్నారంట. అంత బాగా చేసిందంటే అంత బాగా చేసి అని చేసి ఐ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మ్యామ్ ఐఎమ్ మేకింగ్ అ షార్ట్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అ సినిమా అవుట్ ఆఫ్ మై రెసిపీ.
1: దాన్ని యానిమేటెడ్ సిరీస్గా చేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా.
0: అది మనం మరీను వెస్టర్న్ కాకుండా మన కల్చర్ని కూడా మనం తీసుకొని వచ్చేటట్టు ఒక ఆర్ట్ క్లాసులని చేయవచ్చు.
1: మేడం ఇప్పుడు ఐడియాస్ చాలా మందికి ఉంటాయి, ఆ ఐడియాని ఒక పేపర్ మీద పెట్టాలన్నా ఇంకెవరికన్నా చెప్పాలన్నా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, హర్డల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నాను అనుకుంటారు. సో దానికి మొదటి నుంచే కొంత సాన పెట్టాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎటువంటిది పెడితే బెటర్ అని మీరు అంటారు, మీ పర్స్పెక్టివ్ చెప్పండి.
0: ఇప్పుడు కొంతమంది నాతో అగ్రీ చేయరు, కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటే ఇప్పుడు ఈ పోస్ట్కు నువ్వు అప్లై చేసినప్పుడు వేల మంది అప్లై చేసి ఉంటారు, అందరినీ తీసుకుంటారా? దట్స్ అ కాంపిటీషన్ కదా. హూఎవర్ డస్ వెల్ విల్ బి టేకన్ అనమాట. ఎందుకంటే కంపెనీస్ అంతా ఆడుకోలేరు కదా, అందరిని ఎవరిని బట్టి వాళ్ళని తీసుకునేదానికి. దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఏదో ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్కి వాళ్ళని అలౌ చేయాలి. ఎందుకంటే ఒక ఫెయిలియర్ అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది అన్నది వాళ్ళకి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. తరుణ్ని అదే మేము కాంపిటీషన్ చాలా తీసుకుపోయేది. ఒక టీచర్ అయితే అనింది, యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనేది. రాంగ్ కాదు, రేపు వాడు సినిమా తీసినప్పుడు ఒకటి బాగా అయితే ఒకటి బాగా కాకపోవచ్చు. యూ షుడ్ నో హౌ టు రిసీవ్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఒక దాంతో మనం యూ క్యాన్ డిసైడ్ సంబడీస్ టాలెంట్ ఆర్ సంబడీస్ అచీవ్మెంట్ కదా. దెర్ ఇస్ సో మెనీ ఓపెనింగ్, సో మెనీ వేస్ వేర్ యూ కెన్ డూ అనమాట. సో అది పిల్లలకు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి. నేను నాకు ఫస్ట్ వచ్చినా నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను జీరో వచ్చినా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ యునో డిప్రెషన్ లాగా ఉండకుండా మనం.
1: మీరు ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఆర్ట్ టీచర్గా ఉన్నారు, డిఫరెంట్ స్కూల్స్లో మీరు అన్నట్టుగా డిఫరెంట్ కరికులమ్స్లో వర్క్ చేశారు. సో ఒక్క నిమిషంలో ఒక ఆర్ట్ క్లాస్ ఎలా ఉండాలి అని అడిగితే మీరేం చెప్తారు?
0: ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి.
1: మేడం ఇంకోటి, మీరు ఈ ఆర్ట్ టీచర్గా మీ కెరియర్ బిగిన్ చేయక ముందు మీరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేశారు యాజ్ ఆన్ అ క్రియేటివ్ రోల్. సో అది మీకు ఏమైనా ఉపయోగపడిందా? ఇటు
0: డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ పోస్టర్స్ అంతా చేస్తే విల్ హ్యావ్ టు రైట్ అనమాట, క్యాచీ క్యాప్షన్స్ రాయాలి. తర్వాత వచ్చి పోస్టర్స్ చేసినప్పుడు అది రూల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈవెన్ ఇన్ అ మూవింగ్ ట్రైన్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్. అంటే అది తెలిసిపోవాలి ఏంది అన్నది. అంత బాగా ప్రెజెంటబుల్ ఉండాలి. ఇట్ షుడ్ బి, యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ చూడబోతే మనమే వీఆర్ ఇట్ సెల్ఫ్ అ ప్రోడక్ట్. హౌ డు యూ సెల్ యువర్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్
1: ఇస్ అ వెరీ బిగ్ ఉండాలి
0: డెఫినెట్లీ. ఎవ్రీథింగ్, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, ద వే యూ గో, ప్రతిదీ యునో ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ విల్ యూ వాక్ యాజ్ అన్ అట్రాక్టివ్ మ్యాగ్నెట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఆర్ట్లో కూడా ఏదైనా ఇప్పుడు స్టార్ట్ సంథింగ్, హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్? సో ఇప్పుడు మీరు చేసినప్పుడు హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ వ్యూవర్స్, యువర్ లిసనర్స్? సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్రియేటివ్ సెన్సెస్ కదా. అది
1: సో గీతా భాస్కర్ గారు యాజ్ అన్ ఆథర్ మాట్లాడుకుందాం కాసేపు. సో మీరేంటి అన్నది కనపడుతుంది అందులో. అంటే నేనైతే నాకు ఆ 2 పుస్తకాల మీద అవగాహన ఉంది, డెస్టినీస్ చైల్డ్ అలాగే మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్, రెండు కూడా. ఈ రెండు చదివితే మోర్ దాన్ ఏ కెరియర్ పర్సన్, ఆ మదర్ అండ్ ఏ వైఫ్ ఇన్ గీతా భాస్కర్ మీరు ప్రియారిటైజ్ చేస్తారు అని నాకు అనిపించింది. వాట్ డూ యూ సే?
0: అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి ఫస్ట్ ఒక బుక్, అది అంటే అది ఆల్మోస్ట్ జెరాక్స్ కాపీ, తరుణ్ బుక్ అని అనలేడు అనడు కూడా. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు బుక్ రాయి బుక్ రాయి అని అనేది, ఎందుకంటే మై లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ అనమాట. దెర్ వాస్ సో మెనీ అదర్ హర్డల్స్ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ. అందరికీ ఉంటుంది లేదని అంటలేను, కానీ బట్ నా వరకు అయితే నాకు కొన్ని ఉండే అనమాట. అయినా నేను నా పద్ధతులు కొన్ని మార్చుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనమాట. బికాస్ నా అప్బ్రింగింగ్ వాజ్ మోర్ విత్ మై ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఆల్సో దేర్. సో నాకు కొన్ని కొన్ని ఎథిక్స్ ఉండే. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐ నెవర్ యూస్ టు గెట్ అవే ఫ్రమ్

0: సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్, మై హ్యాబిట్స్ కానీ నా పద్ధతులు కానీ అవన్నీ. అయితే ఆయన నువ్వు రాయి రాయి రాయి, ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు చూడు నువ్వు అట్లా. అప్పటి నుంచి అంటే పిల్లల్ని అంటే ఎట్లా పెంచాలని, బ్రింగింగ్ ఆల్సో తరుణ్ని తీసుకొని వచ్చేటప్పుడు అంటే పెంచేటప్పుడు ప్రతిదీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్. మై హస్బెండ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. అది వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చాలా అంటే చాలా ఓవర్ పొజెసివ్నెస్ కూడా చెప్పొచ్చు ఒక రకంగా. బట్ నేనైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినాను. బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట, ఎందుకంటే వాడు కొంచెం క్రియేటివ్ సైడ్లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ బుక్ రాయి బుక్ రాయి బుక్ రాయి అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నేను సిస్టంలో రాసి సేవ్ చేసుకునేదనమాట. ఆయన చనిపోయినాక ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అది ఒక డెడికేషన్ లాగా, లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అది చేసిన. అండ్ అఫ్ కోర్స్ చదివిన వాళ్ళు కొంతమంది దే గాట్ బ్యాక్ టు మీ వెరీ పాజిటివ్లీ ఆల్సో. నాకు 10 మంది కాకపోయినా ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలని అనిపించింది నాకు.
1: అందులో మీరే కనపడతారు, గీతా గారు యాజ్ అ మదర్ కనబడతారు, ఎందుకంటే ఆ బుక్ నేను చదివాను, ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను కూడా, నాకు బాగా నచ్చింది. మేడం మరి మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, విజువల్ కమ్యూనికేషన్లో వర్క్ చేశారు, బట్ మీ కొడుకు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది, ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు, డెఫినెట్గా మీకు ఇవ్వాలి.
0: అట్లా చాలా తప్పు, అది ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్.
1: కరెక్ట్, హీస్ అన్ ఇండివిజువల్, బట్ ఆ అప్బ్రింగింగ్ లో మీరు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు కదా డెఫినెట్లీ. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ, సో కెరీర్ నేను ఇటువైపు తీసుకెళ్లాలి సినిమాల వైపు తీసుకెళ్లాలి అని అన్నప్పుడు మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎస్, బట్ సినిమాల వైపు బ్యాక్గ్రౌండ్ లేదు. తరుణ్ భాస్కర్ కేమ్ యాజ్ అన్ ఇండివిజువల్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెట్టిన ఒక కాంటెస్ట్ లో తను కూడా ఒక ఎంట్రీ ఇచ్చి ప్రైజ్ కొట్టారు, దాన్నే ఫీచర్ ఫిల్మ్ గా తీశారు, అవార్డు వచ్చింది. సో వెన్ హీ చోజ్ దట్ కెరియర్ మీకేమన్నా అనిపించింది, అరే సినిమాల వైపు వెళ్తున్నాడు, కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ ఫ్రీడమ్ నేను ఇవ్వచ్చా ఇంత గ్రాండ్ లెవెల్లో అని మీకు అనిపించిందా?
0: అంటే ఆల్రెడీ నా థాట్స్ లిబరల్ ఉండే అనమాట, వాడు క్రియేటివ్ ఉన్నాడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు, అది కాకపోతే ఇది. అంటే నువ్వు అడ్వర్టైజింగ్ కూడా తీసుకున్నానా నువ్వు అదే అని, ఒకవేళ కాకపోతే దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్. సో నువ్వు క్రియేటివ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేసి బతుకుతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉండే అనమాట. నో ప్రాబ్లం.
1: ఓకే, సో దట్ వే మీరు చాలా కాన్ఫిడెంట్ గానే పంపించేశారు.
0: అందులో నీడ్స్ కూడా మనం వాళ్ళని పెంచేటప్పుడు మినిమల్ నీడ్స్ అంటే వాట్ ఈస్ వాట్ యు నీడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ యు వాంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు గో బియాండ్ యువర్ నీడ్స్ అనమాట. ఫర్ దట్ యూ హ్యావ్ టు మళ్ళా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనమాట. అయినా కానీ నీడ్ కంటే ఎక్కువ నీకు ఎందుకు, నీకు ఇంత ఉంటే చాలు కదా, వాడే అంటాడు అమ్మ ఇది ఉంటే ఇది ఉంటే చాలు కదా అని. ఒక కంఫర్టబుల్ లివింగ్ కావాలి మనకు కూడా, హ్యూమన్గా మనకు కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది ఉంటే ఇది సరిపోదు అది కూడా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలని అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అంతే కదా.
1: ఇంకొకటి మేడం, నా సినిమా అంటే ఏం లేదు, స్టోరీ టెల్లింగ్ కదా. సో ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా మీ అప్పుడైతే ఇంకా చాలా బోల్డ్ అని కథలు విన్నారు మీరు, రకరకాల కథలు, అసలు ప్రింట్లో లేని కథలు కూడా పూర్వీకులు విన్నారు, చాలా మౌఖికంగా వచ్చిన కథలు. ఇప్పుడు మెల్లగా కల్చర్ కొంచెం తగ్గుతుంది, ఎస్ టోటలీ జీరో అయిపోయింది అని చెప్పలేము, కానీ పిల్లలు పుస్తకాలు చదవడం నుంచి క్యారెక్టర్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడం, అంటే అక్కడ అది అరటిపండు ఒలిచి పెట్టినట్టుగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్కి ఎవెన్యూ లేదు. సో స్లోలీ ఈ వైపు ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్స్లో ల్యాక్యునా ఉంటుందంటారా?
0: అందుకనే కదా ఈ ఆర్ట్ మీద నేను అంత ఇది చేస్తున్నా, స్ట్రెస్ చేస్తున్నా. ఇమాజినేషన్ ఉండాలి, ఐ మీన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ ఓన్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే ఒకరిని చూసి చేయడము, ఒక వస్తువుని చూసి కాపీ కొట్టడము, ఒకరికి ఒకటి ఉంటే నాకు కూడా అది కావాలని అనడం, అది ఇండివిజువాలిటీ అనేది ఆర్ట్ తోటే వస్తుంది.
1: అండ్ ఫైనల్ గా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మేడం, మరి ఆర్ట్ మెంటార్ గా మీరు ఆల్మోస్ట్ 3.5 డికేడ్స్ ఉన్నారు కదా, సో యూ బీన్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ లో పిల్లలతోటి మీరు చాలా కార్యక్రమాలు చేయించారు, మీరు చాలా చేంజెస్ కూడా చూసుంటారు, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లే చూసుంటారు. సో ఇప్పుడు ఇన్ఫేమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అటు పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఆర్ట్ టీచర్స్ ని ట్రైన్ చేయడానికి, ఫర్ దట్ మ్యాటర్ దీనికి ఏజ్ తో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ఫేమ్?
0: నాకు కొంచెం ఈ కంపెనీస్కు కానీ లేకపోతే కాలేజెస్కు కానీ, అంటే ఇప్పుడు నేను చేసేదంతా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజర్ వరకు ఈ కోర్స్ తీసుకెళ్తున్నాను.

0: ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చేసి ఉన్నాను. నేను ఐ వాంట్ టు గో ఫర్దర్ ఇంటూ, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా చాలా వరకు మనం రిలీవ్ చేసుకోవచ్చు హార్ట్ తోటి అనేసి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కల్నరీ లాంజ్లో కూడా నేను ఐ వాజ్ సజెస్టింగ్ దెమ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్ అనేది కాదు, తిండి అంటే మనకు తినేది మాత్రం కాదు, ఈవెన్ మైండ్ ఆల్సో, ఫుడ్ ఫర్ థాట్ ఆల్సో షుడ్ బీ దేర్ కదా. ఆ లెవెల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఆర్ట్ని తీసుకొని అనేసి ఐ బిన్ థింకింగ్. మేబీ ఇంకా ఫ్యూచర్లో అట్లా కూడా చేయాలని ఉంది, చేస్తానేమో అని.
1: తప్పకుండా చేయాలి మేడం. అయితే శ్రోతలందరికీ కూడా గీతా భాస్కర్ గారు ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ గా అందరికీ పరిచయమే, సుపరిచితులే. కాకపోతే వెనకాల ఏం జరుగుతుందన్నది డెఫినెట్ గా నా శ్రోతలకి పరిచయం చేయాలి అని అనుకున్నాను. సో ఒక ఎండ్ క్రెడిట్ లైన్ మాత్రం నేను ఇస్తాను మేడం ఒకటి ఈ కార్యక్రమం మొత్తంకి కూడా. అంటే ఆర్ట్ అన్నది కేవలం మన దినచర్యలో గానీ మీరు అన్నట్టుగా ఒక వారంలో 30 నిమిషాలు కేటాయించి కూర్చొని చేయండి అని చెప్తే వచ్చేది కాదు. అది మనసులోంచి రావాలి, ఏ రకంగా అన్నా రావచ్చు. ఈరోజు చాలా నేను ఒక వెరీ బిజీ డాక్టర్ గైనకాలజిస్ట్ ని చూశాను, ఆవిడ క్రోషే చేస్తారు. అసలు ఆవిడకి టైం ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్రోషే ఒకటి, ఆవిడ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేటివిటీ సీన్ అంతా క్రోషేలో చేసి ఆవిడ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆవిడకి ఎంత హ్యాపీనెస్ దొరుకుంటుంది. సో ఆ నిర్వాణ, ఆ స్ట్రెస్ రిలీవింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత రివార్డింగ్ గా ఉంటుంది అంటే ఆర్ట్, అది ఎవ్వరు మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి అందరికి ఈ రోజు డెడ్ లైన్స్, ఎగ్జామ్ ఉంది అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వాల్సిందే, రేపు ఇది అవ్వాల్సిందే, ఎగ్జామ్ లో ఫస్ట్ రావాల్సిందే. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ త్రూ ఆర్ట్ అని నేను అంటాను మేడం. చివరిగా మా శ్రోతలకి మీరిచ్చే మెసేజ్ కూడా
0: అంటే, ఇప్పుడు ఆర్ట్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ మాత్రం కాదు, ఏదైనా సరే, కుకింగ్ ఆల్సో ఇస్ అన్ ఆర్ట్ అనమాట. అది అంటే మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఎక్కువ పేరు దేంట్లో ఉండదు అనమాట. దేంట్లో ఉండదు అంటే మనం ఇప్పుడు మనకు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ వెన్ మనమే మనం ఇంట్లో చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని అన్నారంటే, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మనం ఒక ఆర్ట్ లేక ఒక ముగ్గేసో వాళ్ళు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినారనుకోండి, అదే చాలు మనకు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు క్రోషే చేస్తుందామని అంటే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ టు సో మెనీ అదర్ థింగ్స్ అనమాట. పిల్లలతో పోయి ఆడుకునేదో, గేమ్స్ కండక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్. సో అందరికీ ఉంది క్రియేటివిటీ, దాన్ని కొంచెం బయటికి తీసుకురావాలి అంతే. అది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే ప్రాబబ్లీ దే విల్ బి బెటర్ హ్యూమన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ అని అంటున్నారు, వేరే అవకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కాకుండా మనం కొంచెం మనం బ్యాలెన్స్డ్గా లైఫ్ని మనం యూస్ఫుల్గా మనం ఏదైనా చేస్తే ఐ థింక్ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పేరెంట్స్కు ఒక బాధ లేకుండా, లేకపోతే మనం ఫ్యామిలీకి కానీ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి హర్ట్ చేయకుండా మనం ఏదైనా మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినామనంటే దాంట్లో వచ్చే హ్యాపీనెస్, యూ విల్ బీ క్రియేటింగ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆల్సో.
2: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
3: యే ఆకాశవాణి హే ఖబరోం కే సాత్ మే ఫైసల్ ఖాన్. صدر جمہوریہ دروپدی مرمو 80ویں یوم آزادی کے موقع پر آج شام قوم سے خطاب کریں گی. وزیر اعظم نریندر مودی کل دلی میں تاریخی لال قلعے سے یوم آزادی کی تقریبات میں قوم کی قیادت کریں گے. آج ملک کی تقسیم کی ہولناکی کی یاد کا دن منایا جا رہا ہے. وزیر اعظم، وزیر داخلہ اور وزیر دفاع نے ان لوگوں کو خراج عقیدت پیش کیا جنہوں نے ملک کی تقسیم کے دوران اپنی جانیں قربان کی تھی. امریکی صدر ڈونلڈ ٹرمپ نے ڈرونز درآمد پر 100% تک کے نئے محصول کا اعلان کیا ہے. اور چھتیس گڑھ، مشرقی مدھیہ پردیش، ہماچل پردیش، جھارکھنڈ، اتر پردیش اور اتراکھنڈ میں آج بہت شدید بارش کے لیے الرٹ جاری کیا ہے. اب خبریں تفصیل سے. صدر جمہوریہ دروپدی مرمو 80ویں یوم آزادی سے قبل آج شام ملک کے لوگوں سے خطاب کریں گی. صدر جمہوریہ کا یہ خطاب آکاشوانی کے پورے قومی نیٹورک پر شام 7 بجے سے نشر کیا جائے گا. دور درشن کے سبھی چینلوں پر پہلے یہ خطاب ہندی میں ٹیلی کاسٹ کیا جائے گا اور اس کے

బాబీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట అది. ఆకాశవాణి సమయం 3 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్,

2.0 స్కీము, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈరోజు దేశ విభజన భయానక స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టం అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడ్డాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:03 దాటి 54 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:06. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0ను నిర్వహించాలని, సమ్మిట్ నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సబ్ కమిటీకి చైర్పర్సన్గా భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వ్యవహరిస్తారు. 7 సన్నవడ్ల రకాల ధాన్యం పండించే రైతులకు మద్దతు ధర, బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రతా పరికరాలు లేకుండా మ్యాన్ హోల్ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చడం వల్ల ఒక వ్యక్తి మరణించడం, మరికొందరు గాయపడ్డం వంటి ఆరోపణలపై హర్యానా ముఖ్య కార్యదర్శికి, ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పురోగతి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం 2027 జనాభా గణన కోసం గృహ షెడ్యూల్ ప్రశ్నావళిని నోటిఫై చేసింది. ఈ ప్రశ్నావళిలో 40 ప్రశ్నలున్నాయి. వీటిలో తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, మొబైల్ నెంబర్, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, పని ప్రదేశానికి ప్రయాణం, మతం, కులం వంటివి ఉన్నాయి. హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై ప్రారంభించిన క్రిమినల్ పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అనుమతి ఇవ్వనందున విచారణ కొనసాగించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVDని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో భీష్మ విజయం కథ చందు యక్షగానం రెండో భాగం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు.

0: నా పేరు గజవెల్లి వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూర్, జిల్లా జనయామకు చెందిన చింది యక్షగాన కళాకారుణ్ణి. మేము చెప్పేటువంటి యక్షగానము భీష్మ విజయము రెండవ భాగం ప్రారంభము.
1: అమత్య
2: అయ్యయ్యా,
1: మదీయ వాస్తవ్యం ఎరంగుదువా?
2: చెప్పండి స్వామి.
1: భీష్మాచే

0: అవద్య.
1: అయ్యయ్యా, మీ పేరు?
0: వీరశూర ధీర సంకలిత మహాయోధులను. మా తల్లి పేరు గంగాదేవి, మా తండ్రి గారి పేరు శంకర మహారాజు. వారి గర్భాశుక్త ముక్త ఫలప్రదుడు నేను. పేరు భీష్ముడు అంటారు. గాంగేయుడను, భీష్ముడను, దేవవతుడను, మూడు నామాలతో వెలుగుందటువంటి వాడను భీష్ముడను. అయినా
1: స్వామి,
0: మా తల్లి దేవకన్య అయినా, శంకర మహారాజు మానవుడైనా, అట్టి బ్రహ్మ వరమున వల్ల వారి కళ్యాణం జరిగిన వారి గర్భంలో జనించాను. జనించిన పిదప మా తల్లి గంగాదేవి ఒక మాట తీసుకున్నది శంకర మహారాజు వద్ద చేసుకునే ముందు. మహాత్మా, నీవు మానవుడవు, నేను దేవకన్యను. నీవు నన్ను మోహించావు, పెళ్లి చేసుకుంటున్నావు, కానీ నేనే పని చేసినా నా మాటకు నీవు అడ్డు రాకూడదు. ఆ మాటకు నీవు బద్దులవైతేనేమో నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకున్నా నాకు అవసరమూ లేదని చెప్పాది అమ్మ. శరణు అని శంకర మహారాజు మా నాన్నగారు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన పిదప అప్పుడు సంతోషముగా అంగరంగ వైభవముగా అస్తినాపుర వీధులలో ప్రజలందరూ చూస్తూ ఉండగా భూదేవంత గద్దె వేసి, ఆకాశవంత పందిరి వేసి, ముత్యాల తలవాలు చేత గంగాదేవికి శంకర మహారాజుకి పెళ్ళయ్యాది. పెళ్ళైన కొన్ననాళ్లకు వారి ప్రేమకు ఫలితముగా ఒక కుమారుడు పుట్టాడు. పుట్టగానే పుట్టిన కుమారుడిని తీసుకుని వెళ్లి గంగలో పారవేశాది అమ్మ. ఇదేమి చిత్రము? పుట్టిన బిడ్డను అల్లారముద్దిగా పెంచి పెద్ద చేసుకోవాలి, కానీ గంగాదేవి తీసుకుని వెళ్లి నదీ తీరంలో పారవేశాదని నాన్నగారు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయినా శరణు, ఒకవేళ ఆ అమ్మాయికి అడ్డు వస్తున్నా నా నుండి విడిపోతుంది అమ్మాయి శరణు అని నాన్నగారు తన మనస్సులో తానే గుందుచూ ఉన్నాడు. ఆ విధముగా ఏడుగురు కుమారులు పుట్టారు. ఏడుగురు కుమారులు పుట్టిన ఏడుగురిని కూడా పుట్టగానే గంగలో పారవేశాది.
1: ఏడుగురు
0: నాన్నగారి మనస్సు ఆగడం లేదు. నాన్నగారి పుత్ర వాత్సల్యము తరిగిపోచున్నది, మనసు తరిగిపోచున్నది. కనుక కడసారి వాణ్ణి నేను పుట్టానట. నేను పుట్టగానే నన్ను కూడా అదే విధముగా గంగలో వేయడానికి బయలుదేరుచుండగా ఇక నాన్నగారు ఏమన్నా ఆలోచించాడు కదా, సరే ఇప్పుడు అడ్డు వెళుతున్నాను, అడ్డు వెళ్ళినా నా నుండి గంగాదేవి విడిపోయినా పర్వాలేదు, కానీ ఈ కుమారుడు నన్ను దక్కించుకుంటాను, నా వంశ వృద్ధారకము చేసే నా కొడుకు అని నాన్నగారు అనుకుని, గంగా ఆగమ్మా, నీవు

0: పొత్తిగుడ్డల్లో తీసుకుని వెళ్ళిచున్నావు ఆ పిల్లవాడిని, ఆ పిల్లవాడిని నా చేతికి ఇవ్వు, నేను సాధుకుంటానగానే, మహాత్మా ఇంతవరకు 7 కుమారులు పుట్టినా, 7 కుమారులను గంగపాలు చేసినా కానీ నీవు నాకు అడ్డురాని వాడివి, ఈనాడు రోజున నీవు నాకు అడ్డు వస్తున్నావంటే ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు, నీ నుండి నేను విడిపోతాను, ఇదిగో నీవు కోరుకున్నావు కనుక ఈ బిడ్డను నీ చేతిలో పెట్టి వెళ్ళుచున్నానని అమ్మ నన్ను తీసుకుని వచ్చి శంతన మహారాజు చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిపోయాది. గంగాదేవి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన పిదప పంచప్రాణములను నా పైన పెట్టి, మా నాన్నగారు నన్ను ఎంతో అన్యూన్యముగా సాకుతూ 21 సంవత్సరాల వయసు గల పిల్లవాడిని చేశాడు, చేసి నాన్నగారి మనస్సు నెమ్మదిగా లేక వనమునకు వెళ్ళాడు, వేట మార్గం వెళ్ళి సింహ శార్దుల గంట వేరుణ మృగంలో చంపాడు. చంపి ఆ నదిలో ఉన్న సత్యవతి అనే అమ్మాయి నావ నడుపుతూ ఉన్నది. నావ నడుపుతూ ఉండగా ఆ అమ్మాయిని చూసి నాన్నగారు మోహించాడు. మోహించి, చూడమ్మా నన్ను పెళ్లి చేసుకుంటానంటే, మహాత్మా దాశరాజు మా నాన్నగారి పేరు, అతని వద్దకు వెళ్ళి అడిగి నన్ను చేసుకోమంటే సరను అన్నాడు. దాశరాజు వద్దకు వెళ్ళి, ఓయి దాశరాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అంటే చూడు మహారాజా, ఇంతకు ముందు నీ పెళ్ళయ్యాది, నీకు ఒక కొడుకు ఉన్నాడు, అట్టి కొడుకుకే రాజ్యమైతుంది గాని నా బిడ్డకు పుట్టిపోయే వారికి రాజ్యము కాదని ఆ దాశరాజు చెప్పిన సరను అన్నాడు. నాన్నగారు వచ్చాడు, ఆ అమ్మాయి పైన ప్రేమ చేత ఉన్నాడు, అన్నము తినడం లేదు, నీరు త్రాగడం లేదు, రాజ్య పరిపాలన చేయడం లేదు, ప్రజల బాగోగులు చూసుకోవడం లేదు, గుందుచు ఏకాంత భవనంలో ఉన్నాడు శరణు అని మంత్రులతో తెలుసుకున్నాను. ఇదేమి నాన్నగారు రాజ్య పరిపాలన చేయక సింహాసనం పైన కూర్చోక ఇలా ఉన్నాడేమని మంత్రులతో తెలుసుకుంటే మంత్రులు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అబ్బా నాన్నగారికి పెళ్లి చేయనిది, తండ్రికి పెళ్లి చేయనిది, తనయుడు ఉండేందుకు లేకెందుకని దాశరాజు వద్దకు వెళ్ళి, అప్పుడు పోయి దాశరాజా నీ కుమార్తెను మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయమన్నాను, హస్తినాపురం నీకైతుంది గాని నా కొడుకు పుట్టబోయే వారికి రాజ్యము కాదు కదంటే, మహాత్మా ఇక నాకు పెళ్లితోనే అవసరం లేదని ఇప్పటి నుండి అస్కలిత బ్రహ్మచారిగా సదా ఎల్లకాలం నేను చనిపోయేంత వరకు కూడా పెళ్లి చేసుకునే వాడిని కాదు, పెళ్లితో అవసరం లేదని భీషణమైన ప్రతిజ్ఞ చేశాను. అప్పుడు దేవతలు పూలవర్షము కురిపించి భీష్మా భీష్మా భీష్మాని నా పేరు పెట్టారు,
1: భీష్ముడని పేరు.
0: అప్పుడు భీష్మునిగా వెలుగొందాను నేను. ఇక సత్యవతి అనే అమ్మాయి మా పిన్నమ్మను తీసుకుని వచ్చి నాన్నగారికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన 2 కుమారులు పుట్టారు, చిత్రవీరుడు చిత్రాంగదుడు. అట్టి చిత్రాంగదుడు గంధర్వులు యుద్ధము చేసి చనిపోయాడు, ఉన్నవాడు విచిత్రవీరుడు. ఆ విచిత్రవీరునికి పట్టాభిషేకం కట్టించి నేను తమ్మునికి కొన్ని సలహాలు చెబుతూ ఉన్నటువంటి వాడును. నా పేరు భీష్ముడు అంటారు. అయినా అమత్య
1: అయ్యా,
0: ఏమి ఆ ఉత్తరమేమి?
1: అయినా స్వామి, కాశీపురం నుండి ఉత్తరం వచ్చాది.
0: ఇటుదెమ్ము,
1: ఇదిగో స్వీకరించండి.
0: అరే, వారణాసి నుంచి కాశీ మహారాజు తన 3 బిడ్డలనే అంబ అంబిక అంబాలిక పెళ్ళట స్వయంవరంకొచ్చి ఆ ధనస్సును లేవనెత్తి, ఎవరైతే లేవనెత్తుతారో లేవనెత్తినటువంటి వారికి ఆ 3 బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తారట.
1: అవునవును,
0: చాలా సంతోషం. అయినా అమత్య
1: అయ్యా,
0: నేనా బ్రహ్మచారిణి, అమ్మాయితో పనిలేని వాణ్ణి, పెళ్లి చేసుకుని వాణ్ణి, అస్కలిత బ్రహ్మచారిణి. సరే, స్వయంవరముడికి వెళ్తాను, వెళ్ళి ఎవరు గెలుస్తారో చూస్తాను, కడసారిగా వెళ్తాను, ఎవరైనా గెలిస్తేనేమో ఏమి లేదు, ఒకవేళ గెలవకపోతే నేను వెళ్ళి ఆ ధనుసును లేపి 3 అమ్మాయిలు తీసుకుని వచ్చి మా తమ్ముడైన విచిత్రవీరునికి పెళ్లి చేస్తాను.
1: సరే స్వామి.
0: సోదరా చిత్రవీర్య
1: అన్నయ్యా,
0: ఇలా రమ్ము,
1: మీకు ఇదే వందనములు అన్నయ్యా.
0: సోదరా.

0: సోదరా చిత్తవీర్య
1: అన్నయ్య
0: భూతముడైన ఆ కాశీరాజు అట్టి కాశీరాజు బిడ్డలకు స్వయంవరం అట, అందుకే బయలుదేరుచున్నాను.
1: అన్నయ్య ఆ కాశీరాజు స్వయంవరమునకు నీ వెళ్ళుచున్నావా? మోదమల

0: అన్నయ్య, పంటనం మన కాశీరాజును ఓడించాలట. ధనుసును లేవనెత్తి మూడు బాణములతోనే ఆ కాశీరాజును ఎవరైతే ఎదిరిస్తారో ఎదిరించిన వారికి తన ముగ్గురి బిడ్డలనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు తమ్ముడు.
1: అన్నయ్య, అతని ముగ్గురు కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తాను. సరే అన్నయ్య, తక్షణమే వెళ్ళి స్వయంవరంలో గెలిచి ఆ అమ్మాయిలను తీసుకునిరా.
0: అయినా
1: కళ్యాణం చేసుకుంటాను.
0: స్వయంవరంలో గెలిచి అమ్మాయిలు తీసుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తానని నిశ్చయించుకున్నాను.
1: అవునన్నయ్యా.
0: ఇక ఇప్పుడే బయలుదేరుతున్నాను.
1: సరే, ఇప్పుడే తక్షణమే వెళ్ళి ఆ అమ్మాయిలను తీసుకునిరా, కళ్యాణం చేసుకుంటాను.
0: సరే అమత్య, శృంగారించము.
1: సరే, శృంగారించాను స్వామి.
0: ఆహా, కాశీనగరము చేరుకున్నాను. అబ్బా, ఈ వారణాసి చూసినా ఎంత వైభవం ఉన్నది. ఇక స్వయంవర ప్రాంగణమునకు వెళతాను. కాశీ మహారాజా.
1: స్వామి.
0: అభివాదములు. అయినా ఏమి, ఎంతమంది వచ్చారే.
2: అవును. సరే, ఈ పూతోటలోనా అంబ మాట ఇచ్చాది నాకు ఈ రామసీమలోన. ఇక ఇప్పుడే బయలుదేరి ఇక రథం సిద్ధపరచుకొని అట్టి స్వయంవరములోన అరుచి ధనుసును లేవనెత్తి ముగ్గురిని కన్యలు చేసుకుని పెళ్లి చేసుకుని వస్తాను స్వయంవరంలో. ఇప్పుడే ప్రధాని రథములు, రథము నడుము.
1: సరే,
2: సభా కొలువు కూటమందు రాజులు, యోధాన యోధులు, అధిపతులు, సామాంతులు కూర్చొని సభా కొలువు కూటమందున్నారు. కాశీ మహారాజా, మీకిదే వందనములు.
1: వందనములు.
2: సరే, ఈ ధనుసును ఇక లేవనెత్తవలవినా.
1: ఎవరే కాని ఈ ధనుసును మూడు సార్లు లేవనెత్తినా వారికి నా అమ్మాయిలను ముగ్గురిని ఇచ్చి కళ్యాణం చేస్తాను.
2: సరే, ఇక నేను
1: లేవనెత్తండి.
2: నేను ఎత్తుతున్నాను.
1: లేవనెత్తండి.

0: ఏమి నా బల ప్రభావం అంత ప్రయోగించినా కానీ, నా శక్తిని ప్రయోగించినా కానీ కాసంతైనా మిశ్రడం లేదు ఈ దర్శను. ఒకసారి ప్రయత్నించాను, మళ్ళీ ప్రయత్నిస్తాను. అబ్బా, ఏమి సభలో ఉన్న నూనె పరిచే విధి వస్తున్నాడు, ఇంతటి బలవంతుడని, ఇంతటి శక్తి సమర్థము కలిగిన వాడే. ఇంత పరాభవం నాకు కడసారిగా ఎగితే ఎందుకు చూస్తాను. అబ్బా, ఇక నా వల్ల కాదు, దీన్ని నేను లేపలేను, ఇక వెళ్ళి కూర్చుంటా.
1: అయినా ఎంతో మంది రాజాది రాజులు వచ్చారు, ఈ విల్లుని ఎవరు లేవనెత్తకపోయారు. ఓయి మహారాజులారా, ఇంతటితో ఈ స్వయంవరం ముగిస్తున్నాను. ఎవరైనా ఉన్నారా ధనసును లేపేవారు?
2: కాశీ మహారాజా.
1: ఎవరు మీరు?
2: నీవు అనుమతించినా నేను ఆ ధనసును లేవనెత్తుతాను. అయినా
1: చెప్పండి.
2: అంగా వంగా కలింగ కాశ్మీర నేపాల బర్బరా చోళ మలయాళ విదేశ అవంగ కుంకణ బిరపొంటక చేది యాభై ఆరు రాష్ట్రము పరిపాలించే రాజాదిరాజులు వచ్చారు. వచ్చి కొంతమంది ఎవరు లేవనెత్తుతారని ప్రేక్షక పాత్ర వహించారు కొంతమంది. ఈ ధనసును లేవనెత్తలేమని పరుగులుడుతున్నారు కొంతమంది. కొంతమందో వీరోచితంగా లేవనెత్తుతామని కొంతమంది. అయినా ఎవరు లేవనెత్తలేక నిస్సహాయులయ్యి పడి ఉన్నారు. నీవు ఆజ్ఞాపించినా ఆ ధనసు లేవనెత్తుతా. కానీ ఒక మాట.
1: ఏమిటది?
2: ధనసు లేవనెత్తే ముందు ఒక మాట.
1: ఏమి మాట?
2: చెప్పదా? వినము.
1: చెప్పండి.

0: నెత్తుతుని విల్లు ఆ మహాత్మా.
1: ఏమిటి
0: ఇలా చిన్నకుని మనవి చెల్లింతు నేని, నా తండ్రి మాటకు ఎదురాడని కొడుకు నవ్వుతు నేని, విష్ణుదేవుని భక్తి సేవింతు నేని, తృణ సమానముగా ఈ యొక్క విల్లును లేవనెత్తుతాను కాని
1: కానీ
0: నీకు చెప్పే మాట ఏంటి తెలుసా?
1: ఏమిటది?
0: తండ్రి ఈశ్విదము తీర్పదలచి నేను పరిణయం వాడ నేను ఈ బాలమనుల నదు సోదరునకు పరిణయం.

0: తండ్రి గారి పేరు శంతర మహారాజు. మా తండ్రికి పెళ్లి చేయడానికి నేను పెళ్లి చేసుకోకుండా అస్కలిత బ్రహ్మచారిణి ఆ జన్మాంతము పెళ్లి చేసుకోనని శపథము చేశాను. ధనస్సును లేపినటువంటి వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తానని నీవు అన్నావు.
1: అవును.
0: ఎవరు లేవనెత్తలేదు. నీ అభిమతం ఏంటి? ధనస్సును లేవనెత్తాలి.
1: అవును.
0: మరి నేను ధనస్సును లేపుతాను, కానీ మరి నేను పెళ్లి చేసుకోను. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నా తమ్ముడైన చిత్రవీరునికి పెళ్లి చేస్తాను. దీనికి నీవు ఒప్పుకుంటేనేమో లేపుతా, లేక ఉన్న నా పట్టణం నేను వెళ్ళిపోతాను.
1: సరే స్వామి, లేపండి. ఆ ధనస్సును లేపి నీ తమ్మునికే కళ్యాణం చేయండి.
0: సంతోషం. సభాసదులారా, అందరికి సంతోషమేనా?
1: సంతోషమే.
0: ఆహా, నమో నారాయణాయ, నమో నారాయణ.

0: ధనస్సును లేపాను, మూడు బాణములతోను నీ ఎదిరించాను.
1: అవును,
0: ఇక నీ బిడ్డల సాగనంపు. అంబ అంబిక అంబాలిక ఇక్కడ ధమక్కండి.
1: అమ్మా అంబా అంబిక అంబాలిక
2: ఇక వెళ్ళుచున్నాము నాయన.
1: అమ్మా
2: రథంపై ఎక్కుచున్నాం.
1: ఇక రథమిక్కి వెళ్ళండి తల్లి.
0: ఆహా, రాజాది రాజులు, యోధాన యోధులు, 56 రాష్ట్రములు పరిపాలించేటువంటి రాజుల కుమారులు యువరాజులు వచ్చి ధనుసును లేవనెత్తలేక బిక్కమగులు వేసుకున్నారు. ఇదే నా సవాలు. బలపరాక్రమంతులు ఎవరైనా, మగటిమి కలవారు, శూరులు ధీరులు ఎవరైనా కానీ నన్ను గెలిస్తే ఈ అమ్మాయిల ముగ్గురుని ఇస్తాను. తీసుకుని వెళ్ళండి.
2: అమ్మాయిలను నిన్ను గెలిచిన వారు ఇస్తానన్న వాడు ఈ వీరుడు ఉన్నాడు రా, ఈ వీరుడు ఉన్నాడు.
0: ధనుసును లేవనెత్తలేక చావ చచ్చినటువంటి నీవా?

0: ఇక నిన్ను రణరంగమందును నిన్ను బట్టి వధించి నిన్ను గెలిచి ఈ కన్యలను చేసుకున్న ఈ వీరుడు ఉన్నాడు.
1: వీరత్వము ధనుసు లేపినప్పుడే తెలిసేదిరా విధవ. కురచిత్తుడ గర్వమేలా.

0: ఏమి ఏమంటే
1: పైన కరుణ లేకుండా మంట నోదండ నిర్వృత్త తాండోప తాండముల చేత భూవైరుల మంటలు ఎందుకు గుండెలకు పొలిచే సాహసుండను చీల్చివేస్తాను బిడ్డ.
0: ఒరేయ్ బలమేది అయినా.

0: పెద్ద పులి చిల్లర మృగం జింక పైన ఎలా పడి చీల్స్తుందో ఆ రీతిగా నేను యుద్ధములోన నీ మాంసములు చక్కు చక్కున నరికే వీరుడను రా.
1: ఓరి వ్యర్థ ప్రలాపి దుర్విదగ్ధ.

0: వెళ్ళాను, శరణ్ అంటున్నాను,
1: ఛీ,
0: నన్ను విడిచిపెట్టు.
1: నేచుడా, బ్రతికావు, నా కాళ్ళు పట్టుకు విడిచిపెడతాను, పో, ఈ రాజ్యమునకు నీ వెళ్ళు. సాల్వుణ్ణి ఎదిరించాను, ఓడించాను. అంబ, అంబిక,
2: స్వామి,
1: అంబాలిక,
2: స్వామి,
1: రథమెక్కండి, బయలుదేరదాం.
0: స్వామి, విశ్వ, గాంగేయ,
1: ఎవరు?
0: రథమాపు స్వామి, రథమాపు.
1: మువ్వురులో ఎవరు?
0: నేను అమ్మను.
1: అంబ, ఏమి మార్గ మధ్యంలో రథమాపుచున్నావు?
0: చెప్తాను స్వామి, నా బాధ చెప్తాను.

0: దయాబ్దబుద్ధుడు నీవు తెలిసిన వాడివి, నాలోన ఉన్న బాధ చెప్పాలంటే మార్గ మధ్యలో ఉన్న రథమాపానని నన్ను ఏమి అనకూడదు స్వామి, నా బాధ ఒక మనస్సులో ఉన్న మాట చెప్పుదాలని ఆపాను రథాన్ని.
1: నీ మనస్సులో మాట అయినా నీ తల్లి నీ తండ్రిని వదిలిపెట్టి నా వెంట వస్తున్నారు కనుక నీ తండ్రి లాంటి వాడిని నీ మనసులో ఏ కోరిక ఉన్నా

0: నీ మనస్సులో ఏ కోరిక ఉన్నా, ఎట్టి ఆలోచన ఉన్నా నాకు చెప్పినా కానీ నీ కోరికను కాదనకుండా నెరవేర్చేవాడను నేనున్నాను. చెప్పు
1: స్వామి. మీరు ఏమి అనుకోనంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఆ మాట చెప్పాలంటే
0: అందులో భయం ఏమి?
1: మనసులో నా చాలా బాధగా ఉంది. నీకు ఎదురు చెప్పే అంతటి దాన్ని కాను స్వామి. అయినను చెప్పక తప్పడం,
0: సంకోచించకుండా చెప్పు.

0: స్వామి, సాలువుడు అనే మహారాజును నేను ప్రేమించాను ఆ రామసీమలోన. అతనిని గెలుస్తాడు అనుకున్నాను కానీ ఓడిపోయాడు. నన్ను మీ దయాబ్ద హృదయులు మీరు నన్ను పంపించినట్లయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని నా మనస్సులోన ఉంది.
1: సాలుని ప్రేమించావా?
0: అవును స్వామి, ఇష్టపడ్డాను.
1: ఓహో, సాలువుడు స్వయంవరములో గెలవకుండా కానీ ఓడినటువంటి వాడు చక్కగా పట్టణం వెళ్ళాలి. కానీ నీపైన ప్రేమతోని ఉండి వాడు నన్ను ఎదిరించి వచ్చాడంటే నీ మీద ప్రేమతే అన్నమాట. అయినా మత్

నీ మనస్సు ఓ సాలువును వరించావు, ఆ రామసీమయందు అట్టి వనములో సాలువును ప్రేమించావు. ప్రేమించి నీ మనస్సులో ఉంచుకొని అట్టి సాలును మీ నాన్నగారికి తెలియకుండా స్వయంవరం ఒప్పుకున్నావు. ఆ స్వయంవరంలో గెలిచాను, నన్ను అసలు పంపించమంటున్నావు. అయినా నీ మనస్సు అక్కడ మనగడ ఇక్కడంటే నీ ఉండలేవు. సరే, నీ గోడును ఆలకించాను, నీ దుఃఖాన్ని చూశాను, మనసిచ్చినటువంటి వాణ్ణి చేసుకో. ఇక చక్కగా నీవు ఆ సాలును వద్దకే వెళ్ళు. ఆ సాలును సంతోషముగా అన్యున్న దాంపత్య జీవితము సాగించము. మంగళము కోసలింద్రాయ మహా

మీరింతవరకు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారిచే భీష్మ విజయం కథ రెండవ భాగం చిందు యక్షగానం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలలో వచ్చే నీలినాలుక గాలికుంటు వ్యాధి నివారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి. ఈరోజు మనము గొర్రెలలో వచ్చే నీలినాలుక వ్యాధి గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రధానంగా గొర్రెల్లో తీవ్రమైన వ్యాధి, వైరల్ వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఇది ఇతర పశువుల్లో అనగా మేకలు అలాగే వేరే అడవి జంతువుల్లో కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి క్లూకాయిడ్స్ అనే దోమలు కుట్టడం వల్ల, దీన్ని చిన్న రక్తం పీల్చే దోమలు అని అంటారు. ఇవి సాయంత్రం పూట, ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బ్లూటంగ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా సీరోటైపులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది గొర్రెలలో చూస్తాము. మేకలతో పోలిస్తే గొర్రెలలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్లూకాయిడ్స్ అనే ఈ దోమలు కుట్టడం వల్ల వ్యాధి సోకిన పశువు నుంచి ఆరోగ్యకరమైన పశువుకి అనగా గొర్రెలలో ఇది సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు చూస్తే అధిక జ్వరము అనగా 40 నుంచి 42 డిగ్రీల జ్వరము, నీరసము, మేత తినకపోవడము, కళ్ళ నుండి నీళ్లు కారడము, ముక్కు నుంచి ద్రవం రావడము, అలాగే కొన్ని నోటి లక్షణాలు, నోటి లోపల ఎర్రబడటము, నాలుక కూడా వాచిపోతుంది. అలాగే ఈ నాలుక అనేది నీలం రంగులో కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని నీలి నాలుక వ్యాధి అంటారు. కాకపోతే అన్ని పశువులలో ఏవైతే ఈ వైరస్ ద్వారా ప్రభావితమయ్యాయో అన్ని కేసుల్లో ఇది ఉండదు, నీలి రంగు అనేది. నోట్లలో పుండ్లు కూడా అవుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు అధికంగా లాలజలం కారుతూ ఉంటుంది. ఇంకా వీటితో పాటు పెదవులు కూడా వాచిపోతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ముఖం కూడా వాచిపోతుంది. కొన్నిసార్లు కుంటుతూ నడుస్తూ ఉంటాయి. కాళ్ళ గిట్టల వద్ద వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలానే బలహీనంగా కనిపిస్తాయి. మేకల్లో ఇది చాలా స్వల్ప లక్షణాలతో కనిపిస్తుంది. వీటిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే జ్వరము, అలాగే లాలజలం కారడము, అలాగే నోట్లో పుండ్లు, నాలుక అనేది నీలిరంగులో మారడము. శవపరీక్షలో అంటే పోస్ట్ మార్టంలో మనము చూస్తే ఊపిరితిత్తులు వాచిపోయి ఉండడము, అలాగే గుండె కండరాలపై రక్తస్రావాలు, అలాగే కండరాల నష్టము కూడా చూడవచ్చు. దీన్ని నిర్ధారించడానికి క్షేత్రస్థాయిలో ఈ లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. అలాగే ప్రయోగశాలల్లో మీకైతే ఏమైనా ఆ క్షేత్రస్థాయిలో లక్షణాలను బట్టి గుర్తించలేని పరిస్థితుల్లో ఆ శాంపుల్లు అంటే వాటి నుంచి సేకరించిన లాలజలాన్ని జిల్లా పశువైద్యాధికారి లేకపోతే ల్యాబొరేటరీస్ ఉంటాయి, వాటితో

పాటు రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో కనుక ఇస్తే వాళ్ళు వీటిని టెస్ట్ చేసి అవి నిజంగా దానివల్ల వచ్చిన వ్యాధి కాదా అనేది పరీక్షిస్తారు. అవి ప్రయోగశాలలో చేసే పరీక్షలు, అవి ఎలైసా, పీసీఆర్ అలాంటి పరీక్షలు ఉంటాయి. దీనికోసం చికిత్స, ఈ వ్యాధికి ప్రత్యేక యాంటీవైరల్ మందు అనేది లేదు, కాకపోతే సహాయక చికిత్సలు చేయవచ్చు. ముందుగా జ్వరం తగ్గించేందుకు మందులు వాడాలి. అలాగే నొప్పి తీవ్రంగా ఉంటే నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్. ఇది ఏం చేస్తుందంటే ద్వితీయ బ్యాక్టీరియా సంక్రమణ నివారణకు ఉపయోగిస్తాము. అలాగే ద్రవ చికిత్స అంటే గ్లూకోజ్, సలైన్లు ఎక్కియడము, ఎందుకంటే అవి మేత మేయడము, నీళ్లు తాగడం అలాంటివి అవ్వవు, ఎందుకంటే నోట్లో పుండ్లు అవ్వడం వల్ల అది మేత మేయడం కష్టంగా అవుతుంది. వీటితో పాటు విటమిన్ బి కాంప్లెక్స్, ఖనిజ మిశ్రమాలు, మినరల్ మిక్చర్ అంటాము అది, అలాగే మెత్తని ఆహారం అనగా జావ, అంబలి అలాంటివి తినిపించడం, తాగిపించడం వల్ల దానికి కొంతమేర శక్తి సమకూరుతుంది. దీనిని ఏ విధంగా నివారించాలి అంటే ముందుగా ఆ కిలుకైడ్స్ అనే దోమల నియంత్రణ చేపట్టాలి. వాటి కోసము పురుగు మందులు పిచికారీ చేయాలి. జంతువులపై కూడా స్వల్ప మోతాదులో ఇన్సెక్టిసైడ్ పోరాన్ అనేది ఉపయోగించాలి. పశువు దొడ్డికి దగ్గరలో నిల్వ నీరు తొలగించాలి. రాత్రిపూట వీలైతే దోమతెర లేకపోతే జాలీలు ఉపయోగించడం వల్ల ఆ పశువులని, ఆ గొర్రెలని ఈ దోమలు కుట్టడం నుంచి మనము కాపాడవచ్చు. అలాగే వీటికి టీకాలు ఉన్నాయి. స్థానికంగా ప్రబలిన ఈ వ్యాధికి టీకాలు వేయించాలి. ప్రమాద ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం టీకాలు వేయించడం మంచిది. రోగం వచ్చిన తర్వాత దానికి నివారణ ఒకటే మార్గము, అది రాకుండా ప్రతి సంవత్సరము టీకాలు వేయిస్తే మనకు అనేది అది రాకుండా ఉంటుంది. వీటితో పాటు కొన్ని యాజమాన్య చర్యలు తీసుకోవడం మంచిది. వాటిలో ఏమైనా లక్షణాలు కనిపించినట్టు అనిపిస్తే ఆ జంతువుని, ఆ పశువుని వేరుగా ఉంచాలి. కొత్త జంతువులను కొనుగోలు చేసినప్పుడు కొంతకాలము పరిశీలించాలి, దీన్ని క్వారంటైన్ అంటాము. ఎందుకంటే దానికి ఏవైనా రోగాలు ఉంటే ఆ లక్షణాలు బయటపడడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అలాంటి వాటిని మందలో కలపకుండా కొంచెం దూరంగా ఉంచి కొన్ని రోజుల తర్వాత, ఒక 2 వారాల తర్వాత వాటిని మందలో కలపాలి. పశువుల షెడ్లను శుభ్రంగా ఉంచాలి. ఈ రోగము ముఖ్యంగా ఆర్థిక నష్టం కలిగిస్తుంది. ఏ విధంగా అంటే గొర్రెలు మరణాలు, బరువు తగ్గిపోవడము, అలాగే ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల్లో నాణ్యత తగ్గిపోవడము, పాలు ఉత్పత్తి తగ్గిపోవడం, వాటి పిల్లలకి పాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఉండవు, సంతానోత్పత్తి సమస్యలు, అలాగే వ్యాపార పరిమితులు. భారతదేశంలో ఈ నీలినాలిక వ్యాధి అనేది అనేక రాష్ట్రాల్లో నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాధి వర్షాకాలము మరియు వర్షాల అనంతరము ఈ కిలుకైడ్స్ అనే దోమలు సంఖ్య పెరగడం వల్ల వ్యాధి వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో వర్షాకాలం తర్వాత ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ దోమల సంఖ్యను, ఆ దోమలు వ్యాప్తిని తగ్గించాలి. నీలినాలుక వ్యాధి గొర్రెల పరిశ్రమకు ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. సమయానికి గుర్తించడము, ఈగల దోమల నియంత్రణ, టీకాలు వేయించడము మరియు సరైన పశు యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అలాగే మీరేమైనా లక్షణాలు చూసినట్లయితే మీ గొర్రెల్లో దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి తగిన చికిత్సలు చేయించడం అవసరం. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాము. దీనిని కొన్ని చోట్ల నోరు కాళ్ళ వ్యాధి అని కూడా అంటారు. ఇది పశువులలో అత్యంత అంటు వ్యాధులలో ఒకటి. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి వల్ల పశువుల ఉత్పాదకత తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గుతుంది మరియు రైతులకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది. వ్యాధికి గల కారణము ఇది FMD అనే వైరస్. దీంట్లో 7 రకాలున్నాయి. అందులో మన భారతదేశంలో 4 రకాలు గుర్తించబడ్డాయి. ఇది ఏ జంతువులకు ఎక్కువగా వస్తుందంటే ఆవులు, గేదెలు, గొర్రెలు,

మేకలు, పందులు అలాంటి సాధు జంతువుల్లో ఎక్కువగా వస్తుంది. ఇది వ్యాప్తి విధానము బాధిత జంతువుల్లో ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల లాలాజలము, పాలు, మలము, మూత్రము కలిసిన నీరు మేత ద్వారా రైతుల బట్టలు, చెప్పులు, ఏదైనా వాహనాలు కానీ పరికరాలు కానీ వాటి ద్వారా వ్యాప్తిస్తుంది. గాలి ద్వారా కూడా కొంత దూరం వరకు వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు పెద్ద పశువుల్లోకి వచ్చేసరికి జ్వరము అధికంగా ఉంటుంది. అనగా 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉంటుంది. నోటి లోపల నీటి పొక్కులు, నాలుక, చిగుళ్ళు, పెదవులపై గాయాలు, అధిక లాలాజలం కారడము, మేత తినకపోవడము, కుంటుతూ నడవడము, గిట్టల మధ్యల గాయాలు, పాల ఉత్పత్తి అనేది ఒక్కసారిగా తగ్గిపోవడము అనేది చూస్తాము. అలాగే దూడల్లోకి వచ్చేసరికి గుండె కండరాలపై ప్రభావం చూపిస్తుంది. దీని వలన దూడలు ఆకస్మికంగా మరణిస్తాయి. నిర్ధారణ వచ్చేసరికి లక్షణాలు ఆధారంగా నిర్ధారించాలి, లేదా దగ్గరలో ఉన్న పశువైద్యాధికారికి చూయించి నిర్ధారించుకోవచ్చు. అప్పటికీను ఏమైనా నిర్ధారణ కాకపోతే దాని శాంపుల్ జిల్లా పశువైద్యాధికారికి లేదా పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాటిని ఎలైసా టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు ద్వారా దాన్ని గుర్తిస్తాము. దీనికి చికిత్స, ఈ వైరస్కి ప్రత్యేక వైరస్ నిరోధక ఔషధం అనేది లేదు, సహాయక చికిత్సలు మాత్రం చేయించవచ్చు. జ్వరం నివారణ మందులు, నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ అనగా ద్వితీయ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు నియంత్రించడానికి, అలాగే నోటి గాయాలకు యాంటీసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచడం, అలాగే ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్ ద్రావణాన్ని నోటికి కాళ్ళ మీద అయిన పుండ్లని కడగడానికి వాడాల్సి వస్తుంది. వీటితో పాటు పశువు ఏమి తినని పరిస్థితుల్లో మనము అంబలి చేసి దాన్ని ఆ పశువుకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే శుభ్రమైన నీరు అందించాల్సి వస్తుంది. నివారణకు వస్తే సమయానికి టీకాలు వేయించాలి. కొత్తగా కొనుగోలు చేసిన పశువులను 2 నుంచి 3 వారాలు విడిగా ఉంచాలి. అనారోగ్య పశువులను వెంటనే వేరు చేయాలి. పశువుల షెడ్ను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. అలాగే పశువుల రాకపోకలను నియంత్రించాలి. ఈ టీకా కార్యక్రమము భారతదేశంలో మొదటి డోసు ఎక్కువగా ఈ 4 నెలల వయస్సు వచ్చిన గొర్రెల్లో, మేకల్లో, దూడల్లో ఇస్తాము. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, అనగా 2 సార్లు ఈ టీకాను వేయిస్తాము. దీనివల్ల ఆర్థిక నష్టము అనగా పాల ఉత్పత్తి తగ్గిపోవడము, బరువు తగ్గడము, సంతానోత్పత్తి సమస్యలు, చికిత్స ఖర్చులు పెరగడము, దేశీయ అంతర్జాతీయ పశు ఉత్పత్తుల వ్యాపారంపై ప్రభావం చూపిస్తాయి. రైతులు ముఖ్యంగా ఆచరించవలసిన పద్ధతులు, మీరు గనక జ్వరము లేదా నోటి గాయాలు కనిపించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించండి. అనారోగ్య పశువులను వేరుగా ఉంచండి. షెడ్డును శుభ్రం చేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి టీకా వేయించండి. పరికరాలు కానీ, వాహనాలు కానీ, చెప్పులు కానీ క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రం చేస్తే ఈ వ్యాధి అనేది వ్యాప్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇది నోరు కాళ్ళ వ్యాధి లేదా గాలుకుంటు వ్యాధి అనేది చెప్పబడిన ఈ పశువుల్లో జ్వరము, నోటి పొక్కులు, కుంటడము, పాల ఉత్పత్తి తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలతో గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే సహాయక చికిత్స కోసము పశు వైద్యాధికారిని సంప్రదించి, అలాగే 6 నెలలకు ఒకసారి టీకా, వాటితో పాటు పరిశుభ్రత, బాధిత జంతువులను వేరు చేయడము అనేది పాటిస్తే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.

నుంచి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారం కారున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ఈరోజు రాత్రి గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:00 ఈరోజు రాత్రి అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వాతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో స్వాతంత్ర్యం శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో మాతృవందనం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు, 7:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగారావు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం గారి నాదస్వరం ప్రసారమవుతుంది. 10:30 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన శ్రీ జి మురళీధరరావు గారు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు. 11:03 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో జయంతి ఉప్పాల, అనిరుద్ధ్ జోషి గారిల సరదా ముచ్చట్లు ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో విషపురుకు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం, 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం,

6:50 వ్యవసాయ సూచనలు, 7:15 కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి శాస్త్రవేత్త హెడ్ వి కృష్ణవేణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డాక్టర్ వీరన్న బుక్య. 8:10 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ ప్రసారమవుతుంది. 9:30 గౌరవనీయులు భారత ప్రధాని. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: times. In Orissa, 2 days of incessant rain have triggered a fresh flood threat in the northern parts of the state, with several rivers swelling rapidly and crossing danger levels. Our correspondent reports the flood situation is grim in several parts of northern Orissa. Flood water is spreading into low-lying areas, roads are submerged, and swollen rivers are cutting off connectivity. Meanwhile, IMD has issued an orange alert for heavy to very heavy rain today in Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Jharkhand, Uttar Pradesh and Uttarakhand. Heavy rain is also likely in northern states including Delhi, West Madhya Pradesh, Madhya Maharashtra, Vidarbha, Odisha, among others. And that is the end of this news bulletin.
1: Akashvani Prantiya Vartalu Venemundu Vanicha Prakatana.
2: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో సదస్సు నిర్వహించనున్నారు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. క్యూర్ పరిధిలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. సమావేశానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
1: కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు 15 ఆగస్టు నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వారిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు.
0: దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ప్రతి భారతీయుడు చేతిలో జెండా పట్టుకుని తిరంగా యాత్రలో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్ధిని అడ్డుకునే దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడే శక్తులను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాత్రకు వచ్చిన వారిలో అత్యధికులు జంజీలే కనిపిస్తున్నారని, దేశ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకుని వారు నడిచారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా దేశ సమగ్ర

0: భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, కె కేశవరావు హాజరయ్యారు. దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని ఎంపీ డికే అరుణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ,
1: రేపు 15 ఆగస్టు 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటింటిపై భారతీయ జెండాను ఎగరవేసి దేశ సమగ్రతను చాటుతూ మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచాన్నంతా కూడా చాటుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి.
0: తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో తిరంగా యాత్రల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ,
2: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని, భాష గాని, వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 37 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు, జిల్లా మండల పరిషత్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం

0: అవసరం లేదని, ఎరువుల కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 11 గ్రామాల్లో భూభారతి భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో 3 గ్రామాల చొప్పున, అలాగే మోడ్చింతలపల్లి, శామరిపేట మండలాల్లో ఒక్కో గ్రామంలో ఈ రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపదీ ముర్ముః అశీతితమ స్వతంత్రతా దివసస్య పూర్వ సంధ్యాయాం అద్య రాష్ట్రం సంబోధయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః దిల్ల్యాః రక్తదుర్గాత్ స్వాతంత్ర్య దివసావసరే రాష్ట్రస్య నేతృత్వం కరిష్యతి. అద్య విభజన విభీషికా స్మరణ దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి, గృహమంత్రి, రక్షామంత్రి చ విభజనస్య సమయే ప్రాణత్యాగం కృతవద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పయంతి. భూకంపానంతరం సహాయోద్ధారార్థం క్రియమాణాన్ ప్రయత్నాన్ సమర్థనాయ భారతం కొలంబియా దేశం ప్రతి 20 మెట్రిక్ టన్మితం సహాయ సామగ్రీణాం ప్రథమం ఖండం ప్రేషయతి. అపి చ అద్య ఛత్తీస్గఢ రాజ్యే పూర్వీమధ్యప్రదేశే హిమాచల ప్రదేశే ఝారఖండే ఉత్తరప్రదేశే ఉత్తరాఖండే చ అత్యధిక వృష్టేః సంచేతనా ప్రసారితా అస్తి. అథ వార్తాః విస్తరేణ. అశీతితమే స్వతంత్రతా దివసావసరే అద్య రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః రాష్ట్రాయ స్వకీయం సందేశం ప్రదాశ్యతి. రాష్ట్రపతేః ఇతత్ సంబోధనం సాయం 7 ఆకాశవాణ్యాః సమగ్రే రాష్ట్రీయ సంజాలే ప్రసారయిష్యతే. ఏతదతిరిచ్య దూరదర్శనస్య సర్వాసు వాహినీషు ప్రథమం హిందీభాషాయాం తతః ఆంగ్లభాషాయాం చ అస్య ప్రసారణం భవిష్యతి. దూరదర్శనే హిందీ ఆంగ్లరూపయోః ప్రసారణాత్ పరం అస్య క్షేత్రీయ భాషాసంస్కరణాని దూరదర్శనస్య క్షేత్రీయ వాహినీషు ప్రసారయిష్యంతే. అవధేయమిదం యత్ ఆకాశవాణ్యా అపి సంబోధనస్య క్షేత్రీయ భాషాసంస్కరణాని రాత్రౌ 9:30 స్వకీయేషు క్షేత్రీయ ప్రసారణ కేంద్రేషు ప్రసార్యతే. శ్వః రాష్ట్రే అశీతితమః స్వతంత్రతా దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాః రక్తదుర్గాత్ ఉత్సవస్య నేతృత్వం విధాస్యతి. భారతీయ వాయుసేనాయాః MI-17 ఇతి ద్వే ఉదగ్ర విమానయానే అస్మిన్ స్థలే పుష్పవృష్టిం కరిష్యతః. రాష్ట్రధ్వజారోహణం 1 గన్ సాల్యూట్ ఇత్యనేన సహ భవిష్యతి. పుష్పవృష్టేః అనంతరం ప్రధానమంత్రి రక్తదుర్గస్య ప్రాకారాత్ రాష్ట్రం అభిసంబోధయిష్యతి. అయం భవ్యోత్సవః రాష్ట్రీయగీతస్య వందేమాతరం ఇత్యస్య 1500 చిరస్థాయి పరంపరాయాః స్మరణార్థం 47,000-2000 వికసిత భారతం ప్రతి భారతస్య యాత్రాం అగ్రే నేతుం యువశక్తేః ఊర్జాయాః ఆకాంక్షాయాః మహత్వపూర్ణయోగదానస్య చ ఉత్సవార్థం నిర్ధారితః అస్తి. ప్రథమవారం రక్తదుర్గస్య ఉత్సవేషు వందేమాతరం ఇత్యస్య గాయనం భవిష్యతి. దిల్లీనగరస్య రక్తదుర్గస్య అశీతితమ స్వతంత్రతా దివసస్య సమారోహే సమ్మిళితుం సర్వకారేణ దిల్లీ NCR క్షేత్రాత్ ప్రధానమంత్రీ విశ్వకర్మా యోజనాయాః 100 యావత్ లాభార్థయః విశిష్టాతిథిరూపేణ ఆమంత్రితాః. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమ మంత్రాలయః సూచితవాన్ యత్ లాభార్థిభ్యః తేషాం సమ్మానాయ ప్రశంసాయై చ ప్రతీకత్వేన స్మృతిచిహ్నాని అపి ప్రదీయంతే. తదనంతరం అద్య MSME మంత్రాలయస్య అధికారిభిః సహ సంవాదోపి భవిష్యతి. స్వతంత్రతా దివసావసరే దిల్లీ మెట్రో సేవాః సర్వేషాం కృతే అంతిమస్థానకేభ్యః ప్రాతః 4:00 ఏవ ప్రారప్స్యంతే. दिल्ली मेट्रो निगमेन निगदितं यत् एषः निर्णयः स्वतंत्रता दिवस समारोहे सहभागितायै आगच्छतां विशेषातिथीनां

0: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి పురాయుస్త కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
2: ఇప్పుడు మీరు బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం పర్యావరణ సమస్యలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ మేరీ సునంద వివరిస్తారు.
3: ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎన్విరానర్ అనే ఫ్రెంచి పదం నుండి ఆవిర్భవించింది. దీనికి అర్థము చుట్టుకొని ఉండుట లేదా చుట్టూ ఆవరించి ఉండుట. మనం చాలాసార్లు ప్రకృతి పరిసరాలు అని అంటుంటాము కదా. అయితే ప్రకృతి పరిసరాలు పర్యావరణము అన్నీయూ ఒకటే భావనను తెలుపుతాయి. ప్రకృతిలో ఏం చూస్తాము మనము? ప్రకృతి ఏం కలిగి ఉన్నది? అయితే మనకు తెలిసిన విషయాలే ప్రకృతి కలిగి ఉన్నది. అవి ఏవనగా నీరు, గాలి, నేల, ఇతర జీవ రాశి. ఈ విధంగా పర్యావరణం అంటే మానవుని చుట్టూ ఉన్న జీవ మరియు నిర్జీవ పరిసరాలు. మానవుడు నాలుగు గోడల మధ్య ఉన్న, ఇంట బయట ఉన్న, అతను పరిసరాల్లోని జీవ మరియు నిర్జీవ వస్తువులతో కలిసి ఉంటాడు, సంబంధం కూడా కలిసి చేస్తూ ఉంటాడు. పురాతన కాలం నుంచి మానవుడు పరిసరాల్లోని లభ్యమవుతున్న కలప, గాలి, నీరు, ఉష్ణోగ్రత, వెలుతురు వాటితో సహజీవనం చేస్తూ ఉన్నాడు. సామాజికంగా, భౌతికంగా దానిమీద ఆధారి పడ్డాడు. ఇప్పుడు కూడా ఆధారపడి ఉన్నాడు. సామాజిక అభివృద్ధి పేరుతో ప్రకృతిలోని పర్యావరణం మానవుని అవసరాలను తీరుస్తూ క్రమేపీ దెబ్బతింటూ వస్తుంది. దీనిని మనమే కాపాడాలి లేదా మానవుని మనుగడ కష్టమై పోతుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అది అంతర్జాతీయ సంస్థ, పర్యావరణ పరిరక్షణలో భాగమై పోయింది. 1972 స్టాక్హోమ్లో మానవ పర్యావరణం అనే అంశంపై అతిపెద్ద సమావేశం జరిగింది. దాని ద్వారా మనకు పర్యావరణ విద్య అందుబాటులోకి వచ్చింది. తద్వారా బీఈడీ, డిఈడీ ప్రోగ్రామ్ సిలబస్లో ఇది చేర్చబడింది. పాఠశాల విద్యా సిలబస్లో కూడా భాగమై పోయినది. ఈ యొక్క సదస్సు 5 జూన్ 1972 నుంచి 16 జూన్ వరకు సాగింది. అందుకనే మనము ప్రతి సంవత్సరము 5 జూన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటూ ఉంటాము. అయితే దానికి ఏంటి అంటే థీమ్ కూడా నిర్ణయిస్తారు. 2020 ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ అన్నది ఇంగ్లీష్లో ఉంది, నేను చదువుతాను. ద టైమ్ ఫర్ నేచర్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇట్స్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ లైఫ్ ఆన్ అర్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇప్పుడు మనము పర్యావరణ పరిధిని చూద్దాము. పర్యావరణ పరిధి అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది అంటే అన్ని దేశాలు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న దేశాలే కదా. ఈ ప్రపంచ దేశాలు, ప్రకృతి ప్రపంచ దేశాల చుట్టూ ఆవరించి ఉన్నది. ప్రపంచంలో ఉన్న దేశాలు పర్యావరణాన్ని తమ వంతుగా వినియోగించుకుంటూ ఉన్నవి. దీంట్లో ఉన్న భాగాలేంటో మనం చూద్దాము. ఒకటేంటంటే అట్మాస్ఫియర్, అది భూతలం నుంచి 100 కిలోమీటర్లకి పైకి పోతూ ఉంటే వస్తున్నది అట్మాస్ఫియర్. దాంట్లో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ఉంటాయి. హైడ్రోస్ఫియర్ అంటే ఆ సముద్రాల్లో ఉన్న నీటి యొక్క శాతము, చిన్న చిన్న కుంటలు, ఆ తర్వాత నదుల్లో ఉన్న నీటి శాతము. లిథోస్ఫియర్ అంటే ఆర్త్కి పైన ఉన్న, ఏదైతే మనకు గరుకుగా కనిపిస్తూ ఉంటుంది కదా, కొండలు, గుట్టలు, ఇంకా పెద్ద పెద్ద గుట్టలు కూడా. అయితే ఎవరెస్ట్ యొక్క శిఖరం ఎంత? 88 కదా. అది కూడా మన ప్రకృతిలో, పర్యావరణంలో భాగమే. అదేవిధంగా చైనా యొక్క గోడ ఎంత? 21,196 కిలోమీటర్లు. అది కూడా ఈ యొక్క పర్యావరణంలో భాగమే. మనము బయోస్ఫియర్ చూద్దాము. బయోస్ఫియర్ అన్నది అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ ది కలుపుకొని బయోస్ఫియర్ ఉంటుంది. ఈ విధంగా పర్యావరణం అన్నది కనిపించని పరిధిని కలిగి ఉన్నది. ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే పర్యావరణ సమస్యలను చూద్దాము. ఇవన్నీ మీకు తెలిసినవే. ముఖ్యంగా మీరు పరీక్షలు రాసేటప్పుడు మీకు దీంట్లో నుంచి ఒక 2-3 ఖచ్చితమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చివరిలో నేను 2019

తొమ్మిదిలో చెప్పిన వచ్చిన క్వశ్చన్స్ కూడా రిపీట్ చేస్తాను. క్రీస్తు శకం ఆరంభం నాటికి జనాభా 25 కోట్లు. ఆ తర్వాత జనాభా పెరుగుతూ వస్తుంది. సహజ వనరులు మరియు జనాభా ఈ రెండు కూడా సరియైన నిష్పత్తిలో ఉండాలి. అప్పుడే అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పుడు ప్రపంచ జనాభా 7.125 బిలియన్లు కాగా భారతదేశ జనాభా 130 కోట్లకు పెరిగిపోయింది. ప్రపంచ జనాభాలో భారతదేశము 2వ స్థానంలో ఉంది. అయితే చైనా మాత్రము 1వ స్థానంలో ఉంది. ఇతర దేశాల్లో ఎక్కువ జనాభాను కలిగి ఉన్నవి ఏవి అనంటే యుఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా ఇవన్నీ అన్నమాట. ఈ దేశాలు కూడా ఏం చేస్తున్నాయి, పర్యావరణాన్ని సమానంగా ఉపయోగించుకుంటూ ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నది. భారతదేశంలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మానవులు పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. నీరు, ఆహారం, వస్త్రాలు, నివాస స్థలం ఎక్కువ మోతాదులో కావాల్సి వస్తుంది. ప్రజలు నివసించటానికి నివాసం కావాలి. అడవులు ఉన్న స్థలాలను నరికి ఇళ్లు నిర్మిస్తూ ఉన్నారు. చెట్టు లేకపోతే నష్టం మనకు తెలుసు. పెరుగుతున్న జనాభాకి ఆహార ఉత్పత్తి కూడా పెంచాలి. అడవులను నరికి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఎక్కువ పంటకై కీటక సంహారక మందులు వాడుతున్నారు. అడవులను నరికేస్తే వర్షాలు తగ్గి నీటి కొరత ద్వారా వాతావరణం కాలుష్యం ఇతర విధాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్న జనాభా కొద్ది కూడా మనకు ఇంకో ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. అదేంటంటే పట్టణీకరణ, నగరీకరణ. దానినే అర్బనైజేషన్ అని అంటాం. ప్రతి దేశంలోనూ పల్లెలు, పట్టణాలు ఉంటాయి కదా. పట్టణాలలో ఉంటున్న వారి శాతము 32 అనుకుందాము. అయితే మిగతా 68% ప్రజలు పల్లెల్లో నివసిస్తున్నారు. పల్లెల్లో నివసిస్తున్న వారి అవసరతలు విద్య, వైద్య, వినోదం సంబంధించినవి సరిగ్గా లేకపోవటంతో వారు పట్టణాలకు వలస వస్తున్నారు. ఎక్కువ ఖర్చుతో ఉన్న నివాసాలు లేక తక్కువ ధరతో ఉన్న నివాసాలలో ఉంటున్న వారికి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇలాంటి స్థలాలలో పరిశుభ్రత చాలా తక్కువ. దీనివల్ల మనుషులకు రోగాలు, వాతావరణంలో దుమ్ము, ధూళి చేరి భూతాపం పెరుగుతుంది. రోడ్డు పక్కనే ఉండే హోటల్స్, టిఫిన్ సెంటర్లు, బండి కొట్లు తక్కువ ధరలో ఆహారము అమ్ముతూ ఉన్నారు. కాని వ్యర్థ పదార్థాలు మురుగునీటిలో చేరి తీవ్రమైన పరిసరాల కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. వాహనాల వలన కలిగే ధ్వని కాలుష్యం వలన ఎక్కువ దుష్ఫలితాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా యొక్క పట్టణీకరణ అన్నది పెద్ద సమస్యగా, పర్యావరణ సమస్యగా మారింది. ఇంకో సమస్యను మనము చూద్దాం. ఇంకో సమస్య ఏంటి అంటే అది పేదరికం. కనీస అవసరాలైన ఆహారం, నివాసం, దుస్తులు తమ కొరకు సాధించలేని పరిస్థితిని పేదరికం అని అంటాము. వీరు రోడ్డు ప్రక్కన నివసిస్తారు. నీరు, కలప ఫ్రీగా తీసుకుంటూ ఉంటారు. మురికి వాడలలో ఉంటూ సరియైన పరిశుభ్రతను పాటించకపోవటం వలన రోగాలను బారి పడే అవకాశము ఉంది. బారిన కూడా పడుతూ ఉన్నారు. సహజ వనరులను సరిగ్గా వినియోగించుకోకుండా ఉండటం వలన పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీరికి విద్య లభించకపోవటం వలన అజ్ఞానం, మూఢనమ్మకాలు అనునవి ఇంకా వారిలో ఉన్నాయి. జీవావరణం సమతుల్యత కోల్పోతుంది. వాతావరణం సమతుల్యత కోల్పోతుంది. పారిశుద్ధ్యం కరువై రోగ కారక క్రిములు త్వరగా వృద్ధి చెంది వివిధ రకాల రోగాలకు దారితీస్తున్నాయి. ఈ విధంగా నీటి, వాయు, ధ్వని కాలుష్యాలు కూడా చిన్నగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే అడవుల నరికి వేత. పర్యావరణంలో భాగమైన అడవులు అన్ని దేశాల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి పునాదులు లాంటివి. విభిన్న రకాల ప్రాణులు అడవులలో పుట్టి పెరుగుతూ ఉంటాయి. భూ విస్తీర్ణంలో అడవులు 1/3 ఉండాలి. అన్ని దేశాలలో కూడా ఇదే విధంగా నిష్పత్తి ఉంటూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి అన్నది సమానంగా ఉంటుంది. అడవుల నుంచి మనకు ఆహారం, పశువుల మేత, కలప, వంట చెరకు, ఔషధ మూలికలు లభ్యమవుతూ ఉన్నాయి. వాతావరణ మార్పులను క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి. భూసారాన్ని, భూమి కోతను అరికడతాయి. వాతావరణంలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల నిష్పత్తి తలక్రిందులు అవుతూ ఉంటుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిణామం పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రభావానికి దారితీస్తుంది. ఈ విధంగా మనకు పర్యావరణం అన్నది మనతో ఉంటున్న ఒక అంశంలాగా మనం భావిస్తున్న సమయంలో
సరిగా సద్వినియోగం

0: యోగం చేసుకోకపోతే దీనికి చాలా సమస్యలు వచ్చే అవకాశము ఉంది అన్నమాట. కానీ దీనికి నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి, దాన్ని నేను మీకు క్షుణ్ణంగా చెప్తాను. ప్రజల్లో చైతన్యం తేవాలి, అంటే అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు కూడా అవగాహన కల్పించాలి, చెట్ల ప్రయోజనాలను తెలియచేయాలి, పల్లెలలో నివసిస్తున్న ప్రజలను స్వయం పోషకులుగా తీర్చిదిద్దాలి, పట్టణాలకు వలసలను తగ్గించాలి, సిటీలలో పారిశుద్ధ్యాన్ని బాగా ఎక్కువగా పెంచాలి. పేదరికం నిర్మూలనము ప్రజలది, ఆ తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ విధంగా మనము ఇవి చేసుకున్నప్పుడు, ఇవి గ్రహించినప్పుడు ఏమవుతుందంటే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క మానవుని యొక్క బాధ్యతగా భావించే అవకాశము ఉంది. అడవుల నరికివేత కూడా ఒక పర్యావరణ సమస్యగా మారింది. అడవుల నరికివేత అంటే ఏంటి మనము చూద్దాము. జీవరాశుల పోషణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు అడవులు ప్రకృతిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్లను సమతుల్య పరచుటలో మొక్కలు ప్రముఖ పాత్రను పోషించుచూ ఉన్నవి. అట్టి మొక్కలను, వృక్షములను, అడవులను నిర్దాక్షిణ్యంగా, విచక్షణ రహితంగా తొలగించటాన్నే అడవుల నరికివేత అని అంటారు. 1980 అడవుల సంరక్షణ చట్టం ప్రవేశపెట్టి అడవులను నిర్మించుటకు ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాలి. అధిక జనాభా, ఆహార పదార్థాల కొరత, గృహ నిర్మాణాలకు కలప, పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పటానికి అడవుల నిర్మూలన పరిపాటి అయినది. అడవులను నరకటంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగి అధిక వాతావరణ ఉష్ణోగ్రత వల్ల మంచు పర్వతాల్లో కరిగి లోతట్టు ప్రాంతాలు జలమయిపోతా ఉన్నాయి. అయితే ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్టు కూడా కారణమవుతా ఉంది. వరదల మూలంగా సారవంతమైన భూమి కొట్టుకొనిపోయి నిస్సారంగా మారుతుంది. అడవులను నిర్మూలించటం వల్ల ముందు మొక్కలు లభించవు. అడవులను నరకటం వల్ల జీవావరణంలో సమతుల్యత, సమతాస్థుతి దెబ్బతినటం, వన్యమృగాల సంతతి తగ్గటమే కాక అంతరించిపోయే అవకాశము ఉంది. అయితే డియర్ స్టూడెంట్స్, 2019 మీకు అడిగిన ఒక ప్రశ్న ఉంది 5 మార్కులకి. అదేంటంటే ఓజోన్ పొర క్షీణత వలన కలిగే తీవ్ర పరిమాణాలను తెలుపుము అని. అయితే దీనికి మీకు స్టడీ మెటీరియల్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చెప్పిన దాంట్లో నుంచి కూడా కొన్ని విషయాలు మీరు దీంట్లో రాయొచ్చు. వాతావరణ కాలుష్య నివారణకు నీవు సూచించే కొన్ని పద్ధతులను తెలపండి అని కూడా అడిగారు. అయితే మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు స్టడీ మెటీరియల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చదివి మీరు యొక్క ఆన్సర్స్ ని ప్రిపేర్ చేసుకోగలరని నేను భావిస్తున్నాను. చదివింది ఏంటి అంటే పర్యావరణము సమస్యలు. పర్యావరణంకి ఉన్న సమస్యల్లో నేను 4 అంశాలు డిస్కస్ చేశాను. అవేంటంటే జనాభా పెరుగుదల, నగరీకరణ, పేదరికము, అడవులు నరికివేయుట లాంటివి ఉన్నాయి. ఇంకా మీకు స్టడీ మెటీరియల్లో మీరు చూసుకొని తగిన ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు పర్యావరణ సమస్యలు అనే పాఠం బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం డాక్టర్ మేరీ సునంద వివరించారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

0: విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం, చంటి సినిమాలో నుండి.

సినీగీతం విన్నారు. ఆకాశవాణి శ్రోతలకు ఒక గమనిక. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి 7 గంటలకు ఈరోజు రాత్రి రిలీజ్ అవుతున్న సందర్భంగా 7:05 ప్రసారం కావాల్సిన జాతీయ వార్తలు 8 గంటలకు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి

నమస్తే అండి, నా పేరు డాక్టర్ శైల. నేను కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అనంటే, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు. మామూలుగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పత్తి అనేది సాధారణ పద్ధతి ప్రకారం, అంటే డబ్బా పద్ధతి, లేదు అనంటే సాళ్లకి సాళ్లకి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల మాదిరిగా సాధారణంగా పత్తిని వేసుకొని పండిస్తూ ఉంటారు. కాకపోతే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడం ఏంటి అనంటే, ఒక ఎకరాకు మొక్కల సాంద్రతను పెంచి, అంటే సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య కేవలం 15 సెంటీమీటర్లు మాత్రమే. అదే సాధారణ పద్ధతిలో అయితే సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు యథావిధంగా ఉంటుంది, మొక్కకు మొక్కకు 60 సెంటీమీటర్లు. ఇక్కడ మొక్కల సాంద్రత పెంచినప్పుడు 15 సెంటీమీటర్లు పెట్టుకొని ఇలా మనము మొక్కల యొక్క సాంద్రతను పెంచుకొని సాగు చేసినట్లయితే ఇది అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం. అయితే దీంట్లో ఏంటి అనంటే, ఈ పద్ధతి అనేది సాధారణంగా ఎర్రచెల్క నీళ్ళు, తేలికపాటి నీళ్ళకు చాలా అనువైనటువంటి పద్ధతి. ఎవరైతే రైతులు వర్షాధారంగా పత్తిని పండిస్తారో అలాంటి రైతులకు, తేలికపాటి నీళ్ళలు ఉన్నటువంటి, ఎర్రచెల్క నీళ్ళలు కలిగి ఉన్నటువంటి రైతులకు చాలా అనువైనటువంటి పద్ధతిగా, మంచి ఒక నోవెల్ టెక్నాలజీగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగులో ఏవేవి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకుందాము. దీంట్లో ముందుగా మనం చెప్పుకున్నట్టు, విత్తేప్పుడు సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు మాత్రమే దూరం ఉండేట్టు చూసుకోవాలి. దీని ద్వారా ఏంటి అనంటే, సాధారణ పద్ధతిలో సుమారుగా మనకు ఎకరాకు 7500 మొక్కలు వస్తే, అదే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకు 27500 నుంచి 29500 మొక్కలు మనకు ఎకరానికి వస్తాయి. అంటే ఒక 3 రెట్లు, మనకు 3 సార్లు అవి మొక్కలు పెరిగినట్టు అనమాట ఎకరాకి. ఇలా మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే, మనకు విత్తన మోతాదు అనేది పెరుగుతుంది. మామూలుగా సాధారణ పద్ధతిలో 3 ప్యాకెట్లు పడితే, అదే అధిక సాంద్రత పద్ధతిలో మనకు 6 ప్యాకెట్ల వరకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు విత్తేప్పుడు విత్తన మోతాదు ఎక్కువ అవుతుంది, కొంత కూలీలు కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని మనకి న్యూమాటిక్ ప్లాంటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ న్యూమాటిక్ ప్లాంటర్స్ని మనకి స్పేసింగ్ని, విత్తే దూరాన్ని కనుక సెట్ చేసుకొని పెట్టుకుంటే, అవి ఈ ప్లాంటర్లు అవే విత్తుకుంటూ మనకు గంటలో 2 నుండి 3 ఎకరాలు చక్కగా మనము ఈ న్యూమాటిక్ ప్లాంటర్ల ద్వారా విత్తే అవకాశం ఉంటుంది. మనకు కూలీల కొరత అనేది, కూలీలకు అయ్యే ఖర్చు అనేది కూడా తగ్గించుకోవచ్చు, అట్లాగే సమయం కూడా చాలా తగ్గుతూ వస్తూ ఉంది. ఇది విత్తేప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు. అయితే విత్తిన తర్వాత శాకీయ దశలో, ఎప్పుడైతే పంట 40 రోజులు దశలో ఉన్నప్పుడు, మనము ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అనంటే, ఈ పద్ధతిలో మొక్క ఎత్తును పెంచకుండా చూసుకోవాలి. మొక్క ఎత్తు

0: వంద నుంచి 110 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగడానికి వీల్లేదు. ఇది ఎలా సాధ్యము అనంటే 45, 65 మరియు వర్షాన్ని బట్టి, వర్షాలు ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు 80 రోజులు. ఈ వ్యవధిలో పంట దశల్లో మనము చమత్కార్ అంటే మెపిక్వాట్ క్లోరైడ్ అనేటువంటి పెరుగుదల నియంత్రణ మందును 45-65 రోజుల్లో 80 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, అదే 80 రోజుల్లో 100 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే మనము పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటి అనంటే, పెరుగుదలను నియంత్రించడం వల్ల దిగుబడి ఏమైనా తగ్గుతుందా అనే అనుమానం వస్తుంది. అయితే దీనికి ముఖ్యంగా ఏంటి అనంటే, మనం పెరుగుదలను ఎప్పుడైతే నియంత్రిస్తామో భూమిలో ఉన్నటువంటి పోషకాలు, మనం అందించినటువంటి పోషకాలు పైపాటుగా భూమిలో ఆల్రెడీ ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో, పెరుగుదలకు కాకుండా కాయలు ఏర్పడడానికి, అలాగే కాయ సైజు పెరగడానికి, అదేవిధంగా ఒకే
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మరికొద్ది క్షణాల్లో.

ప్రిటీజ్ ఐ హంబ్లీ బౌ టు ఆల్ దోజ్ గ్రేట్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద భారత్ మాత హూజ్ ఐడియల్స్ గైడెడ్ అవర్ కంట్రీ టు ఇట్స్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ ప్రోగ్రెస్ దియర్ ఆఫ్టర్. టుడే ఆన్ ద 14th of August వీ అబ్జర్వ్ విభజన్ విభీషిక స్మృతి దివస్. వీ సోలెమ్లీ రిమెంబర్ దోజ్ లాక్స్ ఆఫ్ ఇండియన్స్ హూ లోస్ట్ దియర్ లైఫ్స్ ఇన్ ద వయలెన్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద పార్టీషన్ ఆర్ వీఆర్ ఫోర్స్ టు ఎండ్యూర్ ద ట్రాజెడీ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. లాక్స్ ఆఫ్ పీపుల్ హెడ్ టు బికమ్ రిఫ్యూజీస్ డ్యూ టు కమ్యూనల్ వయలెన్స్ అండ్ ఎండ్యూర్ ద హొరర్స్ ఆఫ్ పార్టీషన్. ఎట్ దే డిడ్ నాట్ గివ్ అప్ దియర్ ఐడెంటిటీ. ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ ఎలాంగ్ విత్ ద గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పార్టీషన్ వాజ్ ద ఎక్స్ట్రాడినరీ ఛాలెంజ్ ఆఫ్ యూనిఫైయింగ్ మోర్ దెన్ 550 ప్రిన్స్లీ స్టేట్స్ విత్ ఎ న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా. సర్దార్ పటేల్ పుట్ ఎన్ ఎండ్ టు ద సిస్టమ్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ టు అవర్ ఇండిపెండెంట్ డెమోక్రసీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ గ్రేట్ఫుల్ నేషన్ ఐ పే మై రెస్పెక్ట్ఫుల్ ట్రిబ్యూట్స్ టు ద సక్రెట్ మెమొరీ ఆఫ్ ద స్కల్ప్టర్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ మోడర్న్ ఇండియా లౌహపురుష్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. మై డియర్ ఫెలో సిటిజన్స్, ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్. ద స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ హెజ్ ఆల్వేజ్ బీన్ ఇన్హెరెంట్ ఇన్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ హుయిచ్ ఈజ్ ద క్రెడల్ ఆఫ్ డెమోక్రసీ. విత్ రిన్యూడ్ ఫిగర్ అవర్ ఫెలో సిటిజన్స్ ఆర్ ప్రమోటింగ్ ద సేమ్ ట్రెడిషన్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్. నేషనల్ క్యాంపెయిన్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. దిస్ ఈజ్ ఎన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఎలాంగ్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ ఎమంగ్ ద చెరిస్డ్ ఐడియల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. టుడే పీపుల్ ఫ్రమ్ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ మేకింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కంట్రిబ్యూషన్స్ ఇన్ మెనీ ఫీల్డ్స్. దిస్ స్ట్రెంథెన్స్ మై బిలీఫ్ దేట్ ఇన్ టుడేస్ భారత్ ఎవ్రీ వన్ కెన్ డ్రీమ్ బిగ్ అండ్ ఆల్సో రియలైజ్ సచ్ డ్రీమ్స్. అవర్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ లేస్ డౌన్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ద లెజిస్లేచర్ అండ్ ద జుడిషియరీ. గివింగ్ వాయిస్ టు ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఇన్ ద లెజిస్లేచర్. ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ పాలసీస్ దట్ సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇట్స్ పీపుల్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అసోసియేటెడ్ విత్ ద జుడిషియల్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ నో వన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ జస్టిస్ డ్యూ టు లాక్ ఆఫ్ రిసోర్సెస్. ఆల్ సిటిజన్స్ స్పెషల్లీ దోజ్ బిలాంగింగ్ టు డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ షుడ్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు టైమ్లీ జస్టిస్ విత్ డిగ్నిటీ. మై డియర్ ఫెలో సిటిజన్స్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎ లిటిల్ ఓవర్ ఎ డికేడ్ అవర్ కంట్రీ హెజ్ విట్నెస్డ్ రాపిడ్ అండ్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ పరిటీ టు హార్మోనైజింగ్ హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ న్యూమరస్ డికేడ్స్ ఓల్డ్ ఆబ్స్టాకల్స్ టు డెవలప్మెంట్. అవర్ కంట్రీ ఈజ్ సెలబ్రేటింగ్ ద 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా జ్యోతిబా ఫూలే. మహాత్మా ఫూలే అండ్ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే మేడ్ హిస్టరిక్ కంట్రిబ్యూషన్స్ టు సోషల్ జస్టిస్ ఎడ్యుకేషన్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఈక్వాలిటీ. ఫాలోయింగ్ దియర్ ఐడియల్స్ ద అప్లిప్మెంట్ ఆఫ్ ద డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ హెజ్ బీన్ గివెన్ ప్రయారిటీ ఎట్ ద నేషనల్ లెవెల్స్ డ్యూరింగ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. న్యూ స్టాండర్డ్స్ హెవ్ బీన్ సెట్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. మోర్ దెన్ 25 crore పీపుల్ హెవ్ బీన్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పోవర్టీ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. నియర్లీ 59 crore అకౌంట్ హోల్డర్స్ హెవ్ జాయిన్డ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. అవుట్ ఆఫ్ దిస్ మోర్ దెన్ 32 crore అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఉమెన్. ఫుడ్ సెక్యూరిటీ హెజ్ బీన్ ఎన్ష్యూర్డ్ ఫర్ మోర్ దెన్ 80 crore పీపుల్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ ఫ్రీ రాషన్స్. అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఫ్రీ హెల్త్ కేర్ కవరేజ్ ఆఫ్ అప్ టు 5 lakh rupees పర్ ఇయర్ హెజ్ బీన్ ప్రొవైడెడ్ టు 60 crore పీపుల్. కిసాన్ సమ్మాన్ నిధి అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ హెవ్ ప్రొవైడెడ్ సపోర్ట్ టు ఫార్మర్స్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్ సచ్ ఎజ్ ఫార్మింగ్ డైరీ పోల్ట్రీ ఫిషరీస్ అండ్ బీ కీపింగ్. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ బీఆర్ విట్నెస్ టు ద ఫ్యాక్ట్ దట్ డెవలప్మెంట్ రూటెడ్
in a strong sense of

0: On the eve of Independence Day, you were listening to Honorable President of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: एमआरपी यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: మేరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం 9:30 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా హుషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి

0: కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలకు నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం అంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహం నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ధి చేస్తుందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: హమారే దేశ్ మే విశ్వ కా సబ్సే బడా ఔర్ సబ్సే అచ్చా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వికసిత్ కియా గయా హై. గావ్ కి ఛోటీ ఛోటీ దుకానో మే తోథా రేహడీ పట్రీ పర్ భీ డిజిటల్ పేమెంట్స్ హో రహే హై. విశ్వ మే ఆధే సే అధిక్ రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్ మే హో రహే హై. హమారే దేశవాసియో ఔర్ సర్కార్ నే మిల్కర్ డిజిటల్ క్రాంతి కా ఉదాహరణ విశ్వ సముదాయ కే సామ్నే ప్రస్తుత్ కియా హై.
0: ఏక్ పేడ్ మా కే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలు సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం, వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు

0: దేశం అత్యంత వైభవోపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవాన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లా గణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, వినూత్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అమరవాణి సంస్కృత కార్యక్రమం వింటారు. యద్భావం తద్భవతి డాక్టర్ రాజశేఖర్ గట్టుగారి ప్రసంగం వింటారు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్దవిద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో గురుభ్యః శ్రోతృభ్యః సర్వేభ్యః సాదరం అభినందనం. యద్భావం తద్భవతి ఇతి అద్యతన వక్తవ్యాంశః. లోకే అతిప్రసిద్ధా ఇయం ఉక్తిః మన్యేహం. ఇదం చ వాక్యం వయం సర్వే యదా కదా యత్ర కుత్రాపి అశృణ్వం. అస్యాః అర్థః అస్తి యాదృశః తవ భావః చింతనం వా తాదృశమేవ ఘటతే, అథవా యథా చింతయతి మానవః తథైవ సః జాయతే ఇతి. ఇయం వస్తుతః కస్యాశ్చిత్ ఏకస్యాః ఏవ మూలసంహితాయాః సాక్షాత్ శ్లోకాంశః న భూత్వా ఏకా లఘ్వీ లోక ప్రసిద్ధా సూక్తిః న్యాయో వా వర్తతే. యద్యపి ఆధునికే తాత్విక విమర్శేషు ఇయం స్వతంత్ర భాష్యోక్తిః ఇవ ఆద్రియతే, తథాపి ఇయం గంభీరస్య వైదిక ఔపనిషదిక దర్శనస్య సారభూతం సంక్షేపరూపం ప్రకటీకరోతి. యది వయం అస్యాః ఉక్తేః తాత్వికమూలం గవేషయామః తర్హి ఇయం కాసుచిత్ ప్రామాణికాసు ప్రాచీనాసు జ్ఞానధారాసు ప్రతిష్ఠితా దృశ్యతే. యథా ఛాందోగ్యోపనిషది అయం మూల సిద్ధాంతః ప్రతిపాదితః యత్ మనుష్యస్య సంకల్ప ఏవ తస్య జీవనం రూపయతి ఇతి. యథాకృతిర్ అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి సకృతం కుర్వీత. నామ యాదృశః సంకల్పవాన్ అథవా భావవాన్ అస్మిన్ లోకే పురుషః భవతి తాదృశ ఏవ అస్మాత్ శరీరాత్ మృత్వా అథవా పరలోకే భవతి, అతః సహ మనుష్యః శ్రేష్ఠ సంకల్పం కుర్వీత ఇతి అస్య అర్థః. శ్రీమద్భగవద్గీతాయామపి భావస్య ప్రాధాన్యం శ్రీకృష్ణః అత్ర వర్ణయతి యత్ అంతకాలే యాదృశః భావః చిత్తే అవతిష్ఠతే తాదృశీ ఏవ జీవస్య గతిః భవతి ఇతి. అయం శ్లోకః ఏవం నిరూపయతి యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యత్తే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః ఇతి. నామ హే అర్జున, హే కౌంతేయ, హే అర్జున, అంతకాలే మనుష్యః యం యం వా అపి భావం నామ స్వరూపం విచారం వా స్మరన్ శరీరం త్యజతి సదా తద్భావ భావితః నామ తస్మిన్ ఏవ భావే తన్మయః సన్ సః తం తం ఏవ భావం ప్రాప్నోతి ఇతి. యోగవశిష్ఠేపి ఇదం చ వాక్యం అన్యద్ రూపేణ దృశ్యతే. యద్భావయతి తాదృగ్భవతి ఇతి అయం శ్లోకః. యద్భావం తద్భవతి ఇతి లోకప్రసిద్ధోక్తేః సర్వథా నికటతమః వర్తతే. నా యథా యతతే నిత్యం యద్భావయతి యన్మయః యాదృగ్ ఇచ్ఛేచ్చ భవితుం తాదృగ్భవతి నాన్యథా. మానవః నిత్యం యేన ప్రకారేణ ప్రయత్నం కరోతి యస్య చింతనం కరోతి యస్మిన్ లీనః చ భవతి సహ యాదృగ్ భవితుం ఇచ్ఛేత్ తాదృగ్ ఏవ భవతి అన్యథా న. శతపథ బ్రాహ్మణే అస్మిన్ సందర్భే అయం నిశ్చితః సిద్ధాంతః ప్రాప్యతే. తం యథా యథోపాసతే తదేవ భవతి. అర్థాత్ మనుష్యః యం యథా ప్రకారేణ ధ్యాయతి అథవా ఉపాస్తే సహ తాదృశః ఏవ భవతి ఇతి. ఆదిశంకరాచార్యః స్వకీయ బ్రహ్మసూత్రభాష్యే ఆంతరిక చిత్తవృత్తేః బాహ్యసృష్ట్యా సహ సంబంధం దృఢయితుం ఇమం ఏవ వైదికపాఠం ప్రామాణికత్వేన ఉద్ధరతి స్మ. అయం విచారః అస్మాకం సనాతన సంస్కృతేః ఉపనిషదాం చ సారః అస్తి. మహాభారతే భగవద్గీతాయాం అన్యేషు చ నీతిగ్రంథేషు ఏషః యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. దృష్టిః యాదృశీ భవతి సృష్టిః అపి తాదృశీ ఏవ దృశ్యతే. వయం యాదృశం చింతయామః యాదృశీం భావనాం హృది ధారయామః అస్మాకం జీవనం తాదృశమేవ రూపం గృహ్ణాతి. యథా వయం ఉపనేత్రం ధారయామః తథైవ ఏతజ్జగత్ అస్మాకం కృతే దృశ్యతే. యది అస్మాకం మనసి ప్రాణిమాత్రం ప్రతి ప్రేమ కరుణా విశ్వాస

వాసః చ అస్తి తర్హి ఇదం జగత్ అపి అస్మాకం కృతే ఆనందమయం కళ్యాణకారీ చ భవిష్యతి. విపరీతపక్షే యది మనసి ఈర్ష్యా ద్వేష సంశయ చ వర్తతే తర్హి సర్వత్ర దుఃఖమేవ ప్రాప్స్యామః. ఇదమస్తి అస్య సూక్తస్య మహత్వం, అస్య భావనాయాః మహత్వం ద్రష్టుమర్హతి. అస్మాకం శాస్త్రేషు భావనాం మహత్తరం స్థానం వర్తతే. ఉచ్యతే చ మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రే తీర్థే ద్విజే నామ విద్వద్బ్రాహ్మణే, దైవే దైవజ్ఞే, భేషజే నామ ఔషధే, తథా గురౌ చ యస్య జనస్య యాదృశీ భావనా నామ శ్రద్ధా సంకల్పో వా భవతి తస్య తాదృశీ ఏవ సిద్ధిః ఫలసిద్ధిః భవతి. యథా చిత్తే భావనా అస్తి తథైవ తస్య ఫలమపి ప్రాప్యతే. యది అస్మాకం మనసి శ్రద్ధ భక్తి సకారాత్మకత చ సంతి తర్హి ప్రతికూల పరిస్థితౌ అపి వయం మార్గం అన్వేష్టుం శక్నుమః. పరాతు యది మనసి శంక భయం నకారాత్మకత చ వర్తంతే తర్హి సులభమపి కార్యం కఠినం ప్రతిభాతి. నహి పాపాణి న చ పుణ్యాణి బాహ్యజగతి విద్యంతే, తాని సర్వాణి మనసః భావనాసు ఏవ అవస్థితాని సంతి. మనుష్యాణాం బంధమోక్షయోః మనః ఏవ కారణం. అద్యతనయుగే వయం పశ్యామః యత్ భావః జనాః మానసిం చింతాం వైఫల్యం చ అనుభవంతి. కిమర్థం? యతః తేషాం ధ్యానం సదైవ న్యూనతాసు సమస్యాసు చ భవతి. దృష్టికోణస్య పరివర్తనం యది వయం ప్రత్యేకం సమస్యాం ఏకస్య అవసరస్య రూపేణ పశ్యామః తర్హి అస్మాకం భావః పరివర్తతే. సకారాత్మకత యదా భావః ధనాత్మకః భవతి తదా శరీరస్య ఊర్జ మస్తిష్కస్య అనుకూలత చ వర్ధతే. సంసర్గస్య ప్రభావః యాదృశైః జనైః సహ వయం తిష్ఠామః తాదృశీ ఏవ భావనా అస్మాసు ఉపజాయతే. అతః సత్సంగః సర్వదా కరణీయః. మనః ఏవ అస్మాకం భాగ్యస్య విధాత. యద్వయం చింతయామః తదేవ అస్మాకం కర్మసు పరిణమతే. యాని కర్మాణి వయం కుర్మః తాని ఏవ అస్మాకం స్వభావం నిర్మాంతి. స్వభావః చ అస్మాకం భవిష్యం నిర్ధారయతి. అతః సర్వస్య మూలం కుత్ర అస్తి అస్మాకం భావనాయాం అస్మాకం విచారేషు ఏవ. అయమేవ గీతాశాస్త్రే ఏక శ్లోక సూచయతి. శ్రీకృష్ణః శ్రీభగవాన్ వద శ్రీభగవాన్ ఉవాచ. భగవాన్ వదతి ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః ఇతి. అస్మాకం మనః ఏవ అస్మాకం మిత్రం బంధురూపేణ వర్తతే. అస్మాకం మనః ఏవ చ అస్మాకం రిపుః అపి అస్తి. అన్యశ్చ సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యత్ శ్రద్ధః స ఏవ సః. అర్థాత్ మనుష్యః శ్రద్ధామయః అస్తి. యస్య యాదృశీ భావనా అస్తి సః తథైవ భవతి. యది వయం మనసి ఏతం దృఢవిశ్వాసం స్థాపయామః యత్ అహం యోగ్యః అస్మి అహం సఫలతాం ప్రాప్స్యామి తర్హి తస్యాః భావనాయాః ప్రభావేన అస్మాకం వ్యాపారాః అస్మాకం ప్రయత్నాః అపి సఫలాః భవంతి. యది ఆదిమకాలే ఏవ భవాన్ చింతయతి యత్ మయా న కిమపి శక్యతే తర్హి పరాజయః నిశ్చితః. అస్మాకం విచారాః ఏవ అస్మాకం వ్యవహారం అస్మాకం వ్యవహారః ఏవ చ అస్మాకం భాగ్యం రచయతి. అస్మాకం విచారాః అస్మాకం శరీరే మస్తిష్కే చ రాసాయనికం పరివర్తనం కుర్వంతి. సకారాత్మక విచారేణ శరీరే ఊర్జావర్ధతే, నకారాత్మక విచారేణ చ వ్యాధయః జాయంతే. ఏకం సుందరం ఉదాహరణం పశ్యామః. ఏకః శిల్పీ మార్గపార్శ్వే ఉపవిశ్య పాషాణఖండం తక్షతి స్మ. తత్ర ఏకః పథికః ఆగత్య అపృచ్చత్ భవాన్ కిం కరోతి ఇతి. శిల్పీ క్రోధేనావదత్ న పశ్యసి పాషాణం త్రుటయామి ఇతి. ఏతత్ కష్టకరం కార్యం కరోమి. కించిత్ దూరే అన్యః శిల్పీ తదేవ కార్యం కరోతి స్మ. పథిక తమపి అపృచ్చత్ సహ శిల్పీ సస్మితం అవదత్ అహం భగవతః నారాయణస్య సుందరం మూర్తిం నిర్మామి. పశ్యంతు అత్ర కార్యం సమానం, పాషాణః అపి సమానః. కింతు ఏకస్య భావనా కష్టం అస్తి, అన్యస్య భావనా చ సృజనం పూజా చ అస్తి. యస్య యాదృశీ భావనా తస్య కార్యం తాదృశం ఏవ సుఖదం దుఃఖదం వా భవతి.
రామాయణే అపి యదా హనుమాన్ సాగ

నగరం లంఘయితుం ప్రవృత్తః అభవత్. తదా తస్య మనసి నతు సంశయః ఆసీత్ నచ భయం. తస్య మనసి కేవలం శ్రీరామస్య భక్తిః కార్యసిద్ధేః దృఢః భావః చ ఆసీత్. తస్య ఏతస్య సద్భావస్య ఏవ పరిణామః ఆసీత్ యత్ సః విశాలం మహాసాగరం అపి లీలయా అతిక్రాంతవాన్. అపరతః దుర్యోధనస్య దృష్ట్యాం పాండవాః సర్వదా శత్రవః ఏవ ఆసన్. యతః తస్య హృది ఈర్ష్యాయాః ద్వేషస్య చ భావః ఆసీత్. తస్య భావనాయాః పరిణామః కః అభవత్ ఇతి వయం సర్వే జానీమః. తస్య వినాశః. రామాయణ మహాభారతయోః ముఖ్య సందేశః అపి ఏవమస్తి. ఏతౌ గ్రంథౌ అస్మాన్ శిక్షయతః యత్ పరిస్థితయః అస్మాకం దుఃఖస్య కారణం న భవంతి, అస్మాకం భావనా ఏవ కారణం భవతి. శ్రీరామః చతుర్దశ వర్షాణాం వనవాసం ప్రాప్యోపి ఖిన్నః నాభవత్, యతో హి తస్య భావనా పితృ ఆజ్ఞా పరిపాలనం ప్రజాకల్యాణం చ ఆసీత్. సహ వనే అపి ఆనందేన తస్థౌ. దుర్యోధనః ప్రాసాదే నివసన్ అపి ఈర్ష్యాగ్నినా సర్వదా దహ్యమానః ఆసీత్, యతో హి తస్య భావనా మలినా ఆసీత్. దుర్యోధనః యుధిష్ఠిరః చ ఏతయోః విచారం పశ్యంతు. ఏకదా శ్రీకృష్ణః దుర్యోధనం అవదత్, హస్తినాపురే కంచిత్ సజ్జనమేకం అన్విష్య ఆనయ ఇతి. దుర్యోధనః సర్వత్ర భ్రమిత్వా రిక్తహస్తః ప్రత్యాగత్య అవదత్, మయా కోపి సజ్జనః న దృష్టః, సర్వే దుర్జనాః ఏవ సంతి. తతః శ్రీకృష్ణః యుధిష్ఠిరం ప్రేషితవాన్, యత్ కంచిత్ దుర్జనమేకం అన్విష్య ఆనయ ఇతి. యుధిష్ఠిరః అపి రిక్తహస్తః ఆగత్య అవదత్, భగవన్, మయా కోపి దుర్జనః న దృష్టః, సర్వేషు కేచన గుణాః సంత్యేవ, అత్ర జగత్ న భిన్నం ఆసీత్, హస్తినాపురం తదేవ ఆసీత్, కింతు దుర్యోధనస్య అంతఃకరణే దోషభావనా ఆసీత్, అతః తస్య కృతే సర్వం జగత్ దుష్టమయం జాతం. యుధిష్ఠిరస్య హృదయే కళ్యాణభావనా ఆసీత్, అతః తస్య కృతే సర్వం శుభమయం భాసితం. ధృతరాష్ట్రః కేవలం చక్షుషా అంధః న ఆసీత్, సః పుత్రమోహేన వైచారికరూపేణ అపి అంధః ఆసీత్, తస్య భావనా సర్వదా మామకాః నామ మమ పుత్రాః ఇతి ఆసీత్, నతు న్యాయపక్షే. తస్య ఏకా సంకుచిత భావనా ఏవ సమగ్రస్య కులస్య వినాశస్య కారణం బభూవ. సమాజస్య నిర్మాణే భావనాయాః భూమిక. అద్య సమాజే యః కలహః యద్ వైమనస్యం దృశ్యతే తస్య కారణం కిమన్వేషణీయం. కారణం తు ఏకమేవ, అస్మాకం భావనా మలినా అస్తి, వయం సర్వథా అంధతయా పరాన్ శత్రురూపేణ పశ్యామః. యది వయం భావనాం పరివర్తయామః తర్హి సమాజః స్వతః పరివర్తిష్యతే. అస్మాకం ఋషయః అస్మాన్ ఏతాదృశీం భావనాం శిక్షయంతి. అయన్ నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుదైవ కుటుంబకం ఇది. యదా వసుధైవ కుటుంబకం ఇతి భావనా మనసి భవిష్యతి తదా కస్యచిత్ ప్రతిదోషః న అవశిష్యతే. అతః యది వయం స్వజీవనం సుఖమయం శాంతిమయం సఫలం చ కర్తుం ఇచ్ఛామః తర్హి ప్రథమతః అస్మాకం భావనా శుద్ధా సకారాత్మికా సుదృఢా చ కరణీయా. సత్యం చింతయంతు, శివం చింతయంతు, సుందరం చింతయంతు, దోషాన్ విహాయ గుణాన్ పశ్యంతు, నకారాత్మకతాం త్యక్త్వా సకారాత్మకతాం స్వీకుర్వంతు. యతో హి నియమః శాశ్వతః అస్తి, యద్భావం తద్భవతి, యాదృశం బీజం వప్స్యామః తాదృశమేవ ఫలం ప్రాప్స్యామః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మమ వక్తవ్యం సమాపయన్ భవద్భ్యః సర్వేభ్యః కార్తజ్ఞం వ్యాహరామి. ఆనో భద్రాః కృతవో యంతు విశ్వతః. కలిమల ప్రధ్వంసి సద్భావో నశ్రేయసే. ధన్యవాదాలు. ఇప్పటి వరకు సంస్కృత భాషలో విన్నటువంటి అంశాన్ని తెలుగు భాషలో సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇవాళ మాట్లాడిన అంశం యద్భావం తద్భవతి అని, సంస్కృత పదము, సంస్కృత వాక్యము యద్భావం తద్భవతి అని. తెలుగులో కూడా ఇది చాలామంది చిన్నప్పటి నుంచి జీవితకాలంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ వినే ఉంటారు ఈ వాక్యాన్ని. చాలా ప్రసిద్ధమైన ఉక్తి ఇది. దీని అర్థం ఏంటంటే ఏ విధమైనటువంటి ఎలాంటి భావన అయితే మనలో, భావన అథవా ఆలోచన మనలో ఉంటుందో అదే విధంగా మన జీవితం కూడా ఉంటుంది అని.
మనుష్యుడు ఏ విధంగా అయితే

ఆలోచిస్తాడో అదేవిధంగా అతను తయారవుతాడు. ఈ వాక్యము ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యద్భావం తద్భవతి అన్న వాక్యము ఏదో ఒక మూల సంహిత నుంచి డైరెక్ట్గా తీసుకున్నటువంటిది కాదు, సారాంశ రూపేణ తీసుకున్నటువంటిది. అనేక వైదిక గ్రంథాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీత పురాణాల్లో కానీ మనకిది కనపడుతుంది. ఏదో ఒక విధంగా వేరే వేరే పదరాశితోని కూడా కనపడుతూ ఉంటుంది. సారాంశ రూపేణ ఫలితార్థంగా ఇది యద్భావం తద్భవతి అని పెద్దలు తీసుకొని వాడుతున్నారు ఇది లోకంలో. దీన్ని ఆధునిక కాలంలో తాత్విక విమర్శల్లో దీన్ని ఒక స్వతంత్ర ఉక్తిగా చెప్పబడినప్పటికీ కూడా ఇది చాలా గంభీరమైన గంభీర అర్థంని చెప్పే వైదిక అథవా ఉపనిషదిక ఔపనిషదిక దర్శనాల్లో ఉన్నటువంటి అంశాల్లో సారభూతమైనటువంటిది సంక్షేప రూపంలో చెప్పబడింది. ఈ విధంగా దీని యొక్క తాత్విక మూలం కనుక మనం వెతికితే కొన్ని ప్రామాణిక గ్రంథాలు కనపడుతున్నాయి. ప్రాచీన ప్రామాణిక గ్రంథాలు జ్ఞానంని ఇచ్చేటువంటి గ్రంథాలలో ఇది చాలా ప్రతిష్టమై కనబడుతూ ఉంటుంది. అటువంటి దాంట్లో ఛాందోగ్య ఉపనిషత్తులు ఒక దాంట్లో కనపడుతుంటుంది. ఇది ఏ విధంగా అయితే మనం సంకల్పిస్తామో, మన భావన ఉంటుందో ఈ లోకంలో మనుష్యుడికి, ఆ విధంగానే శరీరం నుంచి ఎప్పుడైతే విముక్తులమవుతావో ఆ విధంగానే పరలోకంలో కూడా మనం వెళ్తామని. కాబట్టి మనుష్యుడు శ్రేష్ఠ సంకల్పవంతుడై ఉండాలి. ఎప్పుడు మంచి సంకల్పం తీసుకొని మంచి ఆలోచనలతోనే ఉండాలి అని దీని అర్థం. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఒకనొక సందర్భంలో ఇది గుర్తు చేస్తారు. యమ్యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం అని ఏ భావనతోని అర్జున అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, ఏ అర్జున, మనుష్యుడు ఏ స్వరూప విచారం చేస్తారో తనది, చేసుకుంటూ అంత్యకాలంలో తన శరీరంని వదులుతాడో ఆ మనుష్యుడు దాన్ని ప్రాప్తి పొందుతున్నాడు అని భగవద్గీతలో. ఇది ఒక అంశమే కాదు, రెండు మూడు చోట్ల ఇంకా కొన్ని చోట్ల కూడా భగవద్గీతలో చెప్పబడింది ఈ విషయం. అదేవిధంగా యోగ వాసిష్ఠంలో కూడా యద్భావయతి తాదృక్భవతి అర్థం అదేవిధంగా ఉంది. యద్భావం తద్భవతి అన్నది చాలా సులభంగా చిన్నగా, ఎక్కువ వ్యాకరణ అంశాలు అంటే వ్యాకరణంలో గాంభీర్యంగా ఉండకుండా మనం సులభమైన పదములతోనే మన వాళ్ళు సారాంశభూతంగా దీన్ని పెద్దలు చెప్పారు. యోగ వాసిష్ఠంలో యద్భావయతి తాదృక్భవతి అన్న పదాలతోనే ఇది మనకు కనబడుతుంటుంది. మానవుడు ఏ విధంగా అయితే, ఏ ప్రకారంగా అయితే, ఏ ప్రయత్నం అయితే చేస్తాడో, ఏదైతే ఆలోచన చేస్తాడో, దేని గురించి అయితే ఆలోచన చేస్తాడో, దేనిలో అయితే తన మనస్సుని లీనమై ఉంచుతాడో, అతడు ఆ విధంగా కావాలని కోరుకుంటాడో ఆ విధంగా అతడు అవుతాడు. అంటే మన ఆలోచననే మన మార్గాన్ని నిర్ణయం చేస్తుంది. ఇదే విధంగా శతపథ బ్రాహ్మణంలో కూడా మనకు కొన్ని వాక్యాలు కనపడతాయి ఇదే తత్వం బోధించుకుంటూ. తమ్ యథా యథోపాసతే తదేవ భవతి, మనుష్యుడు ఏ విధంగా ఏ ప్రకారంగా ధ్యానం చేస్తాడో ఉపాసన చేస్తాడో ఆ విధంగానే అతడు తయారైతున్నాడు అని. అంటే మన జీవితంలో ఏ విధంగా మనం మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాము అంటే మన ఆలోచనలు దాన్ని నిర్ణయం చేస్తాయి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆ ఆలోచనలు మనల్ని తీర్చిదిద్దుతాయి. ఆది శంకరాచార్యుల వారు కూడా ఆయన బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ విషయం ప్రస్తావించారు. ఆంతరింగిక చిత్తవృత్తి, బాహ్య సృష్టి ఈ సంబంధము దృఢం చేయడానికి ఈ విషయమే ఆయన తీసుకొని, అంటే తత్వరూపంగా ఈ విషయమే తీసుకొని ఆయన ప్రామాణికంగా చేసి దాన్ని ఆ బ్రహ్మసూత్రాలలో తాను సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మన సనాతన సంస్కృతిలో ఉపనిషత్తుల సారంగా, ఉపనిషత్తులు చాలా విషయాలను సూచిస్తాయి, దాంట్లో ఒకనొక వస్తు విషయం యొక్క సారంగా కూడా ఈ వాక్యాన్ని గణిస్తారు. మహాభారతంలో, భగవద్గీతలో, ఇంకా ఇతర నీతి గ్రంథాల్లో ఇదే చెప్పబడింది. ఏ విధంగా మన భావన ఉంటుందో అదే విధంగా మనకి సిద్ధి కలుగుతుంది అని. ఏ విధంగా మన దృష్టి ఉంటుందో సృష్టి కూడా, మన సృష్టి, మన దృష్టి ఎలా ఉంటే మన సృష్టి కూడా అలా ఉంటుంది అని వివేకానందుడి ఆంగ్ల భాషలో ఆయన చెప్తారు. చాలా ప్రసిద్ధమైన మాట ఆయనది, యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని వివేకానందులు చెప్తారు. దానికి మూల స్వరూపము ఇక్కడి నుంచే వచ్చింది, యద్భావం తద్భవతి అని. అదే మనం గత ప్రసంగంలో మనం ఇదే విన్నాము, మనః ఏవ అస్మాకం భాగ్యస్య విధాత అని. అదే సంస్కృతంలో చెప్పబడింది. సంస్కృతందే ఉపనిషద్ వాక్యమే అథవా ఇతిహాస పౌరాణిక వేద వాక్యములే వివేకానందుల వారు తీసుకొని యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్పడం జరిగింది. సారాంశ రూపకంగా మనం మన జీవితాన్ని సుఖమయం, శాంతిమయం, సఫలం చేసుకుందామని అనుకుంటే ప్రథమతః మన భావన, మన ఆలోచన శుద్ధంగా, సకారాత్మకంగా, దృఢంగా ఉంటే అది సాధ్యమవుతుంది. అది చేసుకోవాలి. నిజం సత్యంను ఆలోచించి, ఆనందం గురించి ఆలోచించి, దోషాలు లెక్కబెట్టకుండా, ప్రతి మనిషిలో దోష

0: దోషాలు గుణాలు సద్గుణాలు ఉంటాయి. దోషాలను పక్కకు పెట్టి సద్గుణాల గురించి ఆలోచించి నకారాత్మక భావం వదిలేస్తే మనం కూడా మన జీవితం కూడా సుఖమయంగా జరుగుతుంది. ఆనో భద్రా కృతవో ఎంతో విశ్వత అని ఋగ్వేదం నుంచి ఇదే విషయం చెప్పడం జరిగింది. మన చుట్టూ దగ్గర నుంచి మనకు మంచి ఆలోచనలు మంచి చింతన కలగనీయు అని. ధన్యవాదాలు.
1: మీరింతవరకు యద్భావం తద్భవతి డాక్టర్ రాజశేఖర్ గట్టుగారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమర

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 2వ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు ఆగస్టు నెలలో పండ్ల తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించవలసిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సస్యరక్ష చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త డాక్టర్ యద్దనపూడి పూజా మేడం, పండ్ల విభాగం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్, రైతు జంట సంధ్యా మహేష్గా పుష్ప మరియు శశిలు పాల్గొంటున్నారు. మరొక రైతుగా సూర్యంగా ప్రసాద్లు పాల్గొంటున్నారు.
1: ఓ మహేష్ అన్న, ఏం చేస్తున్నావు? ఉన్నావా ఇంట్లో?
2: ఆ సూర్యమన్న ఆయన ఇంట్లో లేడు, మామిడి తోట పోయిండు.
1: అవునా? ఇప్పుడేం పని? తోటలో అప్పుడే మామిడికాయలు కోసి అమ్మిండు కదా.
2: ఆ అదేం లేదన్నా, ఇప్పుడు ఈ వానాకాలంలో మామిడి, జామ, అరటి, బొప్పాయి పంటల్లో చేయాల్సిన యాజమాన్య పద్ధతులు చెప్పడానికి శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి పండ్ల విభాగం శాస్త్రవేత్త వచ్చారట.
1: అవునా? పండ్లు తెంపినాక కూడా తోటలో చేయవలసిన పనులుంటాయా? అయితే నేను ఇప్పుడే మీ తోటకు వెళ్ళి మా జామ, బొప్పాయి తోటలకు కావాల్సిన సాగు పద్ధతులు ఆ శాస్త్రవేత్తను అడుగుతాను.
2: సరే అన్నా, వెళ్ళండి.
1: ఓ మహేష్ అన్నా.
3: సూర్యం, ఇక్కడే ఉన్నా, ఇట్రా.
1: మేడం నమస్కారం.
4: నమస్కారం అండి సూర్యం గారు.
3: ఏం సూర్యం, ఎట్లా వచ్చినావు?
1: ఏం లేదన్నా, నీవున్నావని మీ ఇంటికి వెళ్ళినా, అక్కడ లేవని సంధ్యమ్మ చెప్పింది. మామిడి తోటలో ఉన్నావంటే ఇక్కడికి వచ్చిన.
3: అవునా?
1: అవునన్నా. ఇప్పుడు మన జామ, బొప్పాయి తోటల్లో ఏమైనా యాజమాన్య పద్ధతులు పాటించాలనా?
3: అవును సూర్యం, మన తోటలను కన్నబిడ్డలాగా సాధితేనే కదా మంచిగా పెరిగి మంచి పంటనిస్తుంది.
1: అందుకేనా అన్న నీ తోటల్లో మంచి దిగుబడి వస్తున్నాయి?
3: అవును, నేనెప్పుడు ఉద్యాన శాస్త్రవేత్తలను సంప్రదించి తగు సూచనలను, సలహాలను తీసుకొని వాటిని తోటల్లో పాటిస్తాను. ఇప్పుడు కూడా ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్త డాక్టర్ పూజా మేడం వచ్చింది.
4: అవును, ప్రస్తుతం మామిడి, జామ, అరటి, బొప్పాయి తోటల్లో చేయాల్సిన సాగు పద్ధతులకు సంబంధించి మీకేమైనా సందేహాలుంటే అడగండి, చెప్తాను.
1: అవునా మేడం, తప్పకుండా అడుగుతాం మేడం.
3: మేడం, మామిడి తోటలో ఆగస్టు నెలలో ఎరువులు ఎంత మోతాదులో వేయాలి?
4: ఈ ఆగస్టు నెలలో దిగుబడి ఇచ్చే ఒక్క మామిడి చెట్టుకు సంవత్సరానికి సుమారుగా 1 కిలో నత్రజని, 1/2 కేజీ భాస్వరం, 1 కిలో పొటాషు అవసరమవుతుంది. అయితే ఇందులో భాగంగా వర్షాకాలంలో సగం నత్రజని, సగం పొటాషు వేయాలి. అంటే 1/2 కేజీ నత్రజని, 1/4 కిలో పొటాషు వేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇవి చెట్టు చుట్టూ 1 నుంచి 1.5 మీటర్ల దూరంలో వలయాకారంలో వేసి నీటిని పెట్టుకోవాలి. అలాగే 20 నుంచి 25 కిలోల పశువుల ఎరువు కూడా వేయడం వల్ల సేంద్రియ ఎరువులు కూడా ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా భూసారం కూడా పెరుగుతుంది.
2: మామిడి చెట్లలో ఈ నెలలో ఎలాంటి ప్రూనింగ్ చేయాలి మేడం?
4: ఈ ఆగస్టు నెలలో ఎండిపోయిన కొమ్మలు, విరిగిన కొమ్మలు, లోపలికి పెరిగిన కొమ్మలు, ఒకదానికొకటి రుద్దుకొని పెరిగే కొమ్మలను తొలగించుకోవాలి. అత్యధిక సాంద్ర పద్ధతిలో ఉన్న తోటలకైతే 60 నుంచి 90 సెంటీమీటర్లు భూమి నుంచి వచ్చే వాటర్ షూట్స్ను తీసేయాలి. ఈ వాటర్ షూట్స్ వల్ల ఎటువంటి దిగుబడి ఉండదు. కోసిన చోట కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ను రాయాలి. దీనివల్ల కొత్త ఆరోగ్యకరమైన చిగుళ్లు వస్తాయి.
1: మేడం, అదేవిధంగా అరటి తోటలో ఆగస్టులో ఎరువుల నిర్వహణ గురించి కొంచెం వివరిస్తారా?
4: ఈ ఆగస్టు నెలలో ఒక మొక్కకు సుమారు 100 గ్రాముల యూరియా, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఇచ్చుకోవచ్చు. ఎరువులు కాండం నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి చిన్న మొక్కలైనట్లయితే. పెద్ద పెద్ద చెట్లు 10x10 దూరంలో వేసిన చెట్లు అయితే 1 నుంచి 1.5 మీటర్ దూరంలో వేసి మట్టితో కలయదిప్పాలి. డ్రిప్ ఉంటే గనుక వారానికి 2 విడతలుగా ఇచ్చుకోవడం మంచిది.
3: మేడం, అరటిలో చేపట్టాల్సిన అంతర్ సేద్య పద్ధతుల గురించి వివరిస్తారా?
4: అరటి తోటలో అయితే అంతర్ సేద్య

0: పద్ధతులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అరటిలో ప్రాపింగ్ మరియు డీసక్కరింగ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆగస్ట్ నెలలో. ఆగస్ట్ నెల వర్షాకాలంతో పాటు గాలి కూడా ఎక్కువగా వచ్చే సమయం కాబట్టి రెండు వైపులా వెదురు లేదా కర్రలతో సపోర్ట్ ఇచ్చుకోవాలి. దీన్నే ప్రాపింగ్ అని అంటారు. ప్రధాన మొక్కలకు దగ్గరగా వచ్చిన పిలకల్లో ఒక ఆరోగ్యకరమైన పిలక మాత్రమే ఉంచి మిగిలిన అన్ని పిలకలను కూడా తీసేయాలి. దీన్నే డీసక్కరింగ్ అని అంటారు. ఈ పిలకల్నే మనం వచ్చే పంటగా వాడుకోవచ్చు.
1: ఆగస్టు నెలలో జామ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి మేడం.
0: నిజానికి తెలంగాణలో వాణిజ్య పరంగా మృగ్బహార్నే ఎక్కువగా అనుసరిస్తారు. ఈ పద్ధతి ప్రకారం ఏప్రిల్ మేలో ప్రూనింగ్ చేస్తారు, నీటి నియంత్రణ బహార్ ట్రీట్మెంట్లు చేస్తారు. జూన్ జూలైలో పంట అనేది పూతకొస్తుంది. జూలై చివరి నుంచి ఆగస్టు వరకు మొక్కలు పిందె మరియు చిన్న కాయల అభివృద్ధి దశలో ఉంటాయి. సెప్టెంబర్ అక్టోబర్లో కాయలు పెరిగి నవంబర్ డిసెంబర్లో పంట కోతకు వస్తుంది. అంటే ఆగస్ట్ నెలలో మృగ్బహార్ జామ తోట ప్రధానంగా పిందె మరియు ప్రారంభ కాయల అభివృద్ధి దశలో ఉంటాయి. ఈ దశలో కాయలు రాల్చడం, తగ్గించడం, మంచి కాయ పరిమాణం రావడం కోసం మనం ప్రత్యేకంగా యాజమాన్య పద్ధతులు చేపడతాము. ఈ దశలో రైతులు చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే సిఫారసు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. వర్షాల వల్ల నీరు నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇది పండు పెరిగే సమయం కాబట్టి పండ్ల ఈగ పర్యవేక్షణ కోసం ఫెరమెన్ డ్రాప్స్ను ఏర్పాటు చేసుకోవాలి. యాంత్రకోనాజ్, విల్ట్ వంటి వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గమనిస్తూ ఒకవేళ అవసరమైతే శిలీంద్రనాశక మందులను ఉపయోగించుకోవాలి. ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు ఉన్నట్లయితే 1999 అనగా 1919-19 లేదా మల్టీ మైక్రోన్యూట్రియంట్ ఫోలియార్ స్ప్రేలను పిచికారీ చేసుకోవడం వల్ల కొంతమేరకు మనం ఈ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
2: అలాగే ఆగస్టు నెలలో జామ తోటలో వేయాల్సిన ఎరువుల గురించి వివరించండి మేడం.
0: ఆగస్టు నెలలో జామ తోట అనేది పిందె దశలో ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో పూర్తిగా ఎదిగిన చెట్టుకు రెండో విడతగా మనం సుమారు 1/4 కేజీ నత్రజని, 125 గ్రాముల పొటాష్ ఇవ్వడం మంచిది. ఎరువులు చెట్టు నీడ చుట్టూ వేసి మట్టితో కప్పాలి. ఎందుకంటే మొక్క కాండానికి దగ్గరగా వేయడం వల్ల కాండం బలహీనపడుతుంది. నేల పరీక్ష ఆధారంగా మోతాదుని సర్దుబాటు చేసుకోవడం అనేది ఉత్తమం.
3: మేడం, ఆగస్టు నెలలో జామ తోటల్లో ఏ చీడపీడలు వ్యాధులు ఎక్కువగా వస్తాయి?
0: ఆగస్టు నెల అనేది మృగ్బహార్ ఈ సమయంలో పిందె దశలో ఉంటుంది కాబట్టి పండ్ల ఈగ ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పొచ్చు. అలాగే యాంత్రకోనాజ్, విల్ట్, ఆల్గల్ లీఫ్ స్పాట్ వంటి వ్యాధులు కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నివారణ కోసం మిథైల్ యూజెనాల్ ఫెరమెన్ డ్రాప్స్ ను ఎకరానికి 8 నుంచి 10 వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. నేలపై పడిన పండ్లను సేకరించి నాశనం చేసుకోవాలి. తోటలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే శిలీంద్రనాశకాలను కూడా పిచికారీ చేసుకోవచ్చు.
1: ఆగస్టు నెలలో బొప్పాయి ఏ దశలో ఉంటుంది మేడం? ఈ సమయంలో ఎలాంటి ఇంటర్కల్చరల్ ఆపరేషన్ చేయాలి?
0: ఆగస్టు నెలలో బొప్పాయి తోటలు సాధారణంగా పూత మరియు కాయల అభివృద్ధి దశలో ఉంటాయి. వర్షపు నీరు మొక్క అడుగు భాగంలో నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రధానమైన యాజమాన్యం అని చెప్పొచ్చు. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం వల్ల పంట పరిశుభ్రంగా ఉంటుంది. బొప్పాయి వేర్లు లోపల వరకు పెరగకపోవడం వల్ల చాలా జాగ్రత్తగా వేర్లు దెబ్బతినకుండా నేలను గుల్ల చేసుకోవాలి. అవసరమైతే మొక్క అడుగు భాగంలో మట్టి ఎగవేయటం వల్ల మొక్క గట్టిగా నిలబడుతుంది. దీన్నే ఎర్తింగ్ అప్ అని అంటారు. అంతేకాకుండా ఎండిన ఆకులు తొలగించటం, ఎరువులు వేయటం వంటి అంతరసేద్య యాజమాన్య పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడిని ఇస్తాయి.
2: మేడం, బొప్పాయిలో ఆగస్టు నెలలో వేయాల్సిన ఎరువుల మోతాదును కొంచెం చెప్తారా?
0: తప్పకుండా. బొప్పాయి ఆగస్టు నెలలో పూత మరియు కాయల అభివృద్ధి దశలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి దీనికి నత్రజని 50 నుంచి 60 గ్రాములు చొప్పున, పొటాషు 100 నుంచి 125 గ్రాములు చొప్పున ఒక మొక్కకు ఇచ్చుకోవాలి. ఇలా విడతల వారీగా అందించడం వల్ల కాయల పెరుగుదల మరియు నాణ్యత మెరుగుపడుతుంది. ఎరువులను మొక్కలకు కొంత దూరంలో వేయడం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.
3: మేడం, ఆగస్టు నెలలో బొప్పాయి పంటలో చీడపీడ నివారణ చర్యలు చెప్పండి.
0: ముఖ్యమైన ప్రశ్న అడిగారు. బొప్పాయిలో వైరస్ కు సంబంధించిన వ్యాధులు తరచుగా వస్తుంటాయి. వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో తోటను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రధానమైన పని మనకు. ఆగస్టు నెలలో బొప్పాయిలో యాంత్రకోనాజ్, పౌడరీ మీల్డ్యూ వంటి శిలీంద్ర వ్యాధులు, అలాగే ఎఫిడ్స్, వైట్ ఫ్లై లాంటి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, మంచి డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవడం మన ప్రథమ కర్తవ్యమనే చెప్పాలి. కలుపు మొక్కలను తొలగించి తోటను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు వారానికి ఒకసారి పంటలను తప్పకుండా పరిశీలించాలి. యాంత్రకోనాజ్ నివారణకు కార్బన్ డైజము 1 గ్రాము, మ్యాంకో జబ్బు 2 గ్రాములను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా

0: ఒక మిల్లీలీటర్ ఎజాక్సిస్ట్రోబిన్ను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పౌడరీ మీల్డ్యూ నివారణకు 3 గ్రాముల వెట్టబుల్ సల్ఫర్ను లీటర్ నీటికి లేదా 1 మిల్లీలీటర్ హెక్సాకోనాల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎఫిడ్స్ మరియు వైట్ ఫ్లై నివారణకు 17.8 SL ఇమిడక్లోప్రిండ్ 0.3 మిల్లీలీటర్ మోతాదున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అది లేకపోతే మనము 0.5 గ్రాము థయామిథాక్సమ్ను 1 లీటర్ నీటికి పిచికారీ చేయాలి. అంటే 4 లీటర్ల నీటిలో 1 గ్రాము థయామిథాక్సమ్ను కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల బొప్పాయిలో వచ్చే రకరకాలైనటువంటి వైరస్ వ్యాధులను మనం నియంత్రించవచ్చు.
1: ఆగస్టు నెలలో మామిడి, బొప్పాయి, జామ, అరటి తోటల్లో సాధారణ నీటి యాజమాన్య సూచనలు ఏంటి మేడం?
0: తప్పకుండా చెప్పొచ్చు. తోటల్లోని చెట్ల వరుసల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది ప్రధానమైన పని. నేలల్లో తేమను చూసుకొని మాత్రమే మనం నీరు ఇచ్చుకోవాలి. లేదంటే నీరు ఎక్కువైపోయినా కాండం కుళ్ళు అటువంటి సమస్య మనం చూస్తాము. డ్రిప్ పద్ధతిలో సాధారణంగా 1 మామిడి చెట్టుకు 40 నుంచి 60 లీటర్ల నీళ్లు, జామ చెట్టుకు 20 నుంచి 30 లీటర్ల నీళ్లు, బొప్పాయి మొక్కకు 5 నుంచి 8 లీటర్ల నీళ్లు, అరటి చెట్లకు 10 నుంచి 15 లీటర్ల నీళ్లు వర్షం లేని రోజుల్లో ఇచ్చుకోవచ్చు. కానీ ఈ నీరు అనేది కూడా చెట్టు వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. వర్షం పడిన రోజుల్లో నీటి పారుదలను నిలిపివేయడం అనేది ముఖ్యమైన అంశం. రైతు సోదరులారా, ఆగస్టు నెలలో పండ్ల తోటల్లో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ చూసుకోవడం, సరైన ఎరువుల మోతాదు, తేలికపాటి కత్తిరింపులు, కలుపు నియంత్రణ మరియు కీటక వ్యాధులపై క్రమం తప్పని పర్యవేక్షణ. ఇవి పాటిస్తే మంచి ఎదుగుదలతో పాటు రాబోయే సీజన్లో అత్యధిక దిగుబడిని మీరు పొందవచ్చు.
1: మాకు ఈ మామిడి, బొప్పాయి, జామ, అరటి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు. మీకే సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.
1: ఇప్పటి వరకు మనం ఆగస్టు నెలలోని పండ్ల తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చించాం. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్దికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించారు.

చే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్దగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థ

అధికారులు, న్యాయ వ్యవస్థలో అధికారులు తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతా అభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047లో మన స్వాతంత్ర్య శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశసేవకు సిద్దంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్ర్యం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర్య స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్యం అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, ఆత్మగౌరవంతో కూడిన సమయబద్దమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి.

నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్టీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారంలో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్దతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ది బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి.
భావితరాలు

0: మహిళలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలనందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరు చెనే రాగ్ బయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చెదా బాబన్ రాగ్ బయా అబో ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్దిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 3/2 వంతుల మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీశక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్దత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచస్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల, సమృద్దివంతమైన భవిష్యత్తుపైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు.

0: ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకుని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్ లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని, వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులారా, ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్దిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మేరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు.

0: పేరు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి సప్త స్వరాలు కలిస్తే సంగీతమవుతుంది, సప్త వర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాము.

సంగమమై మన స్వరంగా అవతరించి ఎందే స్వరవం నింగలుడే స్వరగం

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి మధుర గీతాలు, అలనాటి సుమధుర గీతాలు వింటారు. ముందుగా వినండి సిరివెన్నెల సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినండి, సిరిసిరి మువ్వ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన కేవి మహదేవన్ గీతం. సంగీతం కేవి మహదేవన్, రచన వెటూరి.

మధుర గీతల్లో ఇప్పుడు వినండి తోటరాముడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు చేసిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

మధుర గీతల్లో ఇప్పుడు వినండి, భక్త కన్నప్ప సినిమా నుండి సుశీల రామకృష్ణ గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం ఆదినారాయణరావు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మధుర గీతల్లో ఇప్పుడు వినండి, అనార్కలి సినిమా నుండి ఘంటసాల జిక్కి గానం చేసిన సముద్రల సీనియర్ గీతం, సంగీతం పి ఆదినారాయణరావు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మధుర గీతాల్లో చివరగా వినండి పాండవ వనవాసము సినిమా నుండి పి లీలా గానం చేసిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం ఘంటసాల

0: President C.P. Radhakrishnan has said that the president has given a powerful and inspiring message on the eve of Independence Day, reflecting the aspirations of a confident, growing and vibrant India. In a social media post, Mr. Radhakrishnan said that the president's address offered a broad vision of a stronger and more prosperous nation by touching upon the hopes of youth, strength and contribution of women and country's economic progress. The vice president said that the president's words served as a call to every citizen to contribute wholeheartedly to nation building. The nation will celebrate its 80th Independence Day tomorrow, with Prime Minister Narendra Modi leading the celebrations of the iconic Red Fort in Delhi. As part of the celebrations, two Mi-17 helicopters of the Indian Air Force will shower flower petals at the venue. The unfurling of the national flag will be synchronized with a 21-gun salute. Following the showering of flower petals, Prime Minister Narendra Modi will address the nation from the ramparts of the Red Fort. President Draupadi Murmu has approached 78 gallantry awards to the personnel of the Defence Forces and Central Armed Police Forces on the eve of Independence Day 2026. 13 awards have been given posthumously. These are 9 Kirti Chakras, 1 Bharat Shaurya Chakra, 19 Shaurya Chakras, 5 Bharat Sena Medals, 36 Sena Medals, 3 Nav Sena Medals and 5 Vayu Sena Medals. Services of the Delhi Metro will commence from all terminal stations across its network at 4 a.m. tomorrow on Independence Day to facilitate the movement of special guests, invitees and the general public. The services will operate at a 30-minute frequency on all lines until the commencement of regular revenue services, as for the scheduled timetable for the day. Indian Grandmaster R. Pragnananda bounced back from his previous round defeat to secure a convincing victory over Dutch player Jordan van Forest in the fourth round of the Sink Field Cup. The win took Pragnananda's tally to 2.5 points from 4 games, placing him in a share of second position in the 10-player 9-round tournament. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో స్వాతంత్రం విఎస్ఆర్ మూర్తిగారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో మాతృవందనం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు. 7:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింహరావు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం గారి నాదస్వరం. 10:30 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం. రచన శ్రీ జి మురళీధరరావు గారు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు. 11:03 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో జయంతి ఉప్పాల, అనిరుద్ జోషి గర్ల సరదా ముచ్చట్లు ప్రసారమవుతాయి. 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:02 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో విషపురుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. పశువులకు పచ్చిమేత తయారు చేసే పద్ధతి గురించి రాజధాని నగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి శాస్త్రవేత్త ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్య.

15 నిమిషాలకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ ప్రసారమవుతుంది. గంటల 30 నిమిషాలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 10 గంటలకు రాత్రి జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13:37 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 నిమిషాలకు మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.